ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 29వ తేదీ బుధవారం, నిలయంలో సమయం 5:58.52. సత్యమే పరమధర్మం, సత్యాన్ని అనుసరించటమే అత్యున్నత ధర్మం అన్నారు భగవాన్ వ్యాస మహర్షి. నేను మీ రేడియో నేస్తం కల్వకులను నాగలక్ష్మి, శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి ఉరిమళ్ళ సునంద.
1: కాచకుంభ దీపమై ప్రతి మనిషి కాచకుంభ దీపమై వెలుగుతూ ఉంటే సమాజమంతా జ్ఞాన విజ్ఞాన

0: తో ప్రకాశిస్తూ ఉంటుంది. మన ఆధ్యాత్మికవాదులు ఇదే విషయం చెబుతుంటారు. మరి కాచకుంభ దీపమంటే ఏమిటో తెలుసుకుందాం. కాచమంటే గాజు, కుంభము అంటే కుండ లేదా కుప్పె. గాజు కుప్పెలోని దీపం ఎంత రువ్వడిగా గాలి వీచినా కదలదు, ప్రశాంతంగా తన వెలుగులను నిరాటంకంగా పంచుతూనే ఉంటుంది. అలాగే స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తుల మనసు కూడా దేనికి చలించకుండా ఉంటుందని, వారిలోని జ్ఞానదీపం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుందనే అర్థంతో ఈ కాచకుంభ దీపంలా ప్రతి వ్యక్తి ఉండాలని అంటుంటారు మన పెద్దలు. ఈ వాక్యానికి సంబంధించిన వేమన పద్యాన్ని చూద్దాం. గాజు కుప్పెలోన గాజు కుప్పెలోన గడుగుచూ దీపంబ దెట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసినట్టివారి దేహంబులందును విశ్వదాభిరామ వినురవేమా. గాజు కుప్పెలోన గడుగుచూ దీపంబ దెట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసినట్టివారి దేహంబులందును విశ్వదాభిరామ వినురవేమా. అనగా గాజు కుప్పెలో దీపం ఏ విధంగా కదలకుండా నిశ్చలంగా వెలుగుతుందో అదేవిధంగా తెలివిగల స్థితప్రజ్ఞత గలవారి యందు జ్ఞానదీపం కూడా అలాగే ప్రకాశిస్తుందని అర్థం. అలాంటి వ్యక్తులు కష్టాలను సుఖాలను ఒకే విధంగా స్వీకరిస్తారు. కష్టం వచ్చినప్పుడు అల్లాడిపోవడం, సుఖాలు పొందేటప్పుడు సముద్రపు అలల వలె పొంగడం లాంటివేమీ ఉండవు. తాము స్థిర చిత్తంతో ఉంటూనే తమలోన వెలుగుతూ ఉన్న జ్ఞానజ్యోతితో చుట్టూ ఉన్న అజ్ఞానాంధకార ప్రపంచాన్నంతా విజ్ఞానపు వెలుగులతో నింపుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదే విషయం చెబుతాడు. దుఃఖేష్వను ద్విఘ్నమన సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అనగా స్థిరబుద్ధి కలిగిన మనుష్యుని అంతఃకరంలో ఎలాంటి ఉద్వేగస్థితి నెలకొని ఉండదు. సుఖదుఃఖాలు రెండింటిని సర్వదా సమంగా స్వీకరిస్తూ ఉంటాడు. ఎలాంటి వికారాలు అంటే అసక్తి, భయం, క్రోధం లాంటివి ఉండవు. ఎక్కడా దేనికి తలొగ్గకుండా శుభాశుభాలను పొందినప్పుడు ఆనందించక ద్వేషించక నిలిచి ఉంటాడో అతడే స్థితప్రజ్ఞుడని పిలువబడతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు. అంటే ఇక్కడ మనిషి ఆత్మస్థితిని గురించిన ఎరుకతో జాగృతమైన బుద్ధి కలవాడై స్థితప్రజ్ఞుడుగా ఉండాలి. స్థితప్రజ్ఞుడంటే స్థిరమైన అచంచలమైన మనసు కలవాడు అని అర్థం. అతని కోరికలు అతని కోసం కాకుండా మానవాళికి ఉపయోగపడతాయి. అలాగే గాజు కుప్పెలో వెలిగే దీపం తన కోసం కాదు కదా వెలుతురుని పంచేది. అలాంటి స్థితప్రజ్ఞత ప్రతి వ్యక్తికి ఉంటే ఈ సమాజంలో నేడు జరుగుతున్న అరాచక కృత్యాలకు, క్షణికావేశాలకు, నేరాలు ఘోరాలకు ఇక తావే ఉండదు. వ్యక్తులలోని విచక్షణతో కూడిన జ్ఞానం అలాంటి వివేకశూన్యమైన, ఇతరులకు హానికరమైన పనులను చేయనివ్వదు. స్థితప్రజ్ఞతతో ప్రతి మనిషి కాచకుంభ దీపం వలె వెలుగుతూ ఉంటే సమాజమంతా సంస్కారవంతమైన, మానవీయ విలువలతో కూడిన జ్ఞాన జ్యోతులతో ప్రకాశిస్తుంది. అలాంటి సమాజంలో ఇక ఎలాంటి బాధాకరమైన సంఘటనలు జరగవు. ఆ ప్రకాశమే విజ్ఞానవంతమైన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఉరిమళ్ళ సునందా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
1: ఏ పంటకైనా నీరు ఎంతో అవసరం. నీరు తక్కువైనా

0: ఎక్కువైనా సరే పంట నష్టపోవలసిందే. నీరు క్రమ పద్ధతిలో మొక్కలకు అందుతేనే ఎరువులను సద్వినియోగపరుచుకొని అధిక దిగుబడులు వస్తాయి. సూక్ష్మ నీటి సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. బిందు అంటే డ్రిప్, తుంపర అంటే స్ప్రింక్లర్. ఈ పద్ధతుల్లో నీటిని సరైన మోతాదుల్లో సరైన రీతిలో మొక్కలకు అందించి అధిక దిగుబడులు పొందవచ్చు. తుంపర పద్ధతిలో 30 నుండి 45, బిందు పద్ధతిలో 90 నుండి 95% నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. డ్రిప్లో సర్ఫేస్, సబ్ సర్ఫేస్, మైక్రో స్ప్రింక్లర్ పద్ధతులు ఉన్నాయి. డ్రిప్లోనైతే 21 నుండి 50% వరకు సాగునీటి ఆదా జరగడమే కాకుండా 15 నుండి 150% దిగుబడి పెరిగి నాణ్యమైన పంట చేతికొస్తోంది. 30 నుండి 45% కరెంటు ఆదా అవుతోంది. పోషకాలను నీటిలో కరిగించి ఫరిగేషన్ ద్వారా నేరుగా వేర్ల దగ్గర అందించడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి 20 నుండి 43% ఆదా అవుతోంది. నేలను చదును చేయడం, కాలువలు బోదెలు చేసి నీరు పెట్టడం ఇలాంటి పనులు ఉండవు. కనుక సాగు ఖర్చు, కలుపు సమస్య తగ్గుతోంది. పూలు పండ్ల తోటలు, వాణిజ్య పంటలు, దుంప పైర్లు, కూరగాయలు, ఔషధ కలప పంటలను డ్రిప్తో పండించవచ్చు. డ్రిప్ సిస్టమ్ బాగా పనిచేయాలంటే నిపుణులతో డ్రిప్ డిజైన్ చేయించి నాణ్యమైన పరికరాలను అనుభవం గల వారితో పొలంలో అమర్చుకోవాలి. ఇక స్ప్రింక్లర్ పద్ధతిలో నీరు తుంపర్లుగా వర్షం మాదిరిగా పడుతోంది. పైపుల్లో నీరు ఒక క్రమమైన పీడనంతో ప్రవహించాలి. డ్రిప్ పద్ధతిలో మాదిరిగానే దీనిలో లాభాలు కూడా ఉన్నాయి. 5 నుండి 20% దిగుబడి పెరుగుతోంది. స్ప్రింక్లర్ వ్యవస్థ అమర్చేందుకు ఎకరాకు 5,600 రూపాయలు, 2 ఎకరాలకు 7,000, 3 ఎకరాలకు 10,000, 4 ఎకరాలకు 12,000 దాకా ఖర్చవుతోంది. డ్రిప్ స్ప్రింక్లర్లకయ్యే ఖర్చు సాగు చేసే పైరు మొక్కల సాంద్రతను బట్టి మారుతోంది. వీటికి ప్రభుత్వం 60 నుండి 100% దాకా రాయితీ ఇస్తోంది. వీటి ఏర్పాటుకయ్యే ఖర్చు రాయితీ వివరాలను రైతులు తమ జిల్లాలోని నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లను సూక్ష్మ సాగునీటి సాంకేతిక విషయాల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
1: సూక్ష్మ నీటి సాగు వివరాల గురించి ఈనాటి రైతు సమాచారంలో తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ప్రసార వివరాలు.

ఈ ఉదయం 10:03 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ అవగాహన కార్యక్రమంపై ప్రత్యేక ఫోన్ఇన్ ప్రోగ్రాం ఉంటుంది. ఇందులో పాల్గొంటున్నవారు డాక్టర్ ఎల్వికే రెడ్డి, రిజిస్టార్, డాక్టర్ వై వెంకటేశ్వర్లు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 040, ఇది ఎస్టీడీ కోడ్ నెంబర్, 2324-0853, 2324-0853, మరొక నెంబర్ 2955-0923. ఈ నెంబర్లకు శ్రోతలు ఫోన్ చేయొచ్చు.

ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:15 ఆరోగ్య కార్యక్రమాల్లో గర్భస్రావాలకు కారణాలు, నివారణ మార్గాలు. ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం 3వ భాగంలో ప్రమాదపు అంచనా శ్రీ కథానిక సమర్పణ శ్రీ

జన్మగండ్ల రాజేందర్ గారు. 7:45 క్రీడాలోకం క్రీడా సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఉదయం 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. ఉదయం 11:00 గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ గురుభ్యో నమః ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభా గుర్తుగారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:40 కార్మికుల కార్యక్రమంలో జగద్గురువు వేదవ్యాసుడు ప్రసంగం, ఇంకా ఎస్ హరిప్రసాద్ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 14:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 08744, ఇది ఎస్టీడి కోడ్ నెంబర్, 295038, మరొక నెంబర్ 295039. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు 7:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో ఖరీఫ్ సాగులో చేసే పంటల్లో వివిధ రకాల పురుగులు నివారణ పరిచయ కార్యక్రమం. అనంతరం రొయ్యలు చేపల పెంపకంలో నర్సరీ యాజమాన్యం వివరాలు, ఇంకా జానపద గేయం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్, రాత్రి 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:15 పార్లమెంట్ సమీక్ష. 8:45 సమాచార సంధ్య. రాత్రి 9:00 News@9. 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష. ఇవి ఈనాటి ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 22 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు.

0: రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనంపై పెంపుపైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన 8,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయని పేర్కొన్నారు. రియంబర్స్మెంట్ నిధులను దుర్వినియోగం చేసే సంస్థలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
1: ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంక్ ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కు అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
0: ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన రోడ్లు, పార్కింగ్, రవాణా, వేదిక, వైద్య, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశంలోనే తొలిసారిగా చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డు దారు హోల్డర్ కి, కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు వీళ్ళందరికీ కూడా త్వర తగ్గుతున్న మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ ని ప్రవేశపెట్టేటట్టు ముందడుగు వేస్తున్నాం. మరొక 20,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా
0: అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట వ్యాప్తంగా 1,800 కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి వి అనితతో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని చెప్పారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూ బదిలీ నిబంధనలకు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి చట్టపరంగా గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఎల్వి ప్రసాద్ ఐ

0: ఇన్స్టిట్యూట్తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు, ఇతర నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భారతీయులు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను అందుకునే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్టవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిరసనలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కన పెట్టి నియామకాలు చేపట్టారని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు కాకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अभिप्रायुक्तः अर्थदण्डः तथा सम्पत्त्यधिग्रहणं च सम्मिलितमस्ति। डॉ. जितेन्द्रसिंहः विधेयकं प्रस्तुत्यनन्तरम् अवदत् यत् एतन्नूतन विधेयकं राष्ट्रस्य यूनां भविष्यस्य संरक्षणे प्रशासनस्य दृढसंकल्पं प्रतिबिम्बयति। चर्चायां भागं गृह्णन् कांग्रेस दलस्य सांसदः केसी वेणुगोपालः शिक्षाक्षेत्रे व्यापक परिष्कारस्य परीक्षा व्यवस्थायाञ्च समग्र परिवर्तनस्य आवश्यकतां प्रतिपादितवान्। अन्यैरपि अनेकैः सदस्यैः चर्चायां सहभागिता कृता, किन्तु चर्चा अपूर्णैव जाता। अनन्तरं पीठासीनाधिकारी संध्यारायः सदनस्य कार्यम् अद्य प्रातः 11 वादनपर्यन्तं स्थगितवती। उच्चतम न्यायालयेन ह्यः उक्तं यत् नीट प्रश्नपत्रस्य गोप्यताभंग प्रकरणमधिकृत्य देशव्यापी विरोध प्रदर्शनेष् छात्राणाम् आरक्षकाणाञ्च आघात सम्बद्धानाम् आरोपाणां विषये सम्यक् निष्पक्षञ्च अन्वेषणम् आवश्यकम्। न्यायालयेन विरोध प्रदर्शनकाले गृहीतानाम् 18 वर्षात् न्यूनवयस्कानां तेषां छात्राणां मुक्त्यादेशः प्रदत्तः येषां पूर्वम् आपराधिकाभिलेखः नास्ति। न्यायालयेन सम्बन्धिताधिकारिभ्यः वैद्युतक अंकीय साक्ष्याणां संरक्षणमपि निर्देशितम्। मुख्य न्यायाधीशस्य सूर्यकान्तस्य अध्यक्षतायां त्रिन्यायाधीशपीठं प्रदर्शनकाले आरक्षकबलस्य कथितानुचितबलप्रयोग सम्बद्धानां याचनानां श्रवणम् अकरोत्। न्यायपीठेन दिल्ली प्रशासनाय अभिलिखितानां FIR इति प्रकरणानाम् अन्वेषणं निरन्तरं कर्तुम् अनुमतिः प्रदत्ता। तथापि न्यायप्रक्रियायाः प्रवर्तनकाले प्रदर्शनरतानां छात्राणां विरुद्धं किमपि कठोरनिर्णयं न कर्तव्यमिति निर्देशः प्रदत्तः। सर्वोच्चन्यायालयस्य आदेशानुसारं तथा अवैधरीत्या नीट परीक्षापत्र प्रकाशनस्य विरुद्धं प्रदर्शनानां विषये सर्वेषां पक्षाणां मूल्यांकनं कृत्वा पश्चिमबंगाल प्रशासनेन विरोध प्रदर्शनेष् सम्मिलितानां छात्राणां विरुद्धं किमपि कार्याचरणं न स्वीकर्तुं निश्चितम्। राष्ट्रमण्डल क्रीडास् भारतीय भारोत्तोलिका हरजिंदर कौर महिलानां 71 किलोग्राम भारवर्गे रजत पदकं प्राप्तवती। अपरञ्च भारतीय मुष्टियोद्धा एम जादुमणि सिंहः ग्लास्गो नगरे पुरुषाणां 55 किलोग्राम भारवर्गे प्रागुपान्त्यचक्रे मुआले म्वेंगो इत्येनं पराजित्य न्यूनातिन्यूनं कांस्य पदकं सुनिश्चितवान्। अनेन असौ उपान्त्यचक्रे प्रविष्टवान् इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम नल्गोंड जिल्ला समाचार लेख వింటారు నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ।
2: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ 25వ తేదీ నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టారు। జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లిన బీఎల్ఓలు స్థానికంగా ఓటు నిర్ధారించుకున్నాక ఓటు మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు। ఈ ప్రక్రియకు సంబంధించి గతంలోనే జిల్లా యంత్రాంగం సిబ్బందికి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది। వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా నల్గొండ జిల్లాలో వర్షాల జాడ లేకుండా పోవడం అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేసింది। అల్పపీడన ప్రభావం కారణంగా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది। ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులంతా నీరు తక్కువగా అవసరమయ్యే 6 తడి పంటలనే సాగు చేయాలని జిల్లా యంత్రాంగం రైతులకు అవగాహన కల్పిస్తోంది। మండల ప్రత్యేక అధికారులు కూడా గ్రామ సభలు నిర్వహించి ఇదే విషయంపై ప్రచారం నిర్వహిస్తున్నారు। గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా జ్వరపీడితుల సంఖ్య పెరిగింది। వాతావరణ పరిస్థితులు మారడంతో జ్వరం, జలుబు, వంటి నొప్పులు, వైరల్ ఫీవర్లతో అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు జ్వరపీడిత రోగుల సంఖ్య పెరుగుతోంది। వానాకాలం ప్రభావం కావడం, అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో పారిశుధ్యం లోపిస్తోంది। ప్రయాణ సౌలభ్యం కోసం నల్గొండ పట్టణానికి 750 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు। నార్కట్పల్లి అద్దంకికి జాతీయ రహదారి పై నల్లగొండ పట్టణం చెర్లపల్లి సమీపంలో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నారు। ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రహదారుల విస్తరణ, అభివృద్ది పనులు చేపడుతున్నామని అన్నారు।

0: సరిహద్దు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం 300 కోట్ల రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న మరో 290 కోట్ల రూపాయల పనులకు త్వరలోనే మంజూరు వస్తుందని, దీంతో పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు. కౌమార దశలో ఉన్న బాలికలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అరికట్టేందుకు అర్హులైన బాలికలంతా వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించుకోవాలని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ అన్నారు. నల్గొండ జిల్లాలో 14 ఏళ్లలోపు బాలికలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందిస్తున్న HPV వ్యాక్సిన్ కేంద్రాన్ని ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన మహిళల కోసం ప్రభుత్వం ఎంతో విలువైన ఈ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తోందని, దీన్ని 14 ఏళ్లలోపు బాలికలందరూ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నివారించవచ్చని అన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి ప్రారంభమయ్యే హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ను నల్గొండ జిల్లా మాల్, మర్రిగూడ, హాలియా, దామచర్ల మీదుగా నిర్మించేందుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైల్వే లైన్ రావడంతో టూరిజం, వ్యాపార, పారిశ్రామికంగా ఎంతో మేలు జరుగుతుందని, భూముల విలువలు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజా పరిపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించేందుకు జిల్లా ప్రత్యేక అధికారి హోదాలో ఇటీవల జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నాగార్జునసాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా మారాయి. మరో 3 అడుగుల నీటిని వినియోగిస్తే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు ఎలాంటి నీటి విడుదల చేపట్టడం లేదు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్ల నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట, కర్ణాటకలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప సాగర్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం లేదు. నీటి కొరత కారణంగా కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల చేపట్టకపోవడంతో ప్రాజెక్టు కింద ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారులు మాత్రం రైతులు పంట మార్పిడి చేసి 6 తడి పంటలను సాగు చేసుకోవాలని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు.
1: ఇంతవరకు నల్గొండ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించిన వారు శ్రీ జి రామకృష్ణ, జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పథకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమ, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధన వేగవంతం చేయడంపై ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీంగా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలే ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ

0: స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపైన, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపై సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు, వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ది సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇదొక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు, ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో, ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడూ చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు, విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతను కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలు పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
0: बीजेपी एमपी बांसुरी स्वराज, समाजवादी पार्टी एमपी अखिलेश यादव మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ట్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011లో జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని

0: ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతివారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది. అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, మీడియాకు స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో ఈ రోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కె రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన మాందింగ్ బామ్ జడుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈ రోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి

0: అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం.
1: కార్యక్రమంలో ముందుగా గర్భస్రావాలకు కారణాలు, నివారణ మార్గాలు ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీమతి బి శృతి.
2: వేరువేరుగా త్రైమాసికాల్లో జరిగే గర్భస్రావాలకు వేరువేరు కారణాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, జన్యు సమస్యలు మొదలు గర్భాశయ నిర్మాణంలో లోపాల వరకు అనేక కారణాలు గర్భస్రావాలకు దారితీస్తాయి. కాబట్టి కారణాన్ని కనిపెట్టి దానికి అనుగుణమైన చికిత్సలను ఆశ్రయించాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గర్భధారణను 3 త్రైమాసికాల్లో విభజిస్తే మొదటి త్రైమాసికంలోనే గర్భస్రావ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భం దాల్చిన 3 నెలల్లో జరిగే గర్భస్రావాలకు క్రోమోసోమ్స్లోని లోపాలు ప్రధాన కారణం. అండం, వీర్యం ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ అవి రెండూ కలిసి పిండం తయారైనప్పుడు దానిలో క్రోమోజోమల్ మల్టిప్లికేషన్ సక్రమంగా జరగని సందర్భాల్లో లోపాలతో కూడిన పిండం ఏర్పడుతుంది. ఈ పిండానికి పెరిగే స్వభావం ఉండదు, కాబట్టి దానంతట అదే గర్భస్రావం ద్వారా బయటికి వచ్చేస్తుంది. భార్యాభర్తల కుటుంబాల్లో క్రోమోజోమ్ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు కూడా గర్భాశయంలో అసాధారణ పిండాలు ఏర్పడి గర్భస్రావానికి దారితీస్తాయి. ఇక 3 నెల దాటిన తర్వాత గర్భస్రావానికి ప్రధాన కారణం సర్వైకల్ ఇన్కాంపిటెన్స్. ప్రసవ సమయంలో తెరుచుకుని మూసుకుపోవలసిన గర్భసంచి ద్వారమైన సర్విక్స్ కొందరికి వదులుగా ఉంటుంది. నెలలు నిండే కొద్దీ శరీరంలో చోటు చేసుకునే హార్మోన్ల మార్పుల వల్ల, పెరిగే బరువు వల్ల పిండం సర్విక్స్ గుండా బయటికి వచ్చేస్తుంది. అలా కొందరికి గర్భసంచి నిర్మాణంలో లోపాలు ఉంటాయి. ఇలా పుట్టుకతోనే గర్భాశయ సమస్యలు వెంట తెచ్చుకున్న గర్భిణీలు 2వ త్రైమాసికంలో గర్భస్రావ సమస్యలను ఎదుర్కొనవచ్చు. కొందరికి గర్భాశయ నిర్మాణంలో లోపాలతో పాటు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ కూడా ఉండవచ్చు. 24 వారాలు దాటిన తర్వాత జరిగే గర్భస్రావాన్ని ప్రీ టర్మ్ లేబర్ గా పరిగణించాలి. ఈ పరిస్థితి 25 వారాల నుంచి 35 వారాల్లో తలెత్తవచ్చు. సాధారణంగా గర్భంలో పెరిగే బిడ్డ 37 వారాలకు పూర్తి పరిణితి పొంది 40 వారాలకు ప్రసవం ద్వారా బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. కాబట్టి 37 వారాల్లో జరిగే ప్రసవాలన్నింటినీ ప్రీ మెచ్యూర్ గానే పరిగణించాలి. 34 నుంచి 37 వారాల్లోపు ప్రసవమైతే ప్రీ మెచ్యూర్ గా, 34 వారాల్లోపు జరిగే ప్రసవాన్ని వెరీ ప్రీ మెచ్యూర్ గా వైద్యులు పరిగణిస్తారు. గర్భాశయ నిర్మాణంలో లోపాలు, సర్విక్స్ వదులుగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. 7-8 నెలల్లో జరిగే ప్రసవాలన్నీ ఈ కోవకు చెందినవే. అలాగే మధుమేహం ఉన్న మహిళలు, వజైనల్ ఇన్ఫెక్షన్ గర్భసంచికి వ్యాపించిన మహిళల్లో కూడా ఉమ్మసంచిలోని మెంబ్రన్స్ ఇన్ఫెక్షన్ సోకి అది త్వరగా బ్రేక్ అయిపోయి ప్రసవమవుతుంది. అధిక బరువు, పీసీఓడి, మధుమేహ కుటుంబ చరిత్ర, కదలకుండా గంటల తరబడి పనిచేయడం, అస్తవ్యస్త జీవన శైలి, ఆహారపు అలవాట్లు, అధిక రక్తపోటు సమస్యలు ఈ మధ్య పెరుగుతున్నాయి. గర్భధారణ వయసు ఎంత ఆలస్యమైతే మధుమేహం, అధిక రక్తపోటు, ముప్పు అంత ఎక్కువగా ఉంటుంది. గర్భిణీల్లో 6 నుంచి 8 నెలల్లో మధుమేహం, అధిక రక్తపోటు ఫలితంగా బిడ్డకు రక్త ప్రసరణ లోపం తలెత్తే ఆక్సిజన్ పోషణ అందక కడుపులోనే బిడ్డ చనిపోయే అవకాశాలు ఉండడం వల్ల అంతకంటే ముందే వైద్యులు గర్భిణీలను ప్రీ మెచ్యూర్ లేబర్ కు గురిచేయక తప్పడం లేదు. ఇలాంటి సందర్భాల్లో గర్భిణి బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా సాధారణంగా ప్రసవం చేయవచ్చా లేదంటే సర్జరీని ఆశ్రయించాలా అన్నది వైద్యులు నిర్ణయిస్తున్నారు. కొందరు గర్భిణీల్లో అధిక రక్తపోటు వల్ల మెదడులో నీరు చేరి మూర్ఛలొచ్చే అవకాశాలు ఉంటాయి. వైద్యులు ముందస్తు లక్షణాల ద్వారా ఈ పరిస్థితిని అంచనా వేసి వెంటనే సిజేరియన్ చేసేస్తూ ఉంటారు. గర్భస్రావాలకు ఆస్కారం లేకుండా నెలలు నిండి 12 బిడ్డను ప్రసవించాలనుకునే ప్రతి మహిళ గర్భధారణకు ముందే ఆరోగ్య సమస్యలను సరిదిద్దుకుని పరిపూర్ణ ఆరోగ్యాన్ని సమకూర్చుకోవాలి. ప్రీ డయాబెటిక్ దశలో ఉన్న మహిళలు ఆ సమస్యను ఆహార నియమాలు, వ్యాయామంతో నియంత్రించుకుని ఆ తరువాత ప్రెగ్నెన్సీకి ప్రయత్నించడం ఉత్తమం. ప్రీ డయాబెటిస్ తో గర్భం దాల్చినప్పుడు గర్భంతో పెరిగే హార్మోన్స్ వల్ల ప్రీ డయాబెటిక్ డయాబెటిస్ గా మారిపోతుంది. కాబట్టి ముందే జాగ్రత్త పడాలి. మధుమేహానికి మందులు ఉన్నప్పటికీ గర్భంతో ఉన్నప్పుడు మధుమేహాన్ని అదుపు చేయడానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. బిడ్డకు పోషణ అందాలి కాబట్టి ఆహార నియమాలు సాధ్యపడవు. కొన్ని మందులు వాడుకునే వీలుండదు. కాబట్టి ముందు నుంచే ఆరోగ్యాన్ని

0: ఈ గర్భధారణకు అనువుగా ఉంచుకోవాలి. విటమిన్ లోపాలు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలి. సాధారణంగా 3 నెలల వరకు గర్భిణీలు వైద్యులను కలవవలసిన అవసరం లేదనుకుంటారు, కానీ మొదటి 5 నెలలే అత్యంత కీలకం. కాబట్టి నెలదప్పిన వెంటనే వైద్యులను కలవడం అవసరం. ముందు ఎలాంటి పరీక్షలు చేయించుకోని గర్భిణీలకు వైద్యులు అవసరమైన పరీక్షలు సూచిస్తారు. ఆహార నియమాలతో పాటు వ్యాయామాలను సూచిస్తారు. గర్భధారణకు ముందే వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. దీంతో శరీర పటుత్వం పెరుగుతుంది. అలాగే గర్భం తాల్చిన తర్వాత మొదటి 5 నెలలు ఎక్కువ బరువు పెరగకూడదు. ఇద్దరు మనుషులకు సరిపడా తినాలని, ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగితే 5వ నెలకే అధిక రక్తపోటు, మధుమేహం వచ్చేస్తాయి. కాబట్టి గర్భిణీలు ప్రతీనెలా వైద్యులను కలుస్తూ బరువును అదుపులో ఉంచుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. గర్భధారణకు ముందు ప్రీ కన్సెప్షనల్ చెకప్ చేయించుకోవడం అత్యవసరం. ఈ చెకప్లో భాగంగా రక్త పరీక్షల ద్వారా హిమోగ్లోబిన్, థైరాయిడ్ మోతాదులను పరీక్షించుకుని లోపాలను సరిదిద్దుకోవాలి. విటమిన్ డి, విటమిన్ బి12 మోతాదులు సరిపడా ఉండడం కడుపులో బిడ్డకు ఎంతో అవసరం. దీని ద్వారా మెదడు, ఎముకల ఎదుగుదల అత్యంత కీలకంగా మారుతాయి. ఈ మధ్య కాలంలో పోషకాహార లోపాలు సర్వసాధారణమైపోయాయి. ఈ లోపాలను మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, ఆహారంతో సరిచేసుకోవాలి. రూబెల్లా, చికెన్ ఫాక్స్ మొదలైన వైరల్ ఇన్ఫెక్షన్లు ముందే సోకి ఉంటే శరీరంలో సరిపడా యాంటీబాడీస్ ఉంటాయి. లేదంటే ఈ ఇన్ఫెక్షన్స్ సోకకుండా టీకాలు వేయించుకోవాలి. అధిక బరువు ఉన్న వారిలో గర్భధారణను తట్టుకునే శక్తి గుండెకు ఉందో లేదో ముందే పరీక్షించుకోవాలి. గర్భాశయంతో పాటు ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకోవడం ముఖ్యం. ఫైబ్రాయిడ్స్తో గర్భస్రావం లేదా ప్రీ టర్మ్ లేబర్ ముప్పులు పొంచి ఉంటాయి. కాబట్టి గర్భధారణకు ముందే ఫైబ్రాయిడ్స్ తొలగించుకోవడం మంచిది. దంతాలకు చేసే రూట్ కెనాల్ చికిత్స కూడా ప్రీటర్మ్ లేబర్ను ప్రేరేపిస్తుంది. కాబట్టి గర్భధారణకు ముందే దంత సమస్యలను సరిదిద్దుకోవాలి. గర్భస్రావాలకు కారణమైన ఫైబ్రాయిడ్స్ ని సర్జరీతో తీయించుకోవాలి. గర్భాశయ నిర్మాణంలో లోపాలుంటే వాటిని సరిచేసుకోవాలి. 3వ నెలలో సర్విక్స్ వదులుగా ఉందని తేలితే కుట్టుతో సరిచేసుకోవచ్చు. క్రోమోజోమ్ సమస్యను చికిత్సతో సరిదిద్దుకునే వీలుండదు. కాబట్టి సహజ సిద్ధంగా గర్భధారణ జరిగే వరకు ఎదురుచూడక తప్పదు. కాబట్టి 3 త్రైమాసికాలు గర్భధారణకు ఎంతో ముఖ్యం. గర్భస్రావాలు కలగకుండా ముందే మీ ఆరోగ్యాన్ని సరిదిద్దుకుని గర్భధారణను స్వీకరించండి.
1: మీరింతవరకు గర్భస్రావాలకు కారణాలు, నివారణ మార్గాలు, ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. వ్యాఖ్యానం శ్రీమతి బి. శృతి.

0: కార్యక్రమంలో మరొక అంశం, వానాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు తగు జాగ్రత్తలు, కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీ వనమా రామకృష్ణ.
1: వర్షాకాలంలో చర్మ సౌందర్య రక్షణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎండలు తగ్గి వానలు విజృంభిస్తున్న ఈ సమయంలో చర్మరక్షణ మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఈ కాలంలో చర్మ సమస్యలు వేధించకుండా ఉండటం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చర్మ వైద్య నిపుణులు. ఈ కాలంలో వాతావరణంలో

0: తేమ పెరుగుతుంది. దాంతో చర్మంలో నూనె గ్రంథులు కూడా చురుగ్గా మారిపోయి నూనె ఉత్పత్తిని పెంచేస్తాయి. దాంతో చర్మరంధ్రాలు పూడుకుపోయి మొటిమలు వేధించడం మొదలు పెడతాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వేసుకునే దుస్తులు మొదలు కాళ్లకు వేసుకునే పాదరక్షలు, ఎంచుకునే సౌందర్య సాధనాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తడిచిన దుస్తులు, చెప్పులు, బూట్ల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. చర్మం, గోళ్లకు ఈ ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అందుకు తోడ్పడే అలవాట్లు మానుకోవాలి. అవేమిటంటే, వానకు తడిచిన దుస్తుల్లోనే ఎక్కువ సమయం గడిపేయడం, ఉతికిన దుస్తులు పూర్తిగా ఆరకుండా ధరించటం, తడించిన బూట్లు, సాక్సులు, చెప్పులు ఎక్కువ సమయం ధరించి ఉండటం, పూర్తిగా ఆరని సాక్సులు వేసి పిల్లలను బడికి పంపించటం, తడిచిన రెయిన్ కోట్, హెల్మెట్లను ఆరబెట్టకుండా ఉపయోగించటం, రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఒంటి మీద చిందించబడిన మురికి నీళ్లను శుభ్రం చేసుకోకపోవడం, వానలో తడిచిన తర్వాత స్నానం చేయకపోవడం, శుభ్రత పాటించకపోవడం లాంటివి. ఇక వానలో తడిచిన తర్వాత వాన నీళ్లలో వాతావరణంలోని ప్రమాదకర రసాయనాలు కూడా కలిసి ఉంటాయి. అలాగే వానల వల్ల డ్రైనేజీలు ఉప్పొంగి రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో మురికి నీళ్లు ఒంటి మీద చింది పడే ముప్పు ఎక్కువ. కాబట్టి వానలో తడిచిన రోడ్డు మీద మురికి నీళ్లు ఒంటి మీద చింది పడినా వెంటనే స్నానం చేయాలి. దుస్తులను కూడా ఉతుక్కోవాలి. పూర్తిగా ఆరిన దుస్తులను ఇస్త్రీ చేయడం వల్ల వాటిలో మిగిలి ఉన్న తేమ కూడా పూర్తిగా వదిలిపోతుంది. తడిచిన దుస్తుల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల తామర, ఇతరత్ర ఫంగల్ ఇన్ఫెక్షన్లు వేధించే అవకాశం ఉంది. కాళ్లు, చేతి వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్తో పాటు గోరుచుట్టు సమస్య కూడా ఈ కాలంలో వేధిస్తూ ఉంటుంది. కాబట్టి కాళ్లకు వేసుకునే బూట్లు, చెప్పులు కూడా పూర్తిగా ఆరిన తర్వాతే ధరించాలి. తలకు పెట్టుకునే హెల్మెట్ లోపలి భాగం కూడా పూర్తిగా ఆరిపోయేలా చూసుకోవాలి. వానలో తడిచిన రెయిన్ కోట్ను నీళ్లలో నానబెట్టి తర్వాత శుభ్రం చేసుకోవాలి. వర్షాకాలంలో నీళ్లు పీల్చుకుని గాలి చొరబడే, త్వరగా ఆరిపోయే చెప్పులు, బూట్లను ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ కాలంలో బూట్లకు బదులు చెప్పులను ఎంచుకోవడం ఎంతో ఉత్తమం. మనకు మార్కెట్లో ప్రత్యేకించి వానాకాలం కోసం ఉద్దేశించబడిన రబ్బరు చెప్పులు దొరుకుతూ ఉంటాయి. అయితే ఆ చెప్పులు ఈవీఏ అంటే ఎథిలిన్ వినైల్ అసిటేట్ కోవకు చెందినవై ఉండాలి. సాధారణంగా క్రాక్స్ ఈ పదార్థంతోనే తయారవుతూ ఉంటాయి. ఈ కాలంలో ఫంగస్ పెరుగుదలకు తోడ్పడే తోలు, సీడ్, కాటన్ లేదా క్యాన్వాస్ చెప్పులకు దూరంగా ఉండాలి. ఇవి నీటిని పీల్చుకుని ఎక్కువ సమయం తడిగా ఉంటాయి. కాబట్టి వీటితో అథ్లెట్స్ ఫుట్, గోరు చుట్టు, ఎగ్జిమా సమస్యలు మొదలవుతాయి. కాబట్టి చక్కని గ్రిప్ రెడ్ గ్రూప్స్ కలిగిన మెత్తని చెప్పులు వేసుకోవాలి. మందపాటి ఈవీఏ లేదా రబ్బరు చెప్పులు ఎంచుకోవాలి. కొత్త చెప్పుల నుంచి ఘాటు వాసన వెలువడకూడదు. చెప్పుల్లో ఎలాంటి పగుళ్లు, బుడగలు లేకుండా సన్నని ఫినిష్ కలిగి ఉండాలి. బూట్లు వాడటం తప్పనిసరి అయితే రెండు జతల బూట్లు, రెండు జతల సాక్సులు వాడుకుంటూ ఉండాలి. ఇక దురద, ఎర్రని మచ్చలు, మచ్చలు విస్తరించడం, నల్లబారటం, చర్మపు పైపొర ఊడిపోవడం, వేళ్ల మధ్య పాచిపోవడం, గోరు చుట్టూ ఇలాంటి చర్మ సమస్యలు ఈ కాలంలో తలెత్తుతాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించినప్పుడు సాధారణంగా మెడికల్ షాపులో మందులు కొనుక్కొని వాడేసుకుంటూ ఉంటారు కొందరు. కానీ ఇలా వాడుకునే వాళ్లకు ఆ మందులు ఎంతకాలం పాటు వాడుకోవాలో తెలియదు. పైగా ఫార్మసిస్టులు ఇలాంటి ఇన్ఫెక్షన్లకు కాంబినేషన్ డ్రగ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా ఏ మందు ఎంతకాలం పాటు వాడుకోవాలో తెలుసుకోకుండా వాడుకోవడం వల్ల సమస్య తాత్కాలికంగా అదుపులోకొచ్చినా మళ్లీ తిరగబెడుతుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్లు కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా చర్మవైద్యులను సంప్రదించి ఖచ్చితమైన వైద్యాన్ని తీసుకోవడం ఎంతో అవసరం.
1: మీరింతవరకు వానాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు తగు జాగ్రత్తలు తెలుసుకున్నారు. వ్యాఖ్యానం శ్రీ వనమా రామకృష్ణ.
2: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం.
2: ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్న వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
2: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
3: అక్షరాన్ని ఆరాధనగా,
2: సాహిత్యాన్ని సాధనగా,
3: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
2: విమల సాహితీ సమితి హైదరాబాద్. ఈనాటి కార్యక్రమంలో యనమగండ్ల రాజేంద్ర గారి ప్రమాదపు అంచున కథానిక వింటారు.
4: కథా శీర్షిక ప్రమాదం అంచున. ఓ అందమైన కుటుంబం. రాము మంచి స్నేహితుల్లాంటి తండ్రి. గీత ప్రేమస్వరూపమైన తల్లి. ఆడుతూ పాడుతూ ఆనందంగా ఎదుగుతున్నాడు పిల్లాడు దీపక్. బడికి వెళ్లడానికి సైకిల్ కొనిచ్చారు తల్లిదండ్రులు. దీపక్ సంతోషంగా సైకిల్ తొక్కుతూ, చక్కర్లు కొడుతూ, ఉత్సాహంగా సంతోషంగా తిరుగుతున్నాడు. ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఊహల లోకంలో గంతులు వేస్తున్నాడు దీపక్. అబ్బాయికి ఏం కావాలన్నా చిటికెలో అందిస్తున్నాడు రాము. అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుతోంది తల్లి గీత. వారిది ప్రేమ వివాహం అయినా పెద్దల అంగీకారంతో జరిగింది. 10 సంవత్సరాల తర్వాత పుట్టిన అబ్బాయి అని గారాబంతో పెంచుతున్నారు. అడిగిన ప్రతి దానిని కాదనకుండా లేదనకుండా అందిస్తున్నారు. కాలు క్రింద పెట్టకుండా తమ ప్రాణ సమానంగా చూసుకుంటున్నారు. బాధ కలుగకుండా, కష్టం దరిచేరకుండా పెంచుతున్నారు. 7 సంవత్సరాలు గడుస్తున్నాయి. 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఫలితాలు రానే వచ్చాయి. దీపక్ 1st క్లాస్లో పాస్ అయ్యాడు. ఇల్లంతా సంతోషం. రాము ఊరు వాడ పండగలా సంబరాలు చేశాడు. బంధువులందర్నీ పిలిచి తన ఆనందం వ్యక్తపరిచాడు. దీపక్ ఇప్పుడు తన జీవితం కోసం నిర్ణయం చేయవలసిన సమయం. ఇంటర్ చదవాలా, పాలిటెక్నిక్ చదవాలా, ఐటీఐ చదవాలా అని ఆలోచిస్తున్నాడు. తన స్నేహితులు ఆనంద్, విహార్ ఇంటర్ చదవడానికి నిర్ణయించుకొని కళాశాలలో చేరారు. లక్ష్మణ్, మురళి పాలిటెక్నిక్ వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక సలహా ఇస్తున్నారు. అన్నీ విని సందిగ్ధంలో దీపక్ మునిగి తేలుతున్నాడు. సొంతగా నిర్ణయం తీసుకోలేక తండ్రిని అడిగాడు రాము దీపక్తో, బాబు నీకిష్టమైన చదువు చదువుకో, అనవసరంగా ఏది ఆలోచించకు. నీకు ఏ విభాగం ఇష్టమో, ఏదైతే ఇష్టమో ఆ చదువు చదువుకో అని సలహా ఇచ్చాడు. దీపక్ ఇంటర్లో చేరాడు. కళాశాలలో కొత్త కొత్తగా జరుగుతున్నాయి తరగతులు. ఆశ్చర్యంగా ఉంది. 10 తరగతుల పాఠశాల చదువులు ఒకలా ఉన్నాయి, ఇప్పుడు కళాశాల చదువులు ఒకలా ఉన్నాయి. నిదానంగా అలవాటు చేసుకుంటున్నాడు దీపక్. దీపక్ స్నేహితులు ఆనంద్, విహార్ వాళ్ళ ఇంట్లో సెల్ఫోన్ కొనిచ్చారని, దీపక్ కూడా తన తల్లితో సెల్ఫోన్ కొనివ్వమని అడిగాడు. తల్లి తండ్రిని ఒప్పించి కేవలం ఇంటి వద్ద మాత్రమే సెల్ఫోన్ వాడాలని నిబంధనతో దీపక్కు సెల్ఫోన్ కొనిచ్చింది. చేతిలో రంగుల వలయాల అద్భుత మిథ్యా ప్రపంచం. నిదానంగా దీపక్ సెల్ఫోన్కు బాగా అలవాటు పడ్డాడు. సెల్ఫోన్ గేమ్స్కు ఆకర్షితమై నిదానంగా చదువులో వెనుకపడ్డాడు. ఇంటర్ 1వ సంవత్సరం ముగిసింది. పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. దీపక్ 2వ శ్రేణిలో పాస్ అయ్యాడు. మొదటిసారిగా తల్లిదండ్రుల్లో నిరాశ మొదలయ్యింది. వారు తీవ్ర అసహనానికి లోనయ్యారు. కానీ ఒక్కగానొక్క కొడుకు, గారాబంగా పెంచారు. అందుకే వారు తమ కోపాన్ని చూపించక దీపక్కు సర్ది చెబుతూ సెల్ఫోన్లో ఆటలు వద్దని, చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. 2వ సంవత్సరం తరగతులు జరుగుతున్నాయి. దీపక్ బైకు కొనాలని పట్టుబట్టాడు. తల్లిదండ్రుల్లో ఆలోచన మొదలైంది. వారు కొంత దీపక్కు నచ్చజెప్పారు. అయినా గారాబంగా పెరిగిన బిడ్డ కదా, లాభం లేదు. చివరకు బైక్ కొనిచ్చారు. కొత్త బైక్పై షికార్లు కొడుతూ కళాశాలకు వెళ్లి వస్తున్నాడు దీపక్. గీతలో మూల మనసులో

తీవ్ర ఆందోళన. బైక్పై కొడుకు చక్కర్లు కొడుతూ తిరుగుతున్నాడు. రాము మాత్రం దీపక్ ఇష్టాన్ని తీర్చాము కాబట్టి చదువులో బాగా రాణిస్తాడని అనుకుంటున్నాడు. ఆలోచనలు ఇలా కాలాన్ని నడిపిస్తూనే ఉన్నాయి. ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. దీపక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. అందరికీ సంతోషం. దీపక్ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. మరో కొత్త కళాశాల. కళాశాలలో రాజకీయాలు, విద్యార్థుల విజయాలు ఎన్నో దీపక్ను ఆకర్షించాయి. డిగ్రీ కళాశాలలో కొత్త కొత్త స్నేహితులు వివిధ ప్రదేశాల నుండి వచ్చారు. కాలం సాగిపోతుండగా అనుకోకుండా ఒకరోజు కొత్త స్నేహితుడు ప్రకాష్ పార్టీ చేసుకుందామన్నాడు. దీపక్ అడిగాడు, పార్టీ అంటే? పార్టీ అంటే తెలవదా దీపక్ అంటూ నవ్వాడు ప్రకాష్. సాయంత్రం 7 గంటలకు ఊరి చివరకు వెళ్దాం, సరుకు నేనే తెస్తాను అంటూ అన్నాడు ప్రకాష్. ఏ సరుకు అని మళ్లీ ప్రశ్నించాడు దీపక్. అరే దీపక్, ఏం తెలియకుండానే డిగ్రీకి వచ్చావా అంటూ నవ్వాడు ప్రకాష్. అన్నీ తెలుస్తాయిలే, సాయంత్రం రా అంటూ వెళ్లిపోయాడు ప్రకాష్. సాయంత్రం 6 గంటలకు ఇంట్లో బయట పని ఉందని చెప్పి పార్టీకి హాజరయ్యాడు దీపక్. ప్రకాష్ మందు, కొన్ని చాక్లెట్లు తెచ్చి అందరికీ ఇచ్చి ఇక ప్రారంభించండి అన్నాడు. దీపక్ మందు నాకు వద్దు అన్నాడు. ప్రకాష్ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు కాని దీపక్ వద్దని గట్టిగా చెప్పాడు. ప్రకాష్ ఆవేశపడకుండా సరేలే చాక్లెట్లు తిను అని ఇచ్చాడు. దీపక్ చాక్లెట్లు తీసుకొని కొద్ది కొద్దిగా వాళ్ళ మాటలు వింటూ తినడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారింది. దీపక్ ఇంట్లో తన మంచంపై ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు. తన అమ్మను అడిగాడు, అమ్మా నేను నిన్న బయటికి వెళ్లాను కదా, నన్నింటికెవరు తీసుకొచ్చారు? గీత కొడుకుతో నువ్వు స్పృహ తప్పి కింద పడిపోతే నీ స్నేహితుడు ఇంటి దగ్గర దింపి వెళ్లారు, ఆరోగ్యం బాగా లేనట్లుంది, నిద్రపోనానా అన్నది గీత. మరుసటి రోజు కళాశాలకు వెళ్లాడు దీపక్. ప్రకాష్ కనిపించగానే, మొన్న పార్టీలో నాకు స్పృహ తప్పిపోయింది, ఇంటికి తీసుకువెళ్లినందుకు థ్యాంక్ యూ అన్నాడు దీపక్. నువ్వు నా స్నేహితుని మిత్రమా, మన మధ్య కృతజ్ఞతలెందుకు అంటూ మరో చాక్లెట్ ఇచ్చాడు నవ్వుతూ ప్రకాష్. ఇలా రోజు హాయిగా సాగుతోంది దీపక్ జీవితం. ఒకరోజు చాక్లెట్ తింటూ బైకు నడుపుతున్నాడు దీపక్. కండ్లు బైర్లు కమ్మాయి. ఎదురుగా ఏదో వాహనం వస్తోంది. హెల్మెట్ పెట్టుకోలేదు. ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ప్రమాదం చూసిన చుట్టుపక్కల వారు అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. రాము గీతకు విషయం తెలిసింది. వారి గుండెలు పగిలిపోయాయి. వారి ఆశల కోటలు పేలిపోయాయి. ఆసుపత్రికి హుటాహుటిన పరిగెత్తారు. కొడుకుని చూసి విలవిలలాడారు. హృదయం నుండి కన్నీరు ఉబికి వస్తోంది. డాక్టర్ గారు ఒక రోజు గడిచిన తర్వాత దీపక్ మరణించాడని చెప్పి పోస్టుమార్టం చేయించి శవాన్ని అప్పచెప్పారు. అల్లారు ముద్దిగా పెరిగిన కొడుకు కళ్ళ ముందే కూలిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా ఒకరోజు ఇంటికి పోలీసులు వచ్చారు. దీపక్ గురించి అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. రాముకు గీతకు ఏమీ అర్థం కావట్లేదు. రాము గీత కంగారు పడి తన కొడుకుని గుర్తు చేసుకొని ఏడుస్తున్నారు. రాము ధైర్యం చేసి పోలీసులను అడిగాడు, అయ్యా మా కొడుకు ప్రమాదంలో చనిపోయాడు, కాని ఎందుకు మా కొడుకు గురించి ఇంతలా ఆరాధిస్తున్నారు అని అడిగాడు. పోలీస్ కానిస్టేబుల్ గారు రాముతో, సార్ మీ అబ్బాయి పోస్టుమార్టం రిపోర్ట్లో మత్తు పదార్థాలు తీసుకొని బండి నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తేలింది, అందుకే విచారణ చేస్తున్నాం. మరోసారి వారిద్దరి గుండెలు బద్దలయ్యాయి. మద్యం అలవాటు కూడా లేని తమ కొడుకు మత్తు పదార్థాలకు బానిసవటం ఏమిటి? పోలీసులను నిదానంగా అడిగారు. మీ పిల్లవాడు ఏం చేస్తారని పోలీసులు మరలా వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మీ పిల్లవాడు సిగరెట్ కాల్స్తాడా, ఇంజెక్షన్లు తీసుకుంటాడా, ఏవైనా కొత్త రకం చాక్లెట్లు తింటాడా అని అడిగారు. రాము లేదని సమాధానం చెప్పాడు. కాని గీత బాగా ఆలోచించింది. గీత పోలీసులతో, మా అబ్బాయి స్నేహితుడు ప్రకాష్ ఏవో చాక్లెట్లు ఇస్తుంటాడండి, అవి తిని బాగా హాయిగా అనిపిస్తుందని దీపక్ అనేవాడు, అవి తిననప్పుడు కొద్దిగా చికాకు చేసేవాడు అంటూ చెప్పింది. పోలీసులకు విషయం అర్థమైంది. వెంటనే నిఘా వేసి ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారించారు. నిర్భయంగా నిజం తెలిసింది. దీపక్ కు తెలియకుండానే ప్రకాష్ తనకు మత్తు పదార్థాల చాక్లెట్లకు బానిస చేశాడు. సరదా కోసం ప్రకాష్

0: తను మొదలుపెట్టి వ్యాపారం ముసుగులో జనాలను బానిసలుగా మార్చాడు. ఎంత దారుణం! అందుకే నేటి సమాజంలో నమ్మకాన్నే నమ్మలేకపోతున్నాం. విషవలయంలో చిక్కి అదే నిజమనుకుంటున్నాం. నేటి సమాజంలో తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు వాస్తవం కన్నా అవాస్తవాన్నే పరిచయం చేస్తుంది. అతి గారాభం వారిని చెడగొడుతుంది. దీపక్ మైనర్ అని తెలిసి కూడా బైక్ కొనిచ్చారు. బైక్ కొని నడుపుతున్నప్పుడు అతను హెల్మెట్ ధరించి ఉంటే ఈరోజు ఇంత ప్రమాదం జరిగేది కాదు. ప్రాణం చాలా విలువైనది. హాయిగా చాక్లెట్లు తింటూనే ఉంటుంది. నేను చాక్లెట్లు తినలేకుండా ఉండలేకపోతున్నాను అని దీపక్ తల్లికి చెప్పినప్పుడు తల్లి ఆలోచించి ఇదేంటి అని ఒక్క క్షణం ఆలోచించినట్లయితే దీపక్ ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు. సభ్య సమాజంలో పిల్లలు అడుగగానే ఎలా వారి కోరికలు తీర్చాలని తల్లిదండ్రులు పరుగు పెడుతున్నారో అలాగే ప్రతి సందర్భంలో వారిని గమనించాలి. క్లబ్లు పబ్బులు అంటూ వారిని ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడకుండా చూడాలి. సామాజిక విలువలు, పర్యావరణ విలువలు, నైతిక విలువలు నేర్పించాలి. అవధులు లేనిది స్నేహం. స్నేహం ముసుగులో జరిగే దారుణాలు, దుశ్చర్యలు ఖండించాలి. ప్రమాదం అంచున పడకుండా చూడాలి. ప్రమాదాన్ని గ్రహించి ముందుకు సాగాలి. జీవితంలో అప్రమత్తత అవసరం, ఆలోచన అత్యవసరం.
1: మీరింతవరకు యనమగండ్ల రాజేంద్ర గారి ప్రమాదపు అంచున కథానిక విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకందించిన వారు విమల సాహితీ సమితి హైదరాబాద్,
2: డాక్టర్ జల్ది విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
1: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
2: అక్షరాన్ని ఆరాధనగా,
1: సాహిత్యాన్ని సాధనగా,
2: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
1: విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. క్రీడాలోకం ఈనాటి కార్యక్రమంలో క్రీడా సమీక్ష వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
9: కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు పతకాల పంట పండుతోంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన 65 కేజీల ఈవెంట్ లో రాజా ముత్తుపాండి రజతం గెలిస్తే, సోమవారం మహిళల 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ అదే పతకం అందుకుంది. 58 కేజీల్లో బింద్యారాణి కాంస్యం సాధించింది. తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో బరిలో దిగిన రాజేశ్వరి మహిళల 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో 199 కేజీల బరువులు ఎత్తి 2వ స్థానంలో నిలిచింది. స్నాచ్ లో 88 కేజీలు మోసిన ఆమె క్లీన్ అండ్ జెర్క్ లో 111 కేజీలతో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన చేసింది. నైజీరియా లిఫ్టర్ ఒమోలోలా దిది అగ్రస్థానం దక్కించుకుంది. రాజా ముత్తుపాండి పసిడి పథకానికి కాస్త దూరంలో ఆగిపోయాడు. అతడు స్నాచ్ క్లీన్ అండ్ జెర్క్ లో కలిపి 286 కేజీలు మోసి 2వ స్థానంలో నిలిచాడు. మలేషియా లిఫ్టర్ బిదిన్ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం చేజిక్కించుకోగా న్యూగినియాకు చెందిన మోరే బారు కాంస్యం నెగ్గాడు. బింద్యారాణి మొత్తంగా 199 కేజీలు మోసి 3వ స్థానం సాధించింది. నైజీరియా లిఫ్టర్ కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో పసిడి పథకం దక్కించుకుంది. కెనడాకు చెందిన సోఫీ

ఈతా షేరు రెండో స్థానంలో నిలిచింది. మహిళల బాక్సింగ్ లో సాక్షి చౌదరి క్వార్టర్స్ కు చేరింది. 51 కేజీల విభాగంలో ఆమె 5-0 తేడాతో బోట్స్వానాకు చెందిన లెతబో మోదుకానెలేను మట్టి కరిపించింది. తన ఎత్తును అనుకూలంగా మార్చుకుని పంచులతో సాక్షి చెల్లరేగిపోగా ఆమె ధాటికి తట్టుకోలేకపోయిన లెతబో నేలకూలడం గమనార్హం. భారత అత్యంత వేగవంతమైన పరుగువీరుడు గురువీందర్ సింగ్ నిరాశపరిచాడు. 100 మీటర్ల పరుగులో 10.39 టైమింగ్ తో 28వ స్థానానికి పరిమితమై ఫైనల్ కు దూరమయ్యాడు. లాంగ్ జంప్ లో మురళి శ్రీశంకర్ 8.01 మీటర్ల ప్రదర్శనతో నేరుగా ఫైనల్లో అడుగుపెట్టాడు. తుదిపోరు బుధవారం జరుగుతుంది. బాక్సింగ్ లో సచిన్ శివాచ్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. పురుషుల 60 కేజీల ప్రీ క్వార్టర్స్ లో అతడు 4-1 తేడాతో ఇంగ్లండ్కు చెందిన విలియం హెవిట్ ను ఓడించాడు. 80 కేజీల విభాగంలో అంకుష్ కూడా క్వార్టర్స్ కు చేరాడు. అతడు 5-0 తేడాతో అంటిగ్వాక్ చెందిన జలాన్ జాన్ ను చిత్తు చేశాడు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ లో హైదరాబాద్ అమ్మాయి ఈషా సింగ్ అదరగొట్టింది. సోమవారం 25 మీటర్ల పిస్టల్లో స్వర్ణం చేజిక్కించుకుంది. ఇదే ఈవెంట్లో మను బాకర్ కాంస్య పథకం గెలుచుకుంది. 21 ఏళ్ల ఈషా 40 హిట్లతో ఫైనల్లో విజేతగా నిలిచింది. 28 హిట్స్తో ఉత్తర కొరియాకు చెందిన పాక్ హ్యోన్ గ్యోంగ్ తో సమంగా నిలిచిన మను బాకర్ షూటాఫ్ లో నెగ్గి 3వ స్థానం సాధించింది. అంతకుముందు క్వాలిఫయింగ్ లో 586 స్కోరుతో మను అగ్రస్థానంలో నిలిచింది. ఈషా 2వ స్థానం సాధించింది. వీళ్ళిద్దరూ 8 మంది షూటర్ల ఫైనల్ కు అర్హత సాధించారు. రాహి సర్నోబత్, సిమ్రన్జీత్ కౌర్ అర్హత రౌండ్ దాటలేకపోయారు. ఈ సీజన్లో మ్యూనిచ్లో జరిగిన ప్రపంచకప్లో స్వర్ణం గెలిచిన నేపథ్యంలో ఈసారి తాను చాలా ఒత్తిడి ఎదుర్కొన్నానని ఫైనల్ అనంతరం ఈషా సింగ్ వ్యాఖ్యానించింది. ఓవైపు పోలీసుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే అంతర్జాతీయ వేదికపై పతకంతో మెరిసింది 23 ఏళ్ల జ్ఞానేశ్వరి యాదవ్. గత కొన్నేళ్లుగా వెయిట్ లిఫ్టింగ్ లో రాణిస్తున్న ఆమె కామన్వెల్త్ క్రీడల్లో అరంగేట్రంలోనే మెప్పించింది. ఛత్తీస్గఢ్లోని రాజనాందగావ్ జిల్లా నుండి వచ్చిన జ్ఞానేశ్వరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోంది. ఆమె 3 ఏళ్లుగా వెయిట్ లిఫ్టింగ్ లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. కెరీర్ ప్రారంభంలో 49 కేజీల విభాగంలో తలపడిన జ్ఞానేశ్వరి నెమ్మదిగా అధిక బరువులోకి వచ్చింది. జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ లో 3 రజత పతకాలు సాధించింది. తర్వాత దేశవాళీ క్రీడల్లో పలు అంతర్జాతీయ టోర్నమెంటుల్లో విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. 2024లో ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఆమె 5వ స్థానంలో నిలిచింది. 2025లో జ్ఞానేశ్వరి ఛత్తీస్గఢ్ లో ఉత్తమ క్రీడాకారులకిచ్చే గుండాధూర్ సమ్మాన్ ను అందుకుంది. ఈ ఏడాది ఆసియా వెయిట్ లిఫ్టింగ్ లో 194 కేజీలతో కాంస్యం నెగ్గింది. అప్పుడు స్నాచ్ లో 88 కేజీలు మోసి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో రాణించిన జ్ఞానేశ్వరి ఆసియా ఛాంపియన్షిప్స్ 2028 ఒలింపిక్స్ కు అర్హత పోటీల్లో సత్తా చాటాలని చూస్తోంది. జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. ఆదివారం 3వ టీ20లో 35 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ 81 పరుగులతో మెరవడంతో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే తడబడింది. మయాంక్ యాదవ్ 29 రన్లకు 3 వికెట్లు, యష్ ఠాకూర్ 45 రన్లకు 2 వికెట్లు తీయడంతో 157 పరుగులే చేయగలిగింది. ర్యాన్ బర్ల్ 54 పరుగులతో నాటౌట్గా మద్వీర 28 పరుగులతో 5వ వికెట్కు 60 పరుగులు జోడించినప్పటికీ వేగంగా ఆడకపోవడం, సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోవడంతో ఆ జట్టు ఎప్పుడూ గెలుపు రేసులో లేకుండా పోయింది. 16వ ఓవర్లో మద్వీర నిష్క్రమించేటప్పటికీ జింబాబ్వే స్కోరు 125 పరుగులు మాత్రమే. ఆ జట్టు ఆఖరి 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులే చేయగలిగింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పసటి నిరీక్షణకు తెరదించింది. ఆదివారం మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో ఆమె ఉత్తమ ప్రదర్శనతో స్వర్ణం సాధించింది. స్నాచ్ లో 85 కేజీలు ఎత్తిన మీరా క్లీన్ అండ్ జెర్క్ లో 105 కేజీలు మోసి మొత్తంగా 190 కేజీలతో అగ్రస్థానం సాధించింది. మొదటి ప్రయత్నంలో 82 కేజీలలో విఫలమైన ఆమె పుంజుకొని ఛాంపియన్ అనిపించుకుంది. మలేషియాకు చెందిన జేన్ హెన్రీ

0: 167 కేజీలతో కాంస్యం నెగ్గింది. మరోవైపు పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో రిషికాంత్ సింగ్ అదరగొట్టాడు. పురుషుల 60 కేజీల ఫైనల్లో రజతం అందుకున్నాడు. స్నాచ్ లో రికార్డు స్కోర్తో అగ్రస్థానంలో నిలిచిన అతడు క్లీన్ అండ్ జెర్క్ లో 143 కేజీలు ఎత్తి మొత్తంగా 264 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల పెయిర్స్ ఈవెంట్లో హ్యాట్రిక్ విజయాల తర్వాత రూపారాణి పింకీ జోడీ 4 మ్యాచ్లో నమీబియా చేతిలో ఓడిపోయింది. చెరోసెట్ గెలవడంతో టై బ్రేక్ నిర్వహించగా భారత అమ్మాయిలు 0-3 తేడాతో ఓడిపోయారు. భారత్ ఆఖరి మ్యాచ్ ఇంగ్లండ్పై గెలిస్తే సెమీస్కు చేరే అవకాశముంది. భారత వెయిట్ లిఫ్టింగ్ లో పరిచయం అవసరం లేని క్రీడాకారిణి మీరాబాయి చాను. వయసు పెరుగుతున్న ఆమె జోరు ఏమాత్రం తగ్గడం లేదు. 31 ఈ మణిపూర్ ఉక్కు మహిళ నిలకడగా రాణిస్తూ పథకాలు సాధిస్తోంది. ఈ కామన్వెల్త్ క్రీడలకు ముందు అంతా అనుకున్నట్లుగానే ఆమె స్వర్ణంతో మెరిసింది. మీరాకు ఇది వరుసగా 3 కామన్వెల్త్ పసిడి కాగా మొత్తంగా 4 పథకం. అయితే మీరాబాయి ఇటీవల ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో ఆమె భుజానికి గాయమైంది. దీనివల్లే మేలో జరిగిన ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ కు మీరా దూరమైంది. ఈ సెప్టెంబర్లో ఆసియా క్రీడలు ఉన్న నేపథ్యంలో ఆ టోర్నమెంట్పై దృష్టి పెట్టానని మీరా అప్పటికే పలుమార్లు తెలిపింది. దీంతో ఈ కామన్వెల్త్ పోటీలను ఒక ప్రాక్టీస్ టోర్నమెంట్లా పరిగణిస్తామని జాతీయ ప్రధాన కోచ్ విజయ్ శర్మ చెప్పడం గమనార్హం. 190 నుండి 195 కేజీల మధ్య బరువులు ఎత్తితే మీరాకు స్వర్ణం ఖాయమని ఈ టోర్నమెంట్కు ఒక్కరోజు ముందు కోచ్ చెప్పారు. అతడు చెప్పినట్లుగానే మీరా 190 కేజీలు ఎత్తింది. మిగతా లిఫ్టర్లు ఆమెకు చాలా దూరంలోనే ఆగిపోయారు. ఈ విజయం అనంతరం మీరాబాయి భావోద్వేగానికి గురైంది. ఇక ఆమె తర్వాతి లక్ష్యం సెప్టెంబర్లో మొదలయ్యే ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడమే. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ను భారత యువ సంచలనం అనాహత్ సింగ్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఈ అమ్మాయి విజేతగా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 20 స్థానంలో ఉన్న అనాహత్ 11-3, 11-7, 11-9 ఈజిప్టుకు చెందిన రుకాయా సాలెంను ఓడించింది. ఈ టోర్నమెంట్లో పథకం సాధించడం 18 అనాహత్కు ఇది వరుసగా రెండోసారి. నిరుడు కాంస్యం నెగ్గిన ఆమె ఈసారి స్వర్ణం చేజిక్కించుకుంది. ఈ ఘనత సాధించిన భారత తొలి అమ్మాయి అనాహత్. 2005లో జోష్నా చిన్నప్ప రజతం గెలవడమే అంతకుముందు అత్యుత్తమ ప్రదర్శన. ప్రపంచ జూనియర్ స్క్వాష్ లో 5వ సారి బరిలో దిగ ఎట్టకేలకు స్వర్ణం సాధించినందుకు సంతోషంగా ఉంది అని మ్యాచ్ అనంతరం అనాహత్ చెప్పింది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి పథకం ఖాయమైంది. స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ బరిలో దిగకుండానే కామన్వెల్త్ పథకం ఖాయం చేసుకుంది. తొలి రౌండ్లో బైల్ లభించడంతో ఆమె నేరుగా సెమీస్ లో అడుగుపెట్టింది. కామన్వెల్త్ గేమ్స్ లో తొలి పథకం కోసం ఎదురుచూస్తున్న లవ్లీనా ఇప్పుడు స్వర్ణంపై గురిపెట్టింది. ఆమె పోటీలో ఉన్న 75 కేజీల విభాగంలో 5 మంది బాక్సర్లే పోటీలో ఉన్నారు. బాక్సింగ్ విభాగంలో మరో 8 మందికి తొలి రౌండ్లో బైల్ లభించింది. శుక్రవారం మొదలు కానున్న బాక్సింగ్ పోటీల్లో భారత్ నుండి ప్రతిభావంతులు బరిలో ఉన్నారు. మహిళల విభాగంలో ప్రపంచ ఛాంపియన్ జైస్మిన్ లాంబోరియా 75 కేజీల విభాగంలో గత టోర్నమెంట్లో కాంస్యం గెలిచింది. ఇప్పుడు మరింత గొప్పగా రాణించాలని ఆమె పట్టుదలగా ఉంది. ప్రియా గంగాస్, ప్రీతి పవార్, అరుంధతిలపై కూడా పతక అంచనాలున్నాయి. 54 నుండి 51 కేజీలకు మారిన సాక్షి చౌదరిపై అందరి దృష్టి నిలిచింది. ఆమె సెలక్షన్ ట్రయల్స్ లో నిఖత్ జరీన్, మీనాక్షి హుడా వంటి స్టార్ బాక్సర్లను ఓడించడమే ఇందుకు కారణం.
1: మీరింతవరకు క్రీడాలోకం కార్యక్రమంలో క్రీడా సమీక్ష విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఈనాటి క్రీడాలోకం ఇంతటితో సమాప్తం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈ ఉదయం 10:03 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన కార్యక్రమంపై ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఎల్వికే రెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వై వెంకటేశ్వర్లు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్, కార్యక్రమ అనుసంధానం శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్స్ 040, ఇది ఎస్టిడి కోడ్ నంబర్, 2324-0852, 2324-0853, మరొక నెంబర్ 2955-0923. ఫోన్ నెంబర్స్ మరొకసారి 040, ఇది ఎస్టిడి కోడ్ నెంబర్, 2324-0852, 2324-0853, మరొక నెంబర్ 2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.

ఈ ఉదయం 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగువారు బీటెక్ బిఎస్సి బిఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. వీటిని ఐఐటి హైదరాబాద్ సహకారంతో అందిస్తూ ఉన్నారు. బీటెక్ సిఎస్సి అండ్ ఏఐ, బిఎస్సి ఆనర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, బిఏ ఆనర్స్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, మొత్తంగా వీటిల్లో అందుబాటులో సీట్లు ఉన్నాయి. బీటెక్లో 30, మిగిలిన ఒక్కో కోర్సులో 25 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు 4 ఏళ్ల పాటు ఉంటుంది. 8 సెమిస్టర్లుగా కోర్సును అందిస్తారు. అభ్యర్థులు కనీసం 60% మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులైతే 55% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. సియుఈటీ యూజీ స్కోర్ లేదా ఐఐటి జేఈఈ మెయిన్ స్కోర్ లేదా సంస్థ నిర్వహించే పరీక్షల్లో ప్రతిభతో వీరిని కోర్సుల్లోకి తీసుకుంటారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://sscitu.ac.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 2 ఆగస్టు 2026. మరొక ప్రకటన. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్

0: వారు రావుర్కెల స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ల కోసం దరఖాస్తులు కోరుతూ ఉంది. ట్రేడ్ అప్రెంటిస్లు 421 ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్లు 275 ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయసు విషయానికి వస్తే దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సడలింపులు అనేవి వర్తిస్తాయి. నెలకు 9,600 రూపాయల నుంచి 12,300 రూపాయల స్టైఫండ్ వీరికి అందుతుంది. అకాడమిక్ మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://sale.co.in https://sale.co.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 26, 2026. ఇంటర్వ్యూను 1 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 26, 2026. మరొక ప్రకటన. ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయుష్ కళాశాలలు, సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య కోర్సుల్లో ఎండి, ఎంఎస్ ప్రవేశానికి ఉద్దేశించిన ఎంట్రన్స్ టెస్ట్ ఇది. బీఏఎంఎస్, బియుఎంఎస్, బీఎస్ఎంఎస్, బీహెచ్ఎంఎస్, గ్రేడెడ్ బీఏఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణతకు తోడు 7 పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 480 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. కాగా ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు కూడా ఉన్నాయి. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం exams.nta.nic.in అనే వెబ్సైట్ చూడవచ్చు. exams.nta.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 30 జూలై 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ పాంచజన్య క్షేత్రం రామవరం శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరం నందు శ్రీ శ్రీ శ్రీ శ్రీమాన్ సద్గురు సౌమిత్రి శ్రీధరాచార్యులు గారిచే గురు పౌర్ణమి కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ ఉదయం పంచామృతాలతో అభిషేకం అలంకారం, అలాగే ఉదయం 10 గంటలకు శ్రీ దత్తాత్రేయ మాలామంత్ర సహిత సహస్రనామ హోమం నిర్వహించబడును. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ షిరిడీ సాయిబాబా వారి కృపకు పాత్రులు కాగలరని శ్రీ పాంచజన్య క్షేత్రం రామవరం నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

0: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం. శ్రోతలు గమనించాలి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
0: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
1: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989670766.
1: మరొక నెంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: పాల్వంచ మండలం పుణుకుల నుంచి అక్బర్ని నాకు నచ్చిన పాట. స్వయంవరం సినిమా నుంచి ఆకాశమెందుకో పచ్చబడ్డది ఆ నడుమ ఒడ్డే.

0: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా, అవును. షేవింగ్ కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: నా పేరు

అన్నారు త్రిమూర్తుల గుప్త. నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట రఘువరన్ బీటెక్. ఈ చిత్రంలో జానక్ గారు దీపు పాడిన పాట. గీత రచన రామజోగే శాస్త్రి, సంగీతం అనిరుద్ధ రవిచంద్ర. అమ్మా అమ్మా నే పసివాణమ్మా. ఈ పాటను అడగడంలో ఆంతర్యం. జానక్ గారు ఏ పాటలు పాడినా సరే అద్భుతంగా ఉంటాయి. ఆ అద్భుతమైన పాటల్లో ఇదొక మణిహారం లాంటి పాట.

0: 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నా పేరు చిన్నపాసి, ఇల్లందు బాటంఫీడ్ బస్తి. నాకు నచ్చిన పాట చిత్రము జస్టిస్ చక్రవర్తిలోని చందమామా దిగి వస్తేలోన ఇంటిలోన తలుపు మూసి దాసు.

0: పీరూసి హిందుస్థానీ చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: నా పేరు కట్ల సతీష్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట ఆరోప్రాణం సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మనో గారు, చిత్ర, జిక్కి ఈ నలుగురు అతిరథులు పాడిన పాట విన్నావంటారా అబ్బాయి. ఈ పాట కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి, నిర్మలమ్మ, అలాగే బాలసుబ్రహ్మణ్యం బిడ్డ కూడా ఉంటుంది, వినీత్, వీళ్ళంతా ఒక జట్కా బండి మీద వెళ్తా ఉంటే ఈ పాట వింటా ఉంటే నిజంగా అసలు ఆ జట్కా బండి మీద మనం కూడా ప్రయాణం చేస్తున్నా అన్న అనుభూతి కలుగుతుంది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి, నిర్మలమ్మ, అలాగే బాలసుబ్రహ్మణ్యం బిడ్డ కూడా ఉంటుంది, వినీత్. వీళ్ళంతా ఒక జట్కా బండి మీద వెళ్తా ఉంటే ఈ పాట వింటా ఉంటే నిజంగా అసలు ఆ జట్కా బండి మీద మనం కూడా ప్రయాణం చేస్తున్నా అన్న అనుభూతి కలుగుతుంది.

భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీవి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్టు 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: నా పేరు కిరణ్, మాది భద్రాద్రి కొత్తగూడెం. నాకు నచ్చిన పాట మన్మధుడి మూవీలో చెలియా చెలియా చేజారి వెళ్ళకి అన్న సాంగ్.

0: பாபபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యావనింది నుంచి. నాకు నచ్చిన పాట నీరాజనం నుంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నా పేరు మొహమ్మద్ షాకిర్. నే ఇల్లందు ఆర్ఎండ్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట జాకీ చిత్రం నుండి అలా మండి పడ.

వాచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీవి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్టు 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: నేను కొత్తగూడెం బూడిదగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధా పాసి. నాకు నచ్చిన పాట హిట్లర్. దాంట్లో

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: నాకు నచ్చిన పాట, నేను ఝాన్సీ జులుర్పాడు మండలం పాపకొలు నుండి, శ్రీరామరాజ్యం చిత్రం నుండి, సీతా సీమంతం రంగరంగ వైభవములే. ఈ పాట ఆనాడు మనం సీతాదేవి సీమంతం చూడకపోయినా, ఈనాడు ఈ కాలంలో ఈ పాట మన కన్నులకు కట్టినట్టుగా ఆనందంగా పాడి వినిపించారు. అందుకే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పాల్వంచ మండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట వెంకటేష్ సౌందర్య నటించిన పవిత్ర బంధం చిత్రం నుండి. అపురూపమైన దమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నా పేరు కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట నాగమల్లి మూవీ నుంచి, నాగమల్లి ఓ తీగమల్లి ఓ నీవే ఆజకుమా.

నా పేరు మారబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. డాక్టర్ నానారెడ్డి గారి సాహిత్యంలో పెండియాల నాగేశ్వరరావు గారి సంగీత డైరెక్షన్ లో వచ్చిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట దానవీర సూరకర్ణ సినిమాలో ఉన్నది. చిత్రం పాయి బలారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం.

చిత్తూరు జిల్లా పూతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట మంచి మనిషి. ఈ సినిమాలో ఓహో గులాబీ బాలా అనే పాట.

నా పేరు జ్యోతి, సేతనగర్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట సుస్వాగతం సినిమాలో నుంచి, ఆలయానారతిలో ఆకరస్థితి మంటలలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగణం.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునః ప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్ భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్ భద్రాచలం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం తెలుగు కవిత్వానికి కొత్త అందాన్ని తీసుకొచ్చిన ఆధునిక మహాకవి, వేలాది సినీ పాటలు రచించి సాహిత్యాన్ని సినీ సంగీతాన్ని సమానంగా సమృద్ధి చేశారు సాహిత్య అకాడమీ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న కవి డాక్టర్ సి నారాయణరెడ్డి. నేడు వారి జయంతి సందర్భంగా వారు సాహిత్యం అందించిన కొన్ని పాటలు శ్రోతల కోసం.

గులేబ కావాలి కథ చిత్రం నుంచి ఘంటసాల పిసిసిలా పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి రాముడు భీముడు చిత్రం నుంచి ఈ పాట.

0: మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక ఫోన్ నెంబర్ 2955-0923. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, అలాగే స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ల గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు వారితో మాట్లాడి మీ సందేహాలను కానీ సమస్యలను కానీ సరైన సమాధానం పొందాలనంటే మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0852, మరొక నంబర్ 2324-0853, 2324-0853, ఇంకొక నంబరు 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి, ఎల్వికే రెడ్డి గారు అలాగే వెంకటేశ్వర్ గారికి
2: ధన్యవాదాలండి.
1: ఈ నిత్య జీవితంలో రెగ్యులర్ అకాడమిక్స్ అంటే స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు, లేదా ఉద్యోగరీత్యా స్థిరపడి తర్వాత జీవితంలో తర్వాత దశలో చదువుకొని డిగ్రీలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ ఓపెన్ యూనివర్సిటీ విధానం ప్రవేశపెట్టారు. ఈ ఓపెన్ యూనివర్సిటీలో ప్రస్తుతం అడ్మిషన్స్ తీసుకోవాలంటే కావలసిన ముఖ్య అర్హతలు ఏమిటి?
2: రమేష్ గారు, ఇప్పుడు మీరు అన్న మాట నిజం. అంటే ఒక రెగ్యులర్ ప్రాసెస్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి చదువుకోలేని వాళ్ళ కోసం సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటైందన్నమాట వాస్తవం. కానీ కాలక్రమేణా రెగ్యులర్గా కన్వెన్షనల్ కాలేజీ సాంప్రదాయ విద్యా సంస్థలకు వెళ్ళి చదువుకునే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, గతంలో ఉద్యోగాలుండి ప్రమోషన్ల కోసం ఓపెన్ యూనివర్సిటీని ఆశ్రయించేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మా స్టూడెంట్ యావరేజ్ వయసు, సగటు వయసు 20 సంవత్సరాల లోపే. అందుకని సంప్రదాయ విద్యార్థులకు వెళ్ళలేని, ఆర్థిక పరిస్థితి లేని కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఉండే వాళ్ళందరూ కూడా మా విశ్వవిద్యాలయానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అర్హతలు అంటే, డిగ్రీలో బీఏ బీకామ్ బీఎస్సీలో చేరాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ రెగ్యులర్గా కావచ్చు, లేదంటే ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏదైనా 2 సంవత్సరాల కోర్సు, ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇటువంటిది పాస్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇక్కడ నేను ఇంత ప్రధానంగా ఎందుకు ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నానంటే, గతంలో అంటే 2020 వరకు యూజీసీ ఒక అవకాశం కల్పించుండేది. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే మేము నిర్వహించే అర్హత పరీక్షలో అర్హత సాధిస్తే వాళ్ళకి డైరెక్ట్గా డిగ్రీ అడ్మిషన్ ఇచ్చే ప్రొవిజన్ ఒకటి ఉండేది, అవకాశం.
1: ఎలిజిబిలిటీ టెస్ట్
2: అని ఒక అంటే ప్రవేశ పరీక్ష కాకుండా అర్హత పరీక్ష అని. 2020 నుంచి ఆ విధానానికి తీసేశారు, ఆ విధానాన్ని స్వస్తి చెప్పేశారు. ఇప్పుడు ఎవరైనా సరే 2020 నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉన్న వాళ్ళు మాత్రమే డిగ్రీలో చేరడానికి అర్హులు. మేము డిగ్రీతో పాటు ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంబీఏ ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంకా కొన్ని డిప్లొమాలు సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తున్నాం. సో పీజీలో చేరాలనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. ఈ అన్ని వివరాలు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి.
1: మీ వెబ్సైట్ గురించి ఒకసారి తెలియజేస్తారా?
2: యూనివర్సిటీ వెబ్సైటు 3 W's, www.braou.ac.in. ఇది ఒక యూనివర్సిటీ వెబ్సైట్. రెండోది, మేము అడ్మిషన్లు కూడా ఆన్లైన్లో చేస్తున్నాం. ఆన్లైన్ onlinee.braou.ac.in. ఇందులో కూడా అడ్మిషన్లు చేసుకోవచ్చు, అది ఒక పోర్టల్. ఇంకొక పోర్టల్ కూడా ఉంది, braou.onlinee.in. ఒక వెబ్సైటు, రెండు పోర్టల్స్ ఉన్నాయి. విద్యార్థులకి సౌకర్యవంతంగా ఉండటం కోసం ఈ పోర్టల్లో కానీ వెబ్సైట్లో కానీ మా విశ్వవిద్యాలయం అందించేటటువంటి అన్ని కోర్సులు, వాటి అర్హతలు, దాని ఫీజులకు సంబంధించిన వివరాలు, దాని డ్యూరేషన్ కాల వ్యవధి, అన్ని వివరాలు వెబ్సైట్లో పొందుపరిచాం. విద్యార్థులకు ఇంకా మేము సౌకర్యం కోసమని హెల్ప్ డెస్క్ ఉంది, కాల్ సెంటర్ ఉంది, వీటి నుంచి కూడా విద్యార్థులు డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంది.
1: ఆ హెల్ప్ డెస్క్ గురించి తెలుసుకునే ముందు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10:03 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి సమయం 10:03. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు.

0: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారండి?
0: నా పేరు కరిముల్ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకే, చెప్పండి కరిముల్ గారు.
0: సార్, ఈ ఎంఎస్సీ సైకాలజీ కోర్సు లేదంటారు, మరి అడ్మిషన్స్ ఈ సంవత్సరం ఉండవా సార్?
2: లేదండి, అది కేంద్ర ప్రభుత్వం నుంచే మెడికల్ రిలేటెడ్ కోర్సులు, అంటే సైకాలజీని కూడా మెడికల్ రిలేటెడ్లో చేర్చడం వల్ల ఆ సైకాలజీని కూడా 2025 నుంచి నిలిపివేశారు. సో సైకాలజీ సంబంధితమైనటువంటి కోర్సులు ఏవి డిస్టెన్స్లో ఆఫర్ చేయడానికి లేదు కాబట్టి మేము కూడా ఆ కోర్సును ఆపేశాం.
0: అంటే ఇగ్నోలో కనిపిస్తుంది సార్, మనం ప్రాస్పెక్ట్లో చూపిస్తాను కదా ఎంఏ సైకాలజీ.
2: ఇగ్నో ఒక ఏమంటామంటే కంప్లీట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ అది. వాళ్ళకి మాకు, మాది రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవి నిలిపేయాల్సి వచ్చింది కాబట్టి నిలిపేసామండి.
0: సార్ ఇంకో డౌట్ ఏంటంటే, మరి ఇది బ్రిడ్జ్ కోర్సు 1 ఇయర్ చేసి వస్తే సైకాలజీలో ఫ్యూచర్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు, వచ్చే అవకాశం ఉంది కోర్స్ అని అంటారు, మరి అది ఎంతవరకు నిజం సార్?
2: మీరు మిత్రమా, ఒక చిన్న విషయం గమనించాలా, ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడుకునే అంశాలకి విశ్వవిద్యాలయం బాధ్యత వహించదు. విశ్వవిద్యాలయ వెబ్సైట్ చెప్పాం, పోర్టల్ చెప్పాం, అందులో అన్ని వివరాలు ఉన్నాయి. మాకు మొత్తం 135 స్టడీ సెంటర్లు, అధ్యయన కేంద్రాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణలో ఏ అధ్యయన కేంద్రానికి వెళ్ళినా సరే మీకు అన్ని వివరాలు అందిస్తారు, అక్కడ మా సిబ్బంది ఉంటారు. మీరు అట్లా తెలుసుకోవాలి తప్ప వివరం బయట వాళ్ళు అనుకునేవి అటువంటివి పెట్టుకొని మీరు మోసపోవద్దు, నష్టపోవద్దు.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో
3: సార్, నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
3: సార్, ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి, అడ్మిషన్స్ గురించి కదా సార్?
1: అవునండి, మీరు ఎవరు మాట్లాడుతున్నారు
3: సార్? మా పేరు రమేష్ సార్, చల్వాయి నుండి సార్, ములుగు డిస్టిక్.
1: చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి.
3: సార్ మాది డిగ్రీ 2009 కంప్లీట్, అంటే కంప్లీట్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. 2009 ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు నేను. అయితే దాని గురించి ఇప్పుడు సిట్టింగ్ మాకు ఏమన్నా అవకాశం ఉంటుందా సార్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి?
4: రమేష్ గారు
3: సార్, సార్
4: మీరు మీ యొక్క సిలబస్ తో సహా పాస్ అయినటువంటి మెమోలతోని యూనివర్సిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేస్తే
3: సార్,
4: మా యూనివర్సిటీ సిలబస్ కు మీకు 70% ఏమైనా మ్యాచ్ అయితే దాని ప్రకారము డిపార్ట్మెంట్ కన్ఫర్మేషన్ వచ్చేసిస్తే మీకు లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ ఇస్తాం. కాబట్టి మీరు ముందుగా మీ సిలబస్ పాస్ అయిన మెమోలతో మీరు మా యూనివర్సిటీ డిపార్ట్మెంట్కు మీ సిలబస్ సబ్మిట్ చేయండి, అప్పుడు కన్ఫర్మేషన్ తర్వాత అడ్మిషన్ ఇచ్చేస్తాం.
3: సార్ సార్, ఇది మేము ఎక్కడ కన్ఫర్మ్ చేసిన?
2: మీరు రమేష్ గారు 2 ఇయర్స్ ఎక్కడ చదివారు? డిగ్రీ
1: మీరు హెల్ప్ డెస్క్ వివరాలు వివరిస్తే ఒకవేళ ఇంకా ఏమైనా.
2: యూనివర్సిటీలో హెల్ప్ డెస్క్ ఉంది, దాని నంబర్లు చెప్తాను, శ్రోతలు ఎవరైనా నోట్ చేసుకోవచ్చు, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ హెల్ప్ డెస్క్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. అట్లాగే కాల్ సెంటర్ అంటే వితౌట్ పేమెంట్ ఫ్రీ కాల్స్, ఆ కాల్ సెంటర్ కూడా ఉంది. కాల్ సెంటరు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు పనిచేస్తుంది. కాల్ సెంటర్ నెంబరు 1800599901 01. నేను కాల్ సెంటర్ నెంబర్ ఇంకోసారి రిపీట్ చేస్తాను, 1800599 01. ఈ నంబర్కి ఫోన్ చేస్తే యూనివర్సిటీకి సంబంధించిన అన్ని వివరాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాల్ సెంటర్ నెంబరు. తర్వాత హెల్ప్ డెస్క్ వచ్చి 040 హైదరాబాద్ కోడ్ యాడ్ చేస్తూ 23680222, 23680444, 23680333, 23680555 ఈ నంబర్లో కూడా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
1: తర్వాత శ్రోత నాగారం నుంచి సునీత గారు లైన్లో ఉన్నారు. హలో,
5: నమస్తే సార్, నా పేరు సునీత, నేను నాగారం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి చెప్పండి అమ్మా, మీ ఏ వివరాలు కనుక్కోవాలనుకుంటున్నారు? రిజిస్ట్రార్ గారు అలాగే స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు, చెప్పండి.
5: సార్, నేను 10 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ టెన్త్ కంప్లీట్ చేశాను. ప్రెజెంట్ నేను హౌస్ వైఫ్. అయితే నేను ఓపెన్ డిగ్రీ చేద్దామని అనుకుంటున్నాను. మీ సేవా సెంటర్స్ కి అట్లా వెళ్తే ఇంటర్ కంప్లీట్ చేశాకనే డిగ్రీ చేయాలి అని అంటున్నారు, అంటే డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేయడానికి ఎలిజిబుల్ కాదా సార్ నేను?
2: లేదమ్మా, మీకు ఓపెన్ స్కూల్ సొసైటీ అని ఇంటర్మీడియట్ కూడా ఆ సొసైటీ వాళ్ళు ఇస్తారు. మనకి గవర్నమెంట్ స్కూల్స్ జూనియర్ కాలేజీల సెంటర్లు ఉంటాయి, అక్కడ మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. కాకపోతే ఓపెన్ స్కూల్లో ఇంకొక ప్రొవిజన్, ఒక అవకాశం.

0: ఇప్పుడు ఉంది. మీరు టెన్త్ అయిపోయి చాలా కాలం అయింది కాబట్టి ఒక్క సంవత్సరంలోనే ఆ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత మా దగ్గర మీరు డిగ్రీ చేరొచ్చు.
1: అంటే ఇప్పుడు కంపల్సరీ డిగ్రీ చేయాలంటే ఇంటర్ కంపల్సరీ?
0: కట్లర్ కాలేజీలో లాగే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అంటే

0: రెగ్యులర్ కాలేజీలో లాగే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అంటే స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఒక యూనివర్సిటీకి అప్పు చెప్పి నిర్వహిస్తారు. అది క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మేము ఎంబీఏలు సీట్ ఇస్తాం, ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కూడా. కానీ అది రాయలేకపోయారు ఏదో కారణాల వల్ల, ఆ పరీక్ష తెలియలేదు రాయలేదు. మేము ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తాం, బీఆర్ఏఓయూ ఎంట్రన్స్ టెస్ట్ అని కండక్ట్ చేస్తాం వేరు ఇయర్. ఆ టెస్ట్ ఆగస్ట్ 23వ తేదీ ఉంది, ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది, అది కూడా ఆన్లైన్లోనే. సో ఎనీ గ్రాడ్యుయేట్స్ పెట్టుకుని రాస్తే, ఎంట్రన్స్ రాస్తే, మేము కండక్ట్ చేసే ఎంట్రన్స్ రాస్తే అందులో క్వాలిఫై అయినా సరే మెరిట్ ప్రకారం ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఎందుకంటే హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇస్ ఏ ప్రెస్టీజియస్ కోర్సు, అది బాగా అబ్రాడ్లో కూడా డిమాండ్ ఉన్నది. మేము అపోలో హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, అదర్ హాస్పిటల్స్ తోటి ఎంఓఏ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ కోర్సులు రన్ చేస్తున్నాం. ఈ ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఆ కోర్సులు చేరొచ్చు. అట్లాగే బీఈడి, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కావాలంటే బీఈడి ఖచ్చితంగా ఉండాలి. ఎడ్జిటల్గా ఉంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు జాయిన్ అవుతారు, డైటో లేకపోతే టీచర్ ట్రైనింగో చేసిన వాళ్ళు. వాళ్ళకి ప్రమోషన్స్ కోసమని బీఈడి చేయాలి. వాళ్ళు రెగ్యులర్ కాలేజీలో చేయలేరు కాబట్టి మా దగ్గర ఉండే బీఈడిలో 500 సీట్లు ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా 10 కేంద్రాల్లో సెంటర్స్ ఉన్నాయి. సో దానికి కూడా మేము ఎంట్రన్స్ పెడుతున్నాం. ఆ ఎంట్రన్స్ ఆగస్ట్ 2వ తేదీ ఉంది, దాని దరఖాస్తు గడువు అయిపోయింది. సో ఆ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు కూడా మేము బీఈడిలో మెరిట్ ప్రకారం సోషల్ రిజర్వేషన్స్ పాటిస్తూ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి. ఇంకా చాలా డిప్లొమాలు ఉన్నాయి, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
2: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్
2: సార్. ఇది అంటే ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుందామని చేశాను సార్.
0: అమ్మా, మేము బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ అని చెప్పాము. దాదాపు 20 సబ్జెక్టులలో ఆ బీఏలో, బీకామ్లో, అట్లాగే బీఎస్సీలో సబ్జెక్టులు ఉన్నాయి. మనకి రెగ్యులర్ కాలేజీలో ఏముంటాయి, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, అట్లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఎర్త్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇట్లా అన్ని సబ్జెక్టులు ఉన్నాయమ్మా మా దగ్గర. బ్యూటీ ఏంటి ఓపెన్ యూనివర్సిటీలో అని అంటే, మీరు ఏ కాలేజీలో అయినా డిగ్రీ చేస్తే బీఏ హెచ్ఈపి, బీఏ ఇంకోటి అని ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మా దగ్గర స్టూడెంటే ఆప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏవైనా 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో చిన్న నిబంధన ఏంటంటే, అందులో 3 2 సబ్జెక్టులు ఒకే ఫ్యాకల్టీకి సంబంధించి ఉండాలి. అంటే బీఏలోకి వచ్చేటివా, బీకామ్లోకి వచ్చేటివా, బీఎస్సీలోకి వచ్చేటివా, ఆ పరిధిలోకి వచ్చేటివి 2 సబ్జెక్టులు పెట్టుకుని 3 సబ్జెక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
3: ఏదైనా జాయిన్ కావచ్చు. ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కూడా జాయిన్ కావచ్చు. ఎంఏ పొలిటికల్ సైన్స్ గానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గానీ, హిస్టరీ గానీ, సోషియాలజీ గానీ, ఎకనామిక్స్ గానీ. ఇవి ఇప్పుడు ఎంబీఏలు చేయాలనుకుంటే ఐసెట్ అన్న క్వాలిఫై కావాలి. మా యూనివర్సిటీ బ్రౌసెట్ ఒకటి కండక్ట్ చేస్తుంది, అదన్న క్వాలిఫై అయితే మీకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ కూడా పొందవచ్చును. ఇప్పుడు ఐసెట్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తామా. ఇప్పుడు మా యూనివర్సిటీ ఈ సంవత్సరం ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది, మీరు అప్లై చేసేస్తే అది క్వాలిఫై అయితే 2 అవకాశాలు ఉన్నాయి, ఎంబీఏ జనరల్ ఆర్ ఎంబీఏ హెచ్హెచ్సిఎం, హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో జాయిన్ కావచ్చు. మీరు బీఆర్ఏఓయూ ఆన్లైన్ .in సైట్లో అప్లై చేసుకుని క్వాలిఫై అయిన తర్వాత మా దగ్గర డైరెక్ట్ అడ్మిషన్ ఎంబీఏ తీసుకోవచ్చు. ఈ నెల 30 ఈ నెల చివరి వరకు ఉందమ్మా. ఒకసారి సైట్ చూడండి ఒకసారి.
4: ఇవాళ, రేపు, మర్నాడు, ఈ 3 రోజుల్లో మీరు ఆ వెబ్సైట్ ని యాక్సెస్ చేసి దాని సంబంధిత వివరాలు తెలుసుకుని ప్రాపర్ గా అప్లై చేసినట్టయితే మీకు పరీక్షకు ఎలిజిబిలిటీ ఉంటుంది. వెంకటేశ్వర్ గారు
3: సార్, చెప్పండి.
4: ముఖ్యంగా ఈ ఫీజ్ పేమెంట్, అంటే ప్రస్తుతం ఉండే ఆన్లైన్ విధానంలో ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ పేమెంట్సే జరుగుతున్నాయి. ఈ లేదంటే డీడీ పేమెంట్ ఇవ్వాలా, డిజిటల్ పేమెంట్ ఇవ్వాలా, లేదంటే క్యాష్ ఇవ్వచ్చా, ఈ ఫీ పేమెంట్ విధానాన్ని కొంచెం తెలియజేయండి.
3: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే విద్యార్థి ముందుగా మీ సేవా కేంద్రాల్లో కానీ మా యూనివర్సిటీ కేంద్రంలో కానీ వెళ్ళినట్టయితే కంపల్సరీ ఆన్లైన్లోనే బీఆర్ఏఓయూ ఆన్లైన్ .inలోనే అప్లికేషన్ జనరేట్ చేసుకొని అది ప్రింట్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ కూడా తీసుకొని ఆ సెంటర్ పోతే కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే అది స్టూడెంటు మీ సేవలు కానీ డెబిట్ కార్డుతో కానీ క్రెడిట్ కార్డుతో కానీ ట్యూషన్ ఫీజు పే చేయవచ్చు. ఎక్కడ కానీ డీడీలు కానీ క్యాష్ కానీ ఎక్కడ కూడా అనుమతించబడదు.
4: అన్ని డిజిటల్ పేమెంట్స్
3: మొత్తం డిజిటల్.
0: గూగుల్ పే ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారానే పేమెంట్ చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్లు అలో చేయము, ఎక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అలో చేయము.

0: మొత్తం డిజిటల్ పేమెంట్సే ఉంటాయి. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే, ఫిజికల్గా అప్లికేషన్ ఫిల్అప్ చేయటం కానీ అప్లికేషన్ ఎవరికైనా ఇవ్వటం కానీ ఏమీ ఉండదు. విద్యార్థులు ఎక్కడైనా సరే వాళ్ళ ఇంట్లో నెట్ ఉంటే వాళ్లే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకొని ఆధార్లో ఎస్ఎస్సీ సర్టిఫికేట్లో ఒకటే రకమైన పేరు ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకొని ఒకవేళ లేకపోతే మార్పు కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆధార్ లింక్ చేస్తుంది అన్నిటికీ, అందులో ఒక పేరుండి సర్టిఫికెట్లో ఇంకో పేరుంటే రేపు ఉత్తరత్తర ఉద్యోగాలప్పుడు కూడా సమస్య అవుతుంది. కాబట్టి ఎస్ఎస్సీ ప్రకారము ఇంకో రకంగా ఆధార్లు కూడా పేరు మార్చుకునేటట్టు ఉంటే అది చాలా సులువుగానే ఉంటుంది. అదే ప్రకారం నేను ఇందాక చెప్పాను అపార్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోవాలి, ఒక యూనిక్ పర్మనెంట్ నంబర్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. దానికోసం కూడా ఏంటంటే డీజీ లాకర్ అని కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత డెబ్బు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో పోర్టల్కి వెళ్ళి ఈ అపార్ ఐడిని ఎంటర్ చేస్తే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఐడి ఒకటి వస్తుంది. నిజానికి ఈ దేశంలో డిస్టెన్స్ యూనివర్సిటీస్లో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఈ అపార్ ఐడి క్రియేషన్ దాంట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలబడింది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన అధికారులకి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా మాకు అప్పచెప్తే పోయిన సంవత్సరం మేము శిక్షణ కూడా ఇచ్చాం. అంటే స్టూడెంట్ అపార్ ఐడి 70 క్రియేట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ పోర్టల్కి వచ్చి ఆ ఐడి నెంబర్ని టైప్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి. సో దరఖాస్తు ఆన్లైను, పేమెంట్లు ఆన్లైను, ఎక్కడ నగదు ఇవ్వడం కానీ డీడీలు ఇవ్వటం కానీ ఇంకోటి కానీ ఆ ప్రస్తావన ఎక్కడా లేదండి. రెండోది మా డైరెక్టర్ గారికి ఒక చిన్న మాట కూడా చెప్పమని నేను అడుగుతున్నాను మీ తరఫున. అంగన్వాడీ టీచర్లకి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా దగ్గర, డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ, దాని గురించి ఒకసారి వివరిస్తే బాగుంటుంది.
1: ఈ సంవత్సరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, దాని మీద ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అది స్పెషల్గా అంగన్వాడీ టీచర్ల కోసం ఇస్తున్నాం సార్. దాన్ని ఏమంటామంటే ఫౌండేషన్ స్టేజ్ అంటాం దాన్ని. అంటే వీటితో పాటుగా ఎర్లీ డిప్లొమా కూడా ఒకటి ఉంది, అదేమో జనరల్ ఇంటర్మీడియట్లో ఉంది, ఎర్లీహుడ్ చైల్డ్ హెయిర్ ఎడ్యుకేషన్. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ మొత్తం ప్రత్యేకంగా అంగన్వాడీ టీచర్ల కోసం రూపొందించడం జరిగింది. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్.
2: మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
3: సార్, నమస్కారం సార్.
2: నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: సార్, సార్ ములుగు సార్, రమేష్ సార్.
2: చెప్పండి
3: సార్. నాది 2006-09 డిగ్రీ చేశాను సార్ నేను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. ఫైనల్ ఇయర్ కొన్ని మా డాడీ చనిపోవడం వల్ల కొన్ని ఎగ్జామ్స్ రాశాను, కొన్ని రాయలేదు సార్. దానివల్ల డిగ్రీ మెమో లేకపోయింది నాకు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సార్. బీకామ్ కంప్యూటర్స్, కాకతీయ యూనివర్సిటీ, భద్రాచలం సార్. ప్రైవేట్ స్కూల్ కాలేజ్ నుంచి అయితే మాది. ఇప్పుడు అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం సార్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయగలగచ్చా సార్?
1: రమేష్ గారు, మీ పాస్ అయినటువంటి సిలబస్, మెమోలన్నీ కూడా మా యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ లో కన్సర్న్ డిపార్ట్మెంట్, కామర్స్ డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేయండి. హైదరాబాద్లో ఆ రెగ్యులర్ సిలబస్, మా సిలబస్ 70% ఈక్వలెన్స్ ఉంటే ఆ పేపర్లు మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తాము. మీకు డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తాము, కానీ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఫైనల్ చేసేసిన తర్వాత ఇస్తాము. అది లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ అంటే దాంట్లో ఫిట్ అవుతారా లేదా అనేది డిపార్ట్మెంట్ ఫైనల్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ ఇచ్చి దాన్ని పూర్తి చేసేటువంటి అవకాశం కల్పిస్తాం.
2: వెంకట స్వామి గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో
4: హలో
2: నమస్తే వెంకట స్వామి గారు, చెప్పండి.
4: నమస్తే సార్. ఇప్పుడు పాప ఇప్పుడే బీఎస్సీ అగ్రికల్చర్ అంటే రీసెంట్ పాస్ అవుట్ అయింది. సో ఆమె యాక్చువల్ గా దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ కు ఆలోచన ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పీజీ డిస్టెన్స్ లో చేద్దామని డిసైడ్ అయినాము. అది అప్లికేషన్ వరకు వచ్చి ఆగింది. అప్లికేషన్ దగ్గర ఇప్పుడు 10th క్లాస్ సివిల్ లివింగ్ సర్టిఫికేట్ అంటే ఓన్లీ మన బోనఫైడ్ సర్టిఫికేట్ అనే సార్?
0: కాదండి, మీకు ఎక్కడ ఆగిందంటే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆగిపోయిందా?
4: ఆగలేదు, అక్కడికి వచ్చాను. అయితే 10th క్లాస్ లివింగ్ సర్టిఫికేట్ ఏందనేది అక్కడ ఆపాను.
0: 10th క్లాస్ లివింగ్ సర్టిఫికేట్ అనేది మా దగ్గర ఏమి అడగమండి. మీరు బిఆర్ఏఓయు వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ముందు ఆ ఫీల్డ్స్ అన్ని, పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అని అడుగుతుంది అప్లికేషన్ లో. అవన్నీ ఫిల్ చేసి ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి అంతే. 10th క్లాస్ లివింగ్ సర్టిఫికేట్ అని ఏమి అడగరు. పాప అగ్రికల్చర్ బిఎస్సీ చదివిందని చెప్తున్నారు మీరు. అగ్రికల్చర్ బిఎస్సీ సర్టిఫికేట్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని నియర్ బై సెంటర్, ఇక్కడ స్టడీ సెంటర్ మీరు ఆప్ట్ చేసుకున్నారు ఆ సెంటర్కి, లేదా హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉండే ఆఫీస్కి వస్తే అక్కడ ఆథరైజేషన్ చేస్తారు ఒరిజినల్స్ వెరిఫై చేసిన తర్వాత. దెన్ మీకు ఒక మీ మొబైల్కి, రిజిస్టర్డ్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అని. తర్వాత మీరు మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఫీజు ఆన్లైన్లో పే చేసేయచ్చు. ఆ సర్టిఫికేట్ అనేది ఏమి అడగరండి, మీరు జస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలంతే.
4: అప్లోడింగ్ కార్డ్కి వచ్చే వరకు

0: ఫస్ట్ కాలం ఏమో టెన్త్ క్లాస్ లీవింగ్ సర్టిఫికేట్ ఉంది, నెక్స్ట్ మార్క్ సర్టిఫికేట్ ఉంది, ఇంకొకటి ఇంకోటి మూడు సర్టిఫికేట్లు అది చూజ్ అప్లోడ్ చేయమంటున్నారు.
1: ఎస్ఎస్సి పెట్టండి, అగ్రికల్చర్ బిఎస్సి పెట్టండి, స్కాన్ చేసి టీసీ పెట్టండి సరిపోతుంది, పెట్టి ఆన్ అప్లోడ్ చేసేసేయండి.
0: టెన్త్ క్లాస్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే మెమోనా బోనఫైడ్నే కన్ఫ్యూజన్?
1: మెమో పెట్టండి, ఏం కాదు, మీరు మెమో పెట్టండి, ఒరిజినల్స్ వెరిఫై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు, ఆ ప్రాబ్లం ఏం లేదు.
0: ఇప్పుడు మేము స్టడీ సెంటర్కి వెళ్ళి ఒరిజినల్ సబ్మిట్ చెక్ చేయొచ్చా? ఎందుకంటే మా పీజీ కాలేజ్ దగ్గర ప్యారడైజ్
1: అక్కడ మీరు ఏ స్టడీ సెంటర్ పెట్టుకున్నారో ఆ సెంటర్కి వెళ్ళండి.
0: మనకు బీఆర్ మనకు జూబ్లీ సాల్వ్ అవసరం ఏం లేదు,
1: అక్కర్లేదు.
0: ఓకే, థ్యాంక్ యూ.
2: ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు లైన్ కలవక మీ అనుమానం తీరలేనట్టయితే హెల్ప్ డెస్క్ నెంబర్లో చెప్పారు, ఒకసారి ఆ నెంబర్లు మరొకసారి వివరించండి.
1: అలా రిపీట్ చేస్తాను సార్, కాల్ సెంటర్ నెంబర్ వచ్చి 1800 599 0101. రిపీట్ ది నెంబర్ 1800 599 0101. ఇది కాల్ సెంటర్ నెంబరు. యూనివర్సిటీలో ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల వరకు సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. ఈ కాల్ సెంటర్కి ఏ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ అక్కడ అందజేస్తారు. అట్లాగే హెల్ప్ డెస్క్ కూడా ఉంది, హెల్ప్ డెస్క్ నెంబర్లు వచ్చేసి 040 యాడ్ చేసి
2: 236 0 3 2 3 4 3 5
1: జత
2: చేయాలి. సో తర్వాత టైంలో అయినా సరే పని వేళల్లో మీకు ఏదైనా అనుమానం కానీ ఏదైనా సందేహం కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నెంబర్లకు ఫోన్ చేసి తగిన వివరాలు పొందవచ్చు. సమయం ఉన్నప్పుడే మీరు అప్లికేషన్ పెట్టుకుని విత్ ఇన్ నిర్ణీత సమయంలో అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీకి సంబంధించిన అన్ని వివరాలకి అర్హత పరీక్షలకి అవకాశం దొరుకుతుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత చేస్తే యూనివర్సిటీ వారు కానీ మీరు కానీ ఏమి చేయడానికి ఉండదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అమ్మా.
3: సార్ అయితే నేను 10th పాస్ అయ్యింది సార్, చాలా రోజులు అవుతుంది. ఇంటర్ అడ్మిషన్ తీసుకున్నాం కానీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేదు.
2: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా?
3: సార్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మల్జాల్ మండల్ సార్.
2: చెప్పండి.
3: అయితే ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటే ఎలా అని
4: అమ్మా? ఇప్పుడు కంపల్సరీ అంటే అంబేద్కర్ రూపంలో డిగ్రీ అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ కానీ లేకపోతే ఓపెన్ ఇంటర్ కానీ పాస్ అయి ఉండాలి. కంపల్సరీ మీరు ఇప్పుడు చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడ మీ దగ్గర గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయి. ఆ ఒకసారి వాళ్ళని సంప్రదించినట్లయితే ఓపెన్ ఇంటర్ ఒకటే సంవత్సరం ఉంటుంది, మీకు మధ్యన గ్యాప్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం పాస్ అయితే 27 28లో మీరు అడ్మిషన్ తీసుకుందవచ్చు.
1: రమేష్ గారు, ఇంకొక విషయం కూడా, సిఎస్సి అని మనకి సర్వీస్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో దాదాపు 12,000 సెంటర్స్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా విస్తరించినారు, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళతోటి కూడా మేము అవగాహన ఒప్పందం చేసుకోబోతున్నాం. అంతే, కపుల్ ఆఫ్ డేస్, 2-3 రోజుల్లో అయిపోతుంది. ఆ సెంటర్లలో కూడా మా అడ్మిషన్కి సంబంధించినటువంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. అట్లాగే ఆ సెంటర్లలో కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అడ్మిషన్కి నేరుగా. సో ఇది విద్యార్థులకి డైరెక్ట్గా మేము అట్ ఎవర్ డోర్ స్టెప్ అని చెప్తుంటాం, మా నినాదం ఎడ్యుకేషన్ అట్ ఎవర్ డోర్ స్టెప్ అని. సో పుస్తకాలు నేరుగా ఇంటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ సర్వీసెస్ సిఎస్సి వాళ్ళతో అవగాహన ఒప్పందం చేసుకుంటే ప్రతి గ్రామంలో కూడా మాకు ఒక కేంద్రం ఉన్నట్టుగా ఉంటుంది. సో ఆ రకంగా కూడా విద్యార్థులకి
2: ఏ రకంగా అయితే మీ సేవా కేంద్రాన్ని వెళ్తారో అలాగే సిఎస్సి సెంటర్స్ కూడా వెళ్ళి
1: అంతే
2: వారికి కూడా వెబ్సైట్ తో అనుకూల అనుసంధానం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా
1: చేసుకునే అవకాశం ఉంది.
2: ఓపెన్ యూనివర్సిటీ సందర్భ విషయంగా మనం తీసుకునే కోర్సులకు యొక్క ట్రైనింగ్ కానీ అంటే క్లాసెస్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఎలా నిర్వహిస్తున్నారు?
4: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు చివరి అయిన తర్వాత అక్టోబర్ ఎండింగ్లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో మేము మా స్టడీ సెంటర్లలో క్లాసులు డైరెక్ట్గా కండక్ట్ చేస్తాము. దాంట్లో ఆప్షనల్స్కి ఒక 6 కండక్ట్ చేస్తాము, లాంగ్వేజ్ ఒక 4 క్లాసులు కండక్ట్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టేసేస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సెకండ్ సెమిస్టర్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తాం. అంటే కంపల్సరీ మా స్టడీ సెంటర్లో మినిమం స్ట్రెంత్ ఉంటే ఆ తరగతులు ఆ స్టడీ సమయం ఏ స్టూడెంట్ ఏ స్టడీ సెంటర్ అయితే ఆప్ట్ చేసుకుంటాడో ఆ స్టడీ సెంటర్లో క్లాసులకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
1: అంటే రమేష్ గారు, ఇక్కడ ఏంటంటే మీరు అడిగారు దూర విద్య కదా అని, యూజీసీ డెబ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ప్రకారం ఒక ప్రోగ్రామ్కి ఎన్ని గంటల క్లాసులు చెప్పాలి డిస్టెన్స్లో అనే నిబంధన ఉంది. ఆ నిబంధనకు లోబడి అన్ని గంటల పాటు ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన క్లాసులు ఆదివారాలు 2 శనివారాల్లో నిర్వహిస్తాం. అది తప్పనిసరి,

0: దాంతోపాటు ఆడియో లెసన్స్, వీడియో లెసన్స్, టెలికాన్ఫరెన్సింగ్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు. యూట్యూబ్ ఛానల్స్లో కూడా మా లెసన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. విద్యార్థులకి సాంప్రదాయ అంటే కన్వెన్షనల్ కాలేజీల కంటే కూడా అదనపు సమాచారం ఇస్తున్నాం. ఒకటి, రెండోది పుస్తకాలు ఇస్తాం మేము. ఆ పుస్తకాలు కూడా ఎట్లుంటాయంటే, టీచర్ క్లాస్లో పాఠం చెప్తుంటే మనకి ఎంత అవగాహన కలుగుతూ ఉంటుందో, ఈ పుస్తకంలో పాఠం చదువుతూ ఉంటే అంతే అవగాహన కలిగేటట్టుగా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ అని అంటాం. విద్యార్థి చదువుకుంటూ ఉంటే టీచర్ పాఠం చెప్తున్నట్టే అనిపించేట అనుభూతి కలిగేటట్టుగా తయారైనటువంటి పాఠాలు ఇస్తాం, ప్రింటెడ్ బుక్స్ ఇస్తాం, ప్లస్ రేడియో లెసన్స్ అందుబాటులో ఉంటాయి. టెలివిజన్లో మన టీశాట్ నుంచి మేము టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది, బోత్వే కొంత పాఠం చెప్పిన తర్వాత అనుమానం నివృత్తి చేసుకోవచ్చు, ప్లస్ యూట్యూబ్ ఛానల్లో వెళుతున్నాయి. ఆల్ ఇండియా రేడియోలో కూడా ఎవ్రీడే క్లాసెస్, పాఠాలు బోధించేటటువంటి కార్యక్రమం ఒకటి నడుస్తుంటుంది, రికార్డింగ్ ప్రోగ్రామ్. సో ఇది మల్టిపుల్, ప్లస్ ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశాం యూనివర్సిటీలో, ఎల్ఎంఎస్కి వెళ్తున్నాం. అందులో కంప్లీట్ మెటీరియల్ వెళ్తుంది స్టూడెంట్స్కి, అంతా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.
1: హైదరాబాద్ నుంచి సురేందర్ గారు లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో సార్, నేను డిప్లొమా ఈసీఏ, బీటెక్ ఈసీఏ సార్. ప్రైవేట్ ఏదో కాలేజీలో పనిచేస్తున్నాను ల్యాబ్ అసిస్టెంట్ గా. ఇప్పుడు నేను కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ ఎంబెడెడ్ సిస్టమ్ కానీ నేర్చుకొని మీ దగ్గర ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, హార్డ్వేర్ సైడ్ పోవాలా, ఈ సాఫ్ట్వేర్
1: లైన్ కట్ అయిందండి. శ్రోతల కొందరి కోసం మరొకసారి ఈ హెల్ప్ డెస్క్కి సంబంధించిన నెంబర్లు తెలియజేస్తున్నాను. పనివేళల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల లోపు కాల్ సెంటర్ నంబరు 1800-599-0101, 1800-599-0101 ఈ నెంబర్కి ఫోన్ చేసి అనుకోవచ్చు. ఇది కాకుండా హైదరాబాద్ ఎస్టీడి కోడ్ 040 జత చేసి 23680-2222, అలాగే 23608-0333, మరొక నంబరు 23608-0444. ఇది యూనివర్సిటీ హెల్ప్ డెస్క్ నెంబర్లు. శ్రోతలు మాకు ఫోన్ చేయాలనుకుంటే ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853, 29550923 ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు.
0: కమేష్ గారు, ఇంకొక మాట ఏంటంటే, మేమేదో ఊరికే బీఏ బీకాం కాదు, నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నాం, నైపుణ్యాల పెంపు కోసం,
1: స్కిల్ డెవలప్మెంట్.
0: ఎందుకంటే ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏదో ఆదివారం క్లాసులు పెట్టి సర్టిఫికేట్ ఇస్తారనే ధోరణి ఆలోచన ఉంటుంది.
1: అది అపోహ.
0: మేము రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్తో ఎంఓయూ చేసుకున్నాం. అక్కడ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, భోజన వసతి, వసతి భోజనము ప్లస్ వసతి ఉచితంగా ఇచ్చి విద్యార్థులకి ఆటోమొబైలు, మొబైల్ సర్వీసింగ్స్, టీవీ సర్వీసింగ్స్, తర్వాత ఎలక్ట్రికల్, సోలార్ ఫెన్స్, ఇది పవర్, వీటన్నిటి మీద అక్కడ శిక్షణ ఇచ్చేటట్టుగా మా విద్యార్థుల కోసం ఒక ఒప్పందం చేసుకున్నాం. దాంతోపాటు మహిళల కోసం మేము వీహబ్ ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పనిచేసేటట్టు వీహబ్, అక్కడ వాళ్ళకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లేదా ఏదైనా సంస్థలు పెట్టాలనుకుంటే మార్కెటింగ్ ఎలా, ఫైనాన్స్ చేసుకోవడం ఎట్లా, స్టార్టప్స్ వేసుకోవడానికి ఎట్లా అనేది దాని మీద వాళ్ళు లోతుగా శిక్షణ ఇస్తారు. వాళ్ళకి తర్వాత బ్యాంకుల నుంచి రుణం సదుపాయం పొందే అవకాశం కల్పిస్తారు. అటువంటి వాళ్ళతోటి మేము ఎంఓయూ చేసుకున్నాం. మా విద్యార్థులు అయితే వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. రాసి అని కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండేటటువంటిది రియల్ ఎస్టేట్ రూరల్ సంబంధించినటువంటివి, అట్లాగే రిటైల్ షాప్స్కి సంబంధించినటువంటివి ఆ స్కిల్ వాళ్ళకి, వాళ్ళతోటి మా విద్యార్థులు మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటే 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ లోపున్న వయసున్న వాళ్ళకి నెలకి 7,500 నుంచి 22,000 రూపాయలు ఒక స్టైఫండ్ లాగా ఇచ్చి, అంటే వాళ్ళు ఒక 5 రోజులు అక్కడ రిటైల్ షాప్స్లో పనిచేస్తారు, 6వ రోజు 7వ రోజు మా దగ్గర క్లాసులకు రావచ్చు. దీనికోసం నెలకు ఒక 7,000 నుంచి 20,000 వరకు పే చేసేటట్టుగా వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అంబేద్కర్ ఓపెనెన్స్లో రిజిస్టర్ చేసుకున్న ఏ విద్యార్థి అయినా సరే రాశిలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మా దగ్గరే స్కిల్ కోర్సులు కొన్ని ఉన్నాయి. ఇంకోటి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మేము ఒక సెంటర్ ఏర్పాటు చేసాం యూనివర్సిటీలో. ఈ జర్మన్ పాటు జర్మన్, కొరియన్, ఇతరతర లాంగ్వేజ్లకు సంబంధించి కూడా లాంగ్వేజ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం. షార్ట్లీ అంటే కొన్ని వారాల్లోనే అందులో కూడా అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంటుంది. మా విద్యార్థులు చేసుకోవచ్చు, ఇతరులు కూడా అందులో అడ్మిషన్ తీసుకుని లాంగ్వేజ్, ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళాలి, జపాన్కో లేకపోతే జర్మనీకో ఇంకో చోటుకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది తప్పనిసరి. అదే ఇక్కడే నేర్చుకొని వెళ్ళడానికి కూడా మేము ఒక ఒప్పందాలు చేసుకున్నాం. అందులో కూడా మేము తర్ఫీదు ఇస్తే అవకాశం మా యూనివర్సిటీలో కల్పిస్తున్నాం విద్యార్థులకు.
1: కొత్తగూడెం నుంచి సతీష్ గారు లైన్లో ఉన్నారు. హలో
3: సార్. గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ సతీష్.
3: సార్, అయితే మా నేను ఇంటర్ 92-93 నాది ఇంటర్ కంప్లీట్ అయింది కాకుండా

0: పోతే ఫెయిల్ అయినాను. ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేయొచ్చు సార్ దాని గురించి?
1: సతీష్ గారు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు కాబట్టి వెంటనే ఫెయిల్ అయ్యారా?
0: ఫెయిల్ అయ్యాను సార్.
1: ఫెయిల్ అయిన వారు కంపల్సరీ మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేయండి. రెగ్యులర్ గా చేయలేకపోతే ఓపెన్ ఇంటర్ కూడా ఉంటుంది కాబట్టి ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత అంబేద్కర్ ఓపెన్స్ లో డిగ్రీ జాయిన్ కావచ్చు.
0: ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్ దానికి?
1: దీనికి ఏజ్ లిమిట్ లేదు, అంబేద్కర్ ఓపెన్స్ కి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. ఏ వయసు వారైనా చదివి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందాక సార్ చేసిన దాంట్లో సార్ ఇప్పుడు వీటితో పాటుగా స్కిల్ ప్రోగ్రామ్ లో టీసీఎస్ వాళ్ళతో కూడా అంబేద్కర్ యూనివర్సిటీ జాబ్ అచీవర్ ప్రోగ్రామ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం. అంటే మా అంబేద్కర్ యూనివర్సిటీ చేరినటువంటి విద్యార్థి ఆ టీసీఎస్ ప్రోగ్రామ్ లో చేరినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఆ స్టూడెంట్ కు ఒక చిన్నపాటి టెస్ట్ పెట్టి అతను దేంట్లో ఫిట్ అవుతాడు, అతను ఫినాన్స్ లోనా ఆ తర్వాత మార్కెటింగ్ లోనా హెచ్ఆర్ లోనా అనేటువంటి విషయాన్ని ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు టెస్ట్ చేసి ప్రతి సెమిస్టర్ లో ఒక ఆన్లైన్ కోర్సు ఇచ్చేసేసి 3 ఇయర్స్ ప్రోగ్రామ్ లో మొత్తం కూడా ఆ టెస్ట్ కంప్లీట్ అయితే టీసీఎస్ సంబంధించినటువంటి కంపెనీలు వాళ్ళు ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా అంబేద్కర్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ నుంచి మేము మూవీ పెట్టుకున్నాము. కొంతమంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.
2: అంటే కేవలం ఒక డిగ్రీ సంపాదించుకోవడము, అకాడమిక్ క్వాలిఫికేషన్ పెంచుకోవడమే కాకుండా వృత్తి నైపుణ్యాలతో పాటు వారికి ప్లేస్మెంట్ కలిగే అవకాశాలు కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో చేరి శిక్షణ పొందినట్లయితే అవకాశాలు ఉన్నాయంటారు.
1: ఉపాధి పొందడానికి నైపుణ్య శిక్షణ కూడా మేము కల్పిస్తున్నాం.
2: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో.
3: హలో
2: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను సూర్య అండి, చార్మినార్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి
3: సార్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓపెన్ యూనివర్సిటీలో?
1: వినండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక స్టూడెంట్ కు అంటే జనరల్ గా రెగ్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మా రిజిస్ట్రార్ గారు చెప్పారు ఏమిటి అంటే ఒక చాయిస్ బేస్డ్ ద్వారా మీరు బీకామ్ స్టూడెంట్ అనుకుందాం, బీకామ్ స్టూడెంట్స్ లో జనరల్ ఒక సబ్జెక్ట్ ఒక పబ్లిక్ అడ్మిషన్ చదువుకోవచ్చు. మనమే అంతకుముందు అటువంటి అవకాశం లేకుండా ఉండే, కానీ అంబేద్కర్ ఓపెన్స్ లో బీఎస్సీ స్టూడెంట్స్ 2 సైన్స్ సబ్జెక్టులతో పాటుగా ఒక లాంగ్వేజ్ కానీ ఒక సోషల్ సైన్స్ కానీ తీసుకుని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది.
3: ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటండి,
1: ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు
4: మీరు అడిగిన ప్రశ్న సరిగా అర్థం కాలేదండి. ఏంటది
3: మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిస్టమ్ ఎంతవరకు ఉపయోగపడుతుందండి?
4: అది విద్యార్థికున్న ఆసక్తిని బట్టి ప్లస్ అతనికున్న అవకాశాలు అవసరాలను బట్టి కదా మల్టిపుల్ ఎగ్జిట్ ఎంట్రీ అనేది. సో ఇప్పుడు క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీ ఒకటి తీసుకుంటున్నాం, క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీలో ఆ సిలబస్ కోయిన్సైడ్ అయితే వాళ్ళకి ఆ క్రెడిట్స్ ఇక్కడ ఇచ్చేసి డిగ్రీ ఇచ్చే అవకాశం మా దగ్గర కూడా ఉంది, ఆ పాలసీ తీసుకుంటున్నాం మేము. ఇంకోటి ఏంటంటే ఏదండి మీరు వెబ్సైట్ తీసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ చర్చించలేము కదా. మీరు వెబ్సైట్ లో డీటెయిల్స్ చూస్తూ ఉండండి, మేము అప్డేట్ చేస్తుంటాం. ఇక్కడ రెగ్యులర్ అడ్మిషన్
2: ఇంతకు ముందు చెప్పినట్టుగా హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఫోన్ చేసిన సార్ చెప్పిన వెబ్సైట్ డీటెయిల్స్కి మీరు లాగిన్ అయినా కానీ మీ దగ్గర ఉండే సమాచారంతో వాటిని సరిపోల్చుకొని ఎక్కడైనా మీకు అనుమానం ఉన్నట్లయితే మీరు వెళ్ళి సంబంధిత స్టడీ సెంటర్స్ కానీ జూబ్లీహిల్స్లో ఉన్న యూనివర్సిటీ ఆఫీస్కి కానీ లేదా ఫోన్లో కూడా మీ అనుమానం నివృత్తి చేసుకోవచ్చు. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
5: హలో నమస్తే సార్.
2: నమస్తే అమ్మా.
5: నేను నా పేరు లక్ష్మి సార్, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి లక్ష్మి గారు.
5: సార్ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ లో మరి లా డిగ్రీ కూడా ఉంటుందా సార్?
4: లా డిగ్రీ లేదమ్మా, బార్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేయలేదు, ఒప్పుకోలేదు. అందుకని రెండోది దాంట్లో ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. మేము ఇప్పుడు బిఎస్సీలో రకరకాల సబ్జెక్టులకి ల్యాబ్ ఉంది చేయిస్తున్నాం, కానీ లా డిగ్రీకి అవకాశం లేదు, డిస్టెన్స్ లో ఆఫర్ చేయడానికి అవకాశం లేదు
2: ప్రస్తుతానికి. లేదు, భవిష్యత్తులో వస్తే అప్పుడు చూద్దాం. వెంకటేశ్వర్లు గారు, ముఖ్యంగా ఈ అపార్ గురించి ఒకసారి చెప్పండి. అపార్ ఐడి, డిబ్ ఐడి అన్నారు.
1: అపార్ ఐడి అనేది ఆల్రెడీ ప్రతి విద్యార్థి అతని యొక్క అకాడమిక్ సంబంధించిన దాంట్లో పర్ఫార్మెన్స్ దాంట్లో ప్రతి విద్యార్థి రెగ్యులర్ విద్యార్థి కానీ ముందు కంపల్సరీ ఇటీవల కాలంలో అతను క్రియేట్ చేసుకోవాలి, నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. అయితే డిబ్ ఐడి అనేది ఓన్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోలోనే ఉంటుంది. అది ఎక్కడైతే దూర విద్యలో జాయిన్ అయిందాం అనుకుంటే అతను కంపల్సరీ 70 డిగ్రీ ఎగ్జామ్ ని యూజీసీ నుంచి ఆ తర్వాత 70 నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి.
4: విద్యార్థి ప్రగతి మొత్తం వాళ్ళ

0: వచ్చినటువంటి మార్కులు వాళ్ళ సర్టిఫికేట్లు అన్ని డీజీ లాకర్ అనే ఒక పోర్టల్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పోర్టల్లో అప్లోడ్ చేయాలి అన్ని యూనివర్సిటీలో. దానికోసం వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ క్రియేట్ చేసుకోవడమే అపార్ ఐడియా అనేది. సో ఆధార్లో ఉండే పేరు ప్రకారమే పేరుని బేస్ చేసుకొని విద్యార్థికి సంబంధించిన కొన్ని వివరాలు నమోదు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ వస్తుంది మనకు ఆధార్ నెంబర్ ఉన్నట్టుగా. సో ఈ అపార్ ఐడి యూనిక్ నెంబర్లోనే డీజీ లాకర్ అని మనం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే వాళ్ళ స్టూడెంట్ వెళితే ఉద్యోగం వచ్చింది అనుకోండి మన దేశంలో ఎవరికైనా ఆ సర్టిఫికేట్ని మళ్ళా ఏ యూనివర్సిటీ విద్యాసంస్థ అయితే సర్టిఫికేట్ ఇచ్చిందో వాళ్ళకి పంపి వాళ్ళకి ఒక లెటర్ రాసి జెన్యూనిటీ అని తీసుకుంటూ ఉంటారు. సో ఈ డీజీ లాకర్లో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం వల్ల ఎవరికి వాళ్ళు అక్కడే చెక్ చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ నిబంధన విధించింది.
1: పెరుగుతున్న సాంకేతిక ఆధునికత అపార్ ఐడితో పూర్తి వివరాలు అందుబాటులో అవకాశం.
2: సర్టిఫికేట్ తీసుకుని పోవాల్సిన అవసరం లేదు, ఆ నెంబర్ చేయగానే అతని యొక్క వివరాలన్నీ దాంట్లో.
1: వాసుదేవాచారి హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో
3: హలో
1: నమస్తేనండి, చెప్పండి
3: సార్. నమస్తే రమేష్ గారు, మీకు కూడా అందరికి అక్కడ ఉన్న నమస్తే అండి. ముఖ్యంగా ఎల్బికే మా పాత మిత్రుడు వాసుదేవాచారి జర్నలిస్ట్.
0: సార్ నమస్కారం, బాగున్నారా? చెప్పండి చెప్పండి.
3: బాగున్నా బాగున్నా ఎల్బి గారు. ఎల్బి గారు, ముఖ్యంగా మన ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా రియల్లీ చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ కోర్సెస్ అండి. వేరే అదర్ దెన్ యూనివర్సిటీస్ కంటే కూడా దీనికంటే కూడా ఇంత చక్కటి కోర్సెస్ మెయింటైన్ చేస్తున్నారు. అదే దృష్టికి వస్తుంది కాస్త ప్రచారం అనేది కాస్త మనకు తక్కువ ఉందని చెప్పేసి
1: ఆ క్రమంలోనే ఈ పని చేస్తున్నాం సార్. అందరికి అందుబాటులో రావాలి దూర విద్య, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, నిష్ణాతులై స్కిల్ డెవలప్మెంట్స్ కూడా తెచ్చుకొని ఉపాధి కూడా పొందే అవకాశంగా ప్రయత్నం చేస్తున్నాం.
0: వాసు గారు ఎటు ప్రస్తావించారు కాబట్టి ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు మా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కెనడాలో ఉన్నారు. అంటే కోల్ మన కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ ఉంది కదా, ఆ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు. ఆల్రెడీ కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తోటి మేము మా యూనివర్సిటీ ఒక ఎంఓయూ చేసుకుంది పోయిన సంవత్సరం నవంబర్ లో. సో వాళ్ళతోటి ఈ టీచర్స్ ట్రైనింగ్ గురించి కానీ లేదంటే స్కిల్స్ తర్వాత ఎల్ఎంఎస్ ఏఐ రిలేటెడ్ వాటికి సంబంధించి వాళ్ళతోటి వాళ్ళ సపోర్ట్ తీసుకుని మొత్తం తెలంగాణకు కూడా సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసుకున్న ఎంఓయూలో భాగంగా అక్కడ ఇంకో కొంత లోతుగా అధ్యయనం చేయడం కోసం విసి గారు అక్కడికి వెళ్ళారు 3 డేస్ బ్యాక్. ఇందాకే మాకు వాట్సాప్ లో కూడా డీటెయిల్స్ పెట్టారంటే యూనివర్సిటీ ఏదో అక్కడే ఉండి అట్టే కాకుండా ఇట్ ఈస్ విస్తరిస్తోంది, ప్లస్ అందరికి అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తున్నాం. మీరు ఇంకోటి చెప్పారు కాబట్టి ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో చెప్పాలి. లాస్ట్ ఇయర్ నుంచి అంటే 2025 నుంచి మేము కోయా గోండు వంటి ట్రైబల్స్ ప్రిమిటివ్ ట్రైబ్స్ వాళ్ళకి ప్లస్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి వికలాంగులకి ఉచితంగా డిగ్రీని అందిస్తున్నాం. ఎలాంటి ఫీజు తీసుకోకుండా అడ్మిషన్ ఇస్తున్నాం, వాళ్ళకి డిగ్రీ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం.
3: మంచిదండి, ఏమైనా ఆదివాసులకు వాళ్ళకి చేరు చేయడం అనేది
0: పోయిన సంవత్సరమే పెట్టిన మొదటి సంవత్సరంలోనే దాదాపు 400 పైన అడ్మిషన్ తీసుకున్నారు
1: ఆదివాసులు. కానీ ఆదిలాబాద్ నుంచి శిరీష గారు లైన్ లో ఉన్నారు. హలో
4: హలో సార్,
1: నమస్తే అమ్మా, చెప్పండి.
4: సార్ ముందుగా మీకు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ మార్నింగ్, వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు అమ్మా, మీకు కూడా చెప్పండి అమ్మా.
4: సార్ నేను బిఎడ్ కంప్లీట్ చేశాను సార్, ఓపెన్ లో ఎంఎడ్ చేద్దాం అనుకుంటున్నా.
0: ప్రస్తుతానికి ఎంఎడ్ లేదమ్మా, మొదట్లో ఉండేది, మళ్ళా ఎన్సిటిఈ వాళ్ళు అభ్యంతరం చెప్పి డిస్టెన్స్ లో ఎంఈడి వద్దన్నారు. మేము ప్రయత్నం చేస్తున్నాము, ఒకవేళ వస్తే మీరు ఎంఈడి చేసుకోవచ్చమ్మా.
1: మీకు ఎప్పటికప్పుడు వెబ్సైట్ ని చూస్తూ అలాగే ఏదైనా అనుమానం వస్తే ఇంతకుముందు చెప్పిన హెల్ప్ డెస్క్ నంబర్లు 1800-599-0101 కానీ లేదంటే 0400-STD కోడ్ జత చేసి 2368022-2368033 2368044 ఈ నంబర్లకు ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. హలో
0: సార్, ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు కొత్తగా కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ కోసం కూడా యూజీసీకి ప్రపోజల్ ఇచ్చాం, వాళ్ళతోటి ఇంటర్ఫేస్ మీటింగ్ అంతా అయిపోయింది, మా డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసాం, వాళ్ళు అంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, ఇంకా అఫీషియల్గా రావాలి
1: అప్రూవల్.
0: సో కొత్త కోర్సెస్ కూడా ఏంటంటే ఎంఎస్డబ్ల్యూ ఒకటి, జియోగ్రఫీ ఒకటి, ఎంఏ ఎడ్యుకేషను. ఇప్పుడు దాకా మేము బీఈడి ఇస్తున్నాం, ఇప్పుడు ఎంఏ ఎడ్యుకేషను. ఎంఏ ఎడ్యుకేషన్లో స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ స్కూల్ టీచర్స్ ఎస్పెషలీ, అంటే స్టేట్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము వాళ్ళందరినీ వాళ్ళకి ఈ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్స్ని కూడా చేయబోతున్నాం. ఇది అందరికి ఉపయోగకరంగా ఉండేటటువంటి కోర్సులు. త్వరలో మాకు ఉత్తర్వులు వస్తాయి, అది అనుమతి వస్తుంది, మేము ఆ కోర్సు కూడా ఆఫర్ చేయబోతాం.
1: కామారెడ్డి నుంచి విశాల్ గారు లైన్లో ఉన్నారు, కాల్ కట్టేనట్టుంది.
2: ఇంకొకటి సార్, విసి చక్రపాణ సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మేము డిగ్రీ వాళ్లకు ఆన్లైన్ కోర్సులో కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల యూజీసీ వాళ్ళు

0: ఇంటర్ఫేస్ ఒక విజిట్ కూడా జరిగింది. దాంట్లో మాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీఏలో, ఆ తర్వాత బీకామ్, ఆ తర్వాత ఎంబీఏలో కూడా వాళ్ళు ఆన్లైన్ కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. అది రాగానే ఇమ్మీడియట్లీ మళ్ళీ విద్యార్థులకు సమాచారాన్ని అందిస్తాం.
1: ఎల్వికే రెడ్డి గారు, ముఖ్యంగా ఏదైనా ఒక సంస్థ రన్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్ అండర్టేక్ చేసినప్పుడు కొన్ని కొన్ని అడ్డంకులు ఏర్పడుతుంటాయి, కొన్ని కొన్ని గ్రీవియన్సెస్ వస్తుంటాయి. ఈ గ్రీవియన్స్ రిడ్రెసల్ కోసం మన దగ్గర, అంటే నాకు ఈ సమస్య ఉంది అని చెప్పడానికి, సమస్యకు ప్రాబ్లం ట్రబుల్ షూటింగ్ కోసం ఏదైనా ఒక,
2: మా దగ్గర గ్రీవియన్స్ రిడ్రెసల్ సెల్ ఉంది, దానికి ఒక కమిటీ ఉంది, ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు. రెండోది, విద్యార్థులు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా సరే, మాకు మా ఎగ్జామినేషన్ కంట్రోలర్ అందరి ఆఫీసర్ల పరిపాలన ఉండే ఆఫీసర్ల మెయిల్ ఐడీలన్నీ మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మాకు రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు మెయిల్స్ వస్తాయి, వాళ్ళ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేసి వాటిని ఆ సమస్యను పరిష్కరించి మళ్ళా మేము తిరుగు సమాధానం కూడా మెయిల్ ద్వారా పంపిస్తున్నామండి. అది ఉంది. అంబెడ్స్మెన్ కూడా ఉన్నారు మాకు, ఒకవేళ గ్రీవెన్స్ ఎక్కడైనా కాకపోతే వాళ్ళు అంబెడ్స్మెన్ కూడా పంపడానికని ఉండేటట్టుగా ఏర్పాటు
1: చేశాం.
2: అంత ఇవన్నీ ఉన్నాయి.
1: కామారెడ్డి నుంచి మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో,
3: నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో, కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్, విఠల్.
1: చెప్పండి విఠల్ గారు.
3: సార్, ఇప్పుడు బిఎల్ఐసి కోర్సు ఉంది కదా సార్, దానికి ఎంట్రెన్స్ కండక్ట్ చేస్తారా సార ప్రజెంట్?
0: ఈ సంవత్సరం నుంచి ఎంట్రెన్స్ అనుకున్నాము, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇమీడియట్లీ ఈరోజు ఓపెన్ చేశాము. మీరు డైరెక్ట్ డిగ్రీలో 50% మార్కులు జనరల్ క్యాండిడేట్స్కి ఉండాలి, ఆ తర్వాత మిగతా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 45% ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తు చేసేసుకుని ఆ సమీపంలో నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, హైదరాబాద్లో రెండు సెంటర్లలో ఎక్కడైనా మీరు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా
2: బిఎల్ఐసికి లిమిటెడ్ స్టడీ సెంటర్స్ ఉన్నాయండి, ఎందుకంటే అక్కడే మేము ఎక్కడైనా స్టడీ సెంటర్ పెట్టాలంటే ఆ కోర్స్ అక్కడ ఉండాలి. సో అందుకని లిమిటెడ్ సెంటర్స్ ఉన్నాయి. మీరు వెబ్సైట్లో చూడండి ఎక్కడెక్కడ ఆ సెంటర్లు ఉన్నాయో, ఆ సెంటర్లలో మీరు వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకొని, ఎందుకంటే మీకు 50% ఉంటేనే సీట్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, ఉందా లేదా పాస్ అయ్యారా లేదా అని చూడాలి వాళ్ళు. అందుకని మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఏ స్టూడెంట్ అయినా ఏ అడ్మిషన్ కోసమైన, అది డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ఆ దరఖాస్తు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికెట్లు, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ అన్ని సెట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఒరిజినల్స్ ఆధార్ కార్డుతో సహా తీసుకెళ్లి ఆ అధ్యయన కేంద్రంలో వాళ్ళకు చూపిస్తే మా సిబ్బంది ఉంటారు. వాళ్ళు చూసిన తర్వాత ఒరిజినల్స్ వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు. మా వాళ్ళు ఒరిజినల్స్ తీసుకోరు. ఎక్కడ ఇచ్చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ని యూనివర్సిటీ పోర్టల్కి మెసేజ్ పంపిస్తారు వాళ్ళు. పోర్టల్ ఇమీడియట్గా స్టూడెంట్కి యూ ప్రొసీడ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ఫీ అని మెసేజ్ వెళుతుంది, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే. సో అందుకని మీరు ఆ అప్లికేషన్ పెట్టగానే ఆ సెంటర్కి వెళ్ళాలి, వెరిఫై చేయించుకోవాలి, తర్వాత ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మీకు ప్రింటెడ్ రిసీట్ కూడా వస్తుంది. ఆ రిసీట్ మీద అడ్మిషన్ నెంబర్ కూడా ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఆ ఫీ రిసీట్ మీ దగ్గర జాగ్రత్త పరచుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్ ద్వారా మీ కమ్యూనికేషన్స్ వెళ్తూ ఉంటాయి. రెండోది, వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తాం, క్లాసులు ఎప్పుడు జరుగుతున్నాయి, ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి, వాటి షెడ్యూల్స్ వ్యవహారం అంతా కూడా వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంటాం. దాన్ని మీరు ఫాలో కావాలి. ప్లస్ అధ్యయన కేంద్రాల్లో కూడా స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసి ఆ గ్రూప్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మీరు వాళ్ళతో టచ్లో ఉంటే మీకు క్లాసుల గురించి, ప్రాక్టికల్స్ గురించి, పరీక్షల గురించి సర్వ సమాచారం అందుబాటులో ఉంటుందండి.
1: రిజిస్ట్రార్ గారు, ఒకసారి మన వెబ్సైట్ గురించి మరొకసారి శ్రోతలకు తెలియజేస్తే, ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా వారికి కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు అందుబాటులోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: రమేష్ గారు, యూనివర్సిటీ వెబ్సైటు www.3w అయిన తర్వాత ఒక డాట్ BRAOU.AC.IN, ఇది యూనివర్సిటీ వెబ్సైటు. ఈ వెబ్సైట్లో మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటర్స్ గురించి, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ మెయిల్ ఐడీలు, అంటే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, స్టూడెంట్స్ డైరెక్టర్ కావచ్చు, మా అకాడమీ డైరెక్టర్ గారు కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, వీసీ గారు కావచ్చు, వాళ్ళందరి మెయిల్ ఐడీలు ప్లస్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మేము ఏవే కోర్సులు, ఇప్పుడు మీకు చెప్పాను నేను బీఏ, బీకామ్, బీఎస్సీ అని, బీఏలో ఏమున్నాయి సబ్జెక్టులు, అట్లాగే బీకామ్లో ఏమున్నాయి, బీఎస్సీలో ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఒక విద్యార్థి ఏ స్టడీ సెంటర్ని ఎంపిక చేసుకోవచ్చు, ఆ స్టడీ సెంటర్ నెంబర్లన్నీ అక్కడ మొత్తం లిస్ట్ అంతా వస్తుంది, స్టడీ సెంటర్ ఎంపిక చేసుకునే అవకాశం స్టూడెంట్కే ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని కేంద్రాలు నడుపుతున్నాం మేము,
1: సమగ్రమైన సమాచారం ఉంటుంది,
2: మొత్తం సమాచారం ఉంటుంది.
1: కరీంనగర్ నుంచి రాజు గారు లైన్ లో ఉన్నారు. హలో అజయ్ గారు.
4: అజయ్ సార్.
1: సార్ చెప్పండి.
4: సార్ నమస్కారం. సార్
1: నమస్తే.
4: సార్, అయితే నా డౌట్ ఏమంటే సార్, మా బ్రదరు ఒక 16-18 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్ అటెండర్ చేస్తున్నాడు సార్.

0: హలో
1: చెప్పండి చెప్పండి.
0: అయితే సార్, అయితే ఆయన
1: హలో కట్ అయింది,
2: కాల్ కట్ అయింది.
1: సో ఇది అన్ని సమగ్రంగా వివరాలు ఉంటాయి. మేము ఆర్మీ సెంటర్లో కూడా మాకు అధ్యయన కేంద్రం ఉందండి, మన సికింద్రాబాద్లో ఉండే ఏఓసీలో ఉంది. అట్లాగే సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్లో కూడా మా స్టడీ సెంటర్ పెట్టాం. అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళకి ఫీ కన్సెషన్ తోటి అందిస్తున్నాం. అట్లాగే జైల్లో, సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లిలో ఉచితంగా ప్రిజనర్స్కి విద్యను అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ యూనివర్సిటీ చేస్తుంది. ఈ మొత్తం వివరాలన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి. వెబ్సైట్లో ఏ కోర్సులు చేరాలంటే అర్హత ఏంటి, దాని డ్యూరేషన్ ఎంత, ఒకవేళ ఆ నిర్దేశిత డ్యూరేషన్లో 3 ఏళ్లలో లేదా 6 ఏళ్లలో కోర్సు పూర్తి చేయలేకపోతే ఏం చేయాలి, రీఅడ్మిషన్ ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ప్లస్ పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఏం తీసుకోవాలి, సర్టిఫికేట్ తీసుకోవాలంటే మళ్ళీ ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్ కోసం ఎంత ఫీజు పే చేయాలి, ఆ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఆ దరఖాస్తులు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అక్కడే ఫిల్ చేసి అక్కడే అప్లికేషన్ ఆన్లైన్లోనే పెట్టేసుకుని స్టూడెంట్ సర్టిఫికెట్లు కూడా తీసుకునేటటువంటి ఆప్షన్. అంటే ఎగ్జిట్ నుంచి ఎంట్రీ వరకు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అది కూడా అంటే వెబ్సైట్ అనగానే మన విద్యార్థులకు కొంత భయం ఉంటుంది, అరే ఎట్లా మనకు రాదు కదా అని. కాదు, మనం ఏటీఎం కార్డు తీసుకెళ్ళి ఏటీఎం సెంటర్లో పెడితే మీకు ఇంగ్లీషా తెలుగా హిందీనా, డబ్బులు డ్రా చేసుకుంటారా, డబ్బులు డిపాజిట్ చేస్తారా, స్లిప్ కావాలా అని గైడ్ చేస్తుంది ఏటీఎం మిషన్. సో మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అట్లాగే మా వెబ్సైట్ గైడ్ చేస్తుంది స్టూడెంట్కి. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అడ్మిషన్ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే డిగ్రీ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే పీజీ అడ్మిషన్ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే డిప్లొమా సర్టిఫికేట్ అడ్మిషన్ తీసుకోవచ్చు, ఇట్లా మీరు సబ్మిట్ చేయండి, చెక్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి అనేది. ప్లస్ నేను ఇందాక చెప్పాను 3 ఆప్షనల్స్లో 2 ఒకే ఫ్యాకల్టీ నుంచి తీసుకోవాలి. సపోజ్ బీఏ అనుకోండి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మిషన్, పొలిటికల్ సైన్సు, జర్నలిజం ఇట్లాంటి సబ్జెక్టులు 2 తీసుకొని ఒక మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఇంకోటి కానీ లేదా ఇవన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే కామర్స్లో 2 సబ్జెక్టులు కంపల్సరీగా అక్కడే తీసుకొని 3వ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ తప్పు చేయకుండా పొరపాటు చేసే అవకాశం ఇవ్వకుండా విద్యార్థికి మా వెబ్సైట్ గైడ్ చేస్తూ పోతుంది.
2: ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు వివిధ కోర్సులకు అన్నారు కాబట్టి, ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఈమెయిల్ ఆన్లైన్
1: ఇవన్నీనండి. నేను చెప్పినట్టుగా online.breou.ac.in onlinee.breou.ac.in ఇది పోర్టల్. ఈ పోర్టల్లోకి వెళ్తే స్టార్టింగ్లోనే అడ్మిషన్ నోటిఫికేషను, ప్రాస్పెక్టర్సు, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ యూజీ డిప్లొమా అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్లో ఇప్పుడు ఇంకొక సులువైన మార్గం కూడా ఉంది విద్యార్థులకి. సపోజ్ డిగ్రీ విద్యార్థి డిగ్రీ చేరాలనుకోండి, ఆయన పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యింటే ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ నెంబర్ టైప్ చేస్తే ఆయన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా అప్పీర్ అయిపోతాయి. మళ్ళీ విద్యార్థి అన్ని టైప్ చేయాల్సిన పని లేదు. అప్పీర్ అయితే అందులో అడ్రస్ కానీ, ఎందుకంటే ఇల్లు మారింటారు, అడ్రస్ మార్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ ఏమైనా మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు, మెయిల్ ఐడీలు ఏమైనా మార్చుకోదలుచుకుంటే, ఇట్లా కొన్ని అంశాలు అంటే తండ్రి పేరు, తమ పేరు, తల్లి పేరు లాంటివి, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి కాకుండా
2: ఉంటుంది.
1: మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైనా మార్చుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ గమనించాల్సిందంటే విద్యార్థులు ఎవరైనా బద్ధకమేసో ఇంకో కారణంతో ఎవరికైనా అప్పచెప్పద్దు. ఎందుకంటే అందులో అపార్ ఐడి క్రియేట్ చేస్తారు, తర్వాత ఇక్కడ పేరుతారు, ఇక్కడెక్కడైనా పేర్లు తప్పులు స్పెల్లింగ్లు తప్పులు చేస్తే అవి అట్లాగే రికార్డ్ అవుతాయి. సో అందుకని జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్ అనేటప్పటికి ఇంకొక ఫెసిలిటీ కూడా ఏముంటుందంటే చేసి సబ్మిట్ చేయడానికంటే ముందే మళ్ళీ మార్పులు చెక్ చేసుకోవచ్చు ఒకసారి.
2: ఫైనల్ చెక్
1: చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకుంటే వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది అప్లికేషన్ మీద, వీళ్ళ ప్రమేయం లేకుండా. ఆ నెంబర్ని ఉపయోగించి మళ్ళీ ఫీజు పే చేయడానికి అవకాశం ఉంటుంది.
3: ఇంకొకటి,
2: హలో.
0: హలో,
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: నేను కొత్తగూడెం నుంచి, భద్రాద్రి జిల్లా. నా పేరు వెంకటేశ్వరరావు.
2: చెప్పండి వెంకటేశ్వరరావు గారు.
0: ఈ ఓపెన్ యూనివర్సిటీలో 2019లో అడ్మిషను, ఫైనల్ ఇయర్ లో ఒక సెమ్ ఆగిపోయింది. ఆగిపోతే ఇప్పుడు దాన్ని ఫీజు కట్టడానికి రీఅడ్మిషన్ తీసుకోవాలని అంటున్నారు. అది
3: అవునండి. అవునండి వెంకటేశ్వరరావు గారు, ఒక్కసారి డిగ్రీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత మా దగ్గర 6 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఏమైనా మిగిలినట్లయితే వాటికి మళ్ళీ ఒక 3 ఇయర్స్ మళ్ళీ అవకాశం ఇచ్చేస్తాము. కాబట్టి ఓన్లీ పాస్ అయిన సబ్జెక్టు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టు ఉన్నాయో వాటి వరకే రీఅడ్మిషన్ ఇస్తాము.

0: వాటిని రాబోయేటువంటి ఒకటి రెండు సెమిస్టర్లలో అది కంప్లీట్ చేసుకునే అవకాశం మీకుంది. కాబట్టి ఎవరైనా ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చేసి యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్లో మీకు రీఅడ్మిషన్ ఇచ్చి పంపించేస్తాం.
1: అంటే యూనివర్సిటీ అంటే హైదరాబాద్
0: జూబ్లీ హిల్స్? అవునండి, జూబ్లీ హిల్స్ లో.
2: ఒక్క రీఅడ్మిషన్ కి సంబంధించిన విషయాలను ఇంకా ఆన్లైన్ చేయలేదండి. అంటే ఇక్కడ ఆన్లైన్ చేస్తాం కానీ స్టూడెంట్కి అర్హత ఉందా లేదా అని వాళ్ళు చూసుకోకుండా, సబ్జెక్టు పాస్ అయినవి ఫెయిల్ అయినవి చెక్ చేసుకోకుండా చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని వివరాలు ఇక్కడ హైదరాబాద్లో ఉండే జూబ్లీహిల్స్లో ఉన్న యూనివర్సిటీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థి కానీ విద్యార్థి తరఫున ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు నేరుగా వచ్చి ఇక్కడే అన్ని చెక్ చేసుకొని ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రుసుము చెల్లించి రీఅడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. అది ఆన్లైన్ చేయడం వల్ల విద్యార్థి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చేయకుండా చేస్తున్నాం. దానికి కూడా పేమెంట్ మాత్రం ఆన్లైన్లోనే చేయాలండి, దానికి కూడా క్యాష్ కానీ డీడీలు కానీ ఉండవు.
3: వివేక రెడ్డి గారు, మీరు స్టడీ మెటీరియల్ గురించి చెప్తూ చదువుతుంటేనే ఒక క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సు, ఎదురుగా గురువు కూర్చొని చెప్తున్నట్టుగా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ కింద మీరు చెప్తున్నారు కదా, ఇలాంటి మెటీరియల్ తయారు చేయడానికి ఏ రకమైన సర్వీసెస్, ఏ రకమైన విద్యావేత్తలను కానీ లేదంటే ప్రొఫెషనల్స్ని ఎలా మీరు అనుసంధానం చేసుకొని సమన్వయం చేసి ఇలా అందరికీ ఉపయోగపడే, దూర విద్యలో ఉండి కూడా ఒక సామాన్యమైన విద్య ఎలా అభ్యసించి నిష్ణాతులు అవుతారో అలా అవడానికి?
2: ప్రశ్న అడిగారు రమేష్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మనము నిజాం కాలేజీలో చేస్తే నిజాం కాలేజీలో పనిచేసే టీచర్లు మాత్రమే పాఠాలు చెప్తారు. మా విద్యార్థులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఉర్దూ మాను యూనివర్సిటీలో నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కాకతీయ రాష్ట్రంలో ఉండే అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, రాష్ట్రంలో ఉండే అన్ని డిగ్రీ కాలేజీల ఆచార్యులు, అధ్యాపకులు మా విద్యార్థులకి పాఠాలు చెప్తారు అక్కడక్కడ అందుబాటులో ఉండేటట్టు. అదే రకంగా దేశంలో ఉండే వివిధ విశ్వవిద్యాలయాల, ఇక్కడున్న వివిధ విశ్వవిద్యాలయాల కళాశాలల అధ్యాపకులతో మేము పాఠాలు రాయిస్తాం. అంటే ఆయా అంశాలలో నిష్ణాతులైన వాళ్ళని ఎంపిక చేసుకొని ఆ పాఠ్యాంశాలు రాయిస్తాం. మాకు ఒక ప్యాటర్న్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది పాఠం ఎట్ట రాయాలి అని. ఆ ప్యాటర్న్ని అనుసరించి అదే ప్రకారంగా పాఠాలు రాయించేటటువంటి ఉంది. అంటే ఒక మనకి ఏమంటాం, తెలుగు అకాడమిక్ కానీ ఇంకో దానికి కానీ ఒక స్టైల్ షీట్ అంటాం కదా, ఆ స్టైల్ షీట్ ఒకటి మాకుంది. అంటే ఆ స్టైల్ షీట్ని అనుసరించే మా దగ్గర పాఠాలు రాస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు మనకి ఆకాశవాణి గురించి అనుకున్నామండి, ఆకాశవాణి అంటే ఈ పాఠం చదివితే ఏం తెలుసుకుంటాము అనే ప్రశ్న ఒకటి వస్తుంది ముందర. సో ఏం తెలుసుకుంటామంటే ఆకాశవాణి ఎప్పుడు ఏర్పాటైంది, దాని పురోగమనం ఎలా జరిగింది, ఈ అంశాలు మనం నేర్చుకుంటాము అనే నాలుగు పాయింట్లు, ముఖ్యమైన పాయింట్లు అక్కడ పెట్టి
0: దాని నుంచి లక్ష్యాలు ముందు తెలుసుకుంటారు. ఫస్ట్ పేజీలోనే విద్యార్థి ఏం చేస్తాడు, మొదటి ఇంట్రడక్షన్లోనే ఆ పాఠం చదివితే ఏమేమి గ్రహిస్తాడు అనేది ముందునే తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా సీనియర్ ఉపాధ్యాయుల చేత అంబేద్కర్ యూనివర్సిటీ పాఠ్యాంశాలు రాయిస్తుంది.
3: చాలా సంతోషం ఎల్వీకే రెడ్డి గారు, వెంకటేశ్వర్ల గారు ఒక తేజవంతమైన, జ్ఞానవంతమైన సమాజం కోసం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు విద్యాపరంగా ఏ ఏ వర్గాలలో ఇక విద్య చేయడం, విద్య నేర్చుకోవడం, చదువుకోవడము అనేది ఇంకా అవసరం లేదు, వీలు పడదన్న సమాజ వర్గాల పట్ల కూడా మీరు అన్నారు ఇంతకుముందు. అది ఆదివాసులకు కానీ, ప్రిజనర్స్కి కానీ, ఎక్కడ ఏ సమాజంలో ఏ మూలనున్నా కానీ విద్యావంతులయ్యే
0: అవకాశం
3: కలుగజేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సమయాభావం వల్ల ఇంకా ఫోన్ కాల్స్ చేసుకోలేము, శ్రోతలందరికీ మరొకసారి విన్నవిస్తున్నాము.
0: ఇంకొకటి సార్, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మామూలుగా ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి కూడా సామాజిక శాస్త్రాలు చదువుకోవచ్చు, సోషల్ సైన్స్, దానికి బీటెక్ స్టూడెంట్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్ కూడా, ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హిస్టరీ కానీ, సోషియాలజీ కానీ, జర్నలిజం కానీ, ఈ కోర్సు అన్నిటి కూడా ఎనీ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కూడా సోషల్ సైన్స్ చదివేట అవకాశం అంబేద్కర్ యూనివర్సిటీ కల్పిస్తుంది.
3: ప్రతి ఒక్క సబ్జెక్టు ఇంటర్ డిపెండెంట్గా ఉంటుంది కాబట్టి నేర్చుకున్న ప్రతి విద్య మనని మరింత జ్ఞానవంతులను చేస్తుంది. శ్రోతలకి మరొకసారి హెల్ప్ డెస్క్ నెంబర్లు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఫోన్ కలవకపోయినా సరే ఈ నెంబర్లతో మీరు సంప్రదించి ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. అంతకంటే ముందు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అడ్మిషన్స్ 7వ తేదీ చివరి తేదీ, ఆ 7వ తేదీలోపే ఈ చెప్పబోయే పోర్టల్ www.breou.ac.in లేదా online.breou.ac.in పోర్టల్ని సందర్శించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నంబరు 1800-599-0101, అలాగే 0400 ఎస్సీడీ కోడ్ జత చేసి 23680-222, 23680-333, 23680-444 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలండి ఎల్వీకే రెడ్డి గారు.

0: 2368033234 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు అండి ఎల్వి రెడ్డి గారు, వెంకటేశ్ గారు మా స్టూడియోస్కి వచ్చేసి శ్రోతలకు మంచి ఇన్ఫర్మేషన్ అందజేసినందుకు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
2: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. గురు పూర్ణిమ సందర్భంగా గురుభ్యో నమః ప్రత్యేక కార్యక్రమం వింటారు.

0: నివురు కప్పినంత మాత్రాన అగ్నిలో వేడి నశించదు. మబ్బు కమ్మినంత చేతనే సూర్యుని వెలుగు క్షీణించదు. నాచు పట్టినంతనే బావిలోని నీరు శుష్కించదు. దుమ్ము పట్టినంత మాత్రాన అద్దంలో ప్రతిబింబించే స్వభావం వేరుకాదు. నివురు తొలగిస్తే అగ్ని ప్రకాశిస్తుంది, మబ్బు వీడితే సూర్యుడు ప్రకాశించగలడు, అలాగే మరింత తేజోవంతుడై కనిపిస్తాడు. ఇక నాచును తొలగిస్తే బావిలోని నీరు తేటగా ప్రత్యక్షమవుతుంది. దుమ్మును శుభ్రం చేస్తే అద్దం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది, అలాగే మనిషి స్వతహాగా జ్ఞానం విచక్షణ కలిగిన ఆనంద స్వరూపుడు. కాని అజ్ఞానంతో అలమటించి దుఃఖసాగరంలో మునిగినప్పుడు ఆ అజ్ఞానాంధకారాన్ని తొలగించి మనిషిలో జ్ఞానజ్యోతులను వెలిగించేది గురువు మాత్రమే.
1: భారతదేశంలో ఆషాఢ పూర్ణిమ నుంచి 4 మాసాలు చతుర్మాసం పాటిస్తారు. పూర్వకాలంలో శిష్యులు గురువులు కూడా ఈ 4 మాసాలు వర్షాకాలం అయినందున, అందులోనూ వ్యాధులు ప్రబలే కాలం అయినందున ఎలాంటి పర్యటనలు దేశ సంచారం చేయకుండా తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకునేవారు. అప్పుడు శిష్యులు తమ గురువు దగ్గర విజ్ఞాన సముపార్జన చేసేవారు. ఈ జ్ఞాన సముపార్జనల్లో మొదటి రోజునే గురువును ఆరాధించడాన్ని ప్రత్యేకించేవారు. ఈ సంప్రదాయమే కాలక్రమేణా గురు పూర్ణిమగా మారిందని చరిత్ర చెబుతోంది. ఆది గురువు వేదవ్యాసుని పుట్టినరోజునే గురు పూర్ణిమగా భావిస్తారు. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజు ఈరోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. గు అంటే అంధకారమని, రు అంటే తొలగించేవారని అర్థం. అంతఃకారణాల్లోకి అజ్ఞానపు చీకట్లను పాలద్రోలి విజ్ఞాన దీపాలు వెలిగించి రుజుమార్గం చూపేవారే గురువు. ఇక్కడ గురువు అంటే బడిలో పాఠాలు చెప్పేవారు, ఆలయ అర్చకులో ప్రవచనకర్తలో కారు. సిద్ధ పురుషులనే గురువులుగా సంబోధిస్తారు.

0: మనిషికి కావలసిన అన్ని అర్హతలు సవ్యంగా ఉన్నప్పటికీ గురువు పట్ల గౌరవ మర్యాదలు లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్లే. ఎందుకంటే జీవితంలో తలమునకలై జీవితమనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారికి అమృతహస్తాన్ని అందించి జ్ఞానబోధ చేసి ఒడ్డుకు చేర్చే మహనీయుడు గురువు. జ్ఞానామృతాన్ని పంచే ప్రతి గురువు పక్షపాతం నిర్లక్ష్యం ఎరుగని గురుపదాన్ని స్మరించుకునే రోజు గురుపూర్ణిమ. జగత్తులో గురువులకే గురువు. ఈ పర్వదినానికి నిలువెత్తు నిదర్శనం దశ దిశలా వ్యాపించిన జ్ఞాన చైతన్యం వ్యాసమహర్షి.
1: విశ్వగురువులైన వ్యాసభగవానుడి జన్మతిథినే గురుపూర్ణిమ వ్యాసపూర్ణిమగా జరుపుకోవడం సనాతన సంప్రదాయం. ఆధ్యాత్మిక స్మృతి శృతి పురాణగాథలు ఉపదేశాలు గురుముఖంగా పొందడానికి అనువైనది ఈ వ్యాసపూర్ణిమ. గురుభక్తిని కలిగి వ్యాసమహర్షిని స్మరించి పూజించే విధానాన్ని తెలిపే గాథ ఉంది. అదేమిటంటే, పూర్వం వేదనిధి వేదవతి అనే దంపతులు వారణాసిలో నివసించేవారు. భక్తి జ్ఞాన సంపన్నులైన ఈ దంపతులు సంతాన ప్రాప్తికై పరితపిస్తుండగా వ్యాస భగవానుడి కృపకు పాత్రులైతే సంతానం లభిస్తుందని తెలుసుకుని వారు వ్యాసుని ఆశ్రయించి తమ ఇంటికి భోజనానికి రావాలని ఆయన్ని ఆహ్వానిస్తారు. వారి విన్నపాన్ని మన్నించి వ్యాస భగవానులు వారి ఆతిథ్యాన్ని సత్కారాన్ని స్వీకరించి పుత్రప్రాప్తి ఐశ్వర్యప్రాప్తితో పాటు జీవితాంతం విష్ణుపదాన్ని చేరేలా ఆశీర్వదిస్తారు. స్వామి, తమ దర్శన ప్రాప్తి మరలా మాకెలా లభిస్తుంది అని వేదనిధి వ్యాస భగవానుణ్ణి ప్రార్థించగా, వేదనిధి, ఎవరైతే లోకహితం కోసం జీవిస్తూ జగత్ కళ్యాణానికి పాటుపడతారో వారంతా నా స్వరూపులే అని వ్యాస భగవానులు పలికారు. సత్పురుషులైన మహనీయులను వ్యాసమూర్తులుగా పూజించాలంటూ వేదనిధికి చెప్పిన వ్యాసుడు విశ్వగురువుగా భారతీయుల హృదయాల్లో చిరస్మరణీయులైనారు. ఎప్పుడు లోకహితాన్ని కోరుతూ ఆకలిగొన్న వారిని ఆదరించినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది. అలాగే మంచి వక్త కావాలంటే ఏదో ఒకటి మాట్లాడటం కాదు, మృదుమధురంగా సభారంజకంగా మంగళకరంగా లోకహితంగా మాట్లాడే మనిషి నిజమైన వక్త అవుతాడని, హృదయంలో నిజాయితీ ఉంటే అది ప్రవర్తనలో సౌందర్యంగా కనిపిస్తుందని, మానవత్వంతోనే మనిషి దైవాన్ని చూడగలడని చెబుతూ త్రికరణ శుద్ధిగా ఏకాగ్రతతో ఏ మంచి పని చేసినను ఫలితం పూర్తిగా సిద్ధిస్తుందని, ముందుచూపు పట్టుదల సన్నద్ధతలే విజయానికి మార్గాలని చెప్పారు. కాలం విలువ తెలుసుకున్నవారు క్రమశిక్షణతో ఉంటారని, ఇలా వ్యక్తిత్వ సూత్రాలను కూడా బోధించారు వ్యాస భగవానులు.
0: సాక్షాత్ నారాయణులే జగద్గురు వ్యాస భగవానుని రూపంలో మానవాళికి జ్ఞాననిధిని ప్రసాదించటానికి అవతరించారని, ఈనాటికి వారు అమరులే అని పురాణాలు చెప్తాయి. వారు వశిష్ఠ మహర్షి ప్రపౌత్రులు, శక్తి మహర్షికి పౌత్రులు, పరాశర మహర్షి పుత్రులు, సుఖ మహర్షికి జనకులు. ఆది శంకరాచార్య, గోవిందాచార్య, గౌడ పాదాచార్యాది మహాత్ములకు

0: పరమ గురువులు శ్రీ వేదవ్యాసులు. సుధీంద్ర తీర్థుల గురువర్యులను సేవించి వారి బోధనలను, అలాగే సుధ అనే పాఠానికి పరిమళ అనే పేరుతో చక్కగా తాత్పర్యాదులను రాసి తమ గురువుతో ఆశీస్సులు తీసుకుని పరిమళాచార్యునిగా పేరు పొందారు ప్రహ్లాద అంశగా జన్మించారని భావించే శ్రీ గురు రాఘవేంద్రులు. తమ గురువు ఆజ్ఞ ప్రకారం గురుస్థానాన్ని స్వీకరించి గురు పరంపరను కొనసాగించారు శ్రీ రాఘవేంద్ర స్వామి.
1: వేద నిలయమైనది భారతావని. ఈ పుణ్యభూమిపై పాటించే ధర్మం వేదవ్యాసుని ప్రసాదమే. వేదాలన్నీ ధర్మ సంహితాలే. ధర్మం, సంప్రదాయాలు, సత్యం, ప్రేమానురాగాలు అడుగడుగునా నిండి ఉన్నాయి. వ్యాస మహాభారతం ధార్మిక కోశము. పాలించే ధర్మం, ఆచరించాల్సిన నియమాలు, పాటించే ధర్మం, సాటి మనిషిపై పంచే ప్రేమానురాగాలు, ఇవన్నీ వ్యాసుని వాక్కుల్లో నిండి ఉన్నాయి. విశ్వమంతా అనంతకాలం ఆయనను స్మరిస్తుంది. షోడశ సూత్రాలు, వాటి విధానం, బ్రహ్మచారి నియమాలు, గురుమహిమ, వివాహ ధర్మం, గృహస్థు ధర్మాలు, దానమహిమ, దాన స్వరూపాలు, ఈ విషయాలన్నీ వివరించారు ఆయన. దాన వ్యాసుడని కీర్తింపబడ్డాడు కూడా. తాను న్యాయబద్ధంగా ఆర్జించిన ధనాన్ని కొంత కుటుంబ పోషణకు వెచ్చించి మిగతాది అనాథలను, అభాగ్యులను ఆదుకోవడానికి వెచ్చించాలని అదే నిజమైన ధనసంపత్తిగా చెబుతారు వ్యాస మహర్షులు.
2: మానవులకు ఒక్కొక్క పాత్ర నిర్వహణలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది. తండ్రిగా, పుత్రునిగా, సోదరునిగా, యజమానిగా, సేవకునిగా, మంత్రిగా, రాజుగా, ఇలా అనేక పాత్రలు నిర్వహిస్తాడు. అన్ని పాత్రల ధర్మాలు తెలిసి అవన్నీ బోధించేవారే గురువు. తాను కూడా తన జీవితంలో అన్ని పాత్రలు నిర్వహించి ధర్మాలు బోధించి సూచించేవాడే ఆదర్శ గురువు. గురు పరంపరలో పవిత్రమైన ధర్మ ప్రవాహం వివిధ రూపాల్లో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రతి ధర్మాన్ని నిత్య జీవితంలో పాటిస్తూ మానవులకు ప్రబోధిస్తారు గురువు.
0: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇలా తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే. భారతీయుల ధార్మిక, సాంఘిక, రాజకీయ, దార్శనిక, ఆధ్యాత్మిక జీవనానికి మూలాధారాలైన విజ్ఞాన సంపత్తిని అందించారు వ్యాసుడు. అలాగే పరమ పావనమైన భక్తి రూపమైన భాగవతాన్ని రాసి తన కుమారుడైన సుఖమహర్షి ద్వారా లోకానికి చాటి చెప్పి మానవాళికి జ్ఞానబోధ చేయించారు. వ్యాస భగవానునికి ద్వైపాయనుడు అనే మరొక పేరు ఉంది.
1: ఇక సద్గురువు సాయిబాబా. మహిమలతో కాదు, మానవత్వంతో బతకాలన్నదే సాయితత్వం. బాబా ఎప్పుడూ తన గొప్పదనాల మహిమాన్విత శక్తిని ప్రదర్శించలేదు. భక్తుల చెవిలో మంత్రాలు ఊదలేదు. చేతులకు గొప్ప తాయత్తులు కట్టలేదు. చివరికి జ్యోతిష్యం, గ్రహదోషాలు వంటి వాటిని కూడా సాయిబాబా మూఢనమ్మకాలనే భావించేవాడు. తన భక్తులను వాటి జోలికి పోనివ్వలేదు. అందుకే యోగేశ్వరుల పరంపరలో సాయిబాబా విశిష్టమైనవారు. కొందరు మిడిమిడి జ్ఞానంతో మహిమలు ప్రదర్శించబోయిన వారిని వారించి వారిని దారిలో పెట్టారు. మహిమల కంటే మానవత్వం ప్రదర్శించడం ఉత్తమమని బోధించేవారు. బాబా భక్తజన బాంధవుడు. ప్రస్తుతం మనం ఉన్న సమాజ స్థితిలోనే మనల్ని ఉంచి ప్రపంచమంచులకు అతీతంగా తీసుకొని పోయేవారు సద్గురువులు. అందుకే శ్రీ సాయి సద్గురువు.

0: శాంతి, సమదృష్టి, బ్రహ్మనిష్ట, విజ్ఞానానికి నిలవై పరిశుద్ధ మనసుతో నిరపేక్షతో మహర్షి అయిన వ్యాస భగవానులు సాక్షాత్తు నారాయణాంశ సంభూతులు. పరాశర మహర్షి సత్యవతి పుణ్య దంపతులకు జన్మించారు. ఆయన ఒక ద్వీపంలో జన్మించటం వల్ల ద్వైపాయనుడిగా కీర్తించబడ్డారు. కృష్ణ అనే అసలు పేరుతో కలిపి కృష్ణ ద్వైపాయనుడిగా ప్రసిద్ధికెక్కారు.
1: అనంత విజ్ఞాన భాండాగారమైన వేదాలను విభజించటం వల్ల వ్యాస మహర్షి వేదవ్యాసుడై చరిత్రలో నిలిచిపోయారు. వేదాలకు నామరూపాలను అందించి నాలుగు వేదాల రూపంలో అఖండమైన, అద్భుతమైన, అద్వితీయమైన జ్ఞాన చైతన్య స్రవంతిని ప్రభవించిన వ్యాస ఋషి, శిలలను సౌందర్య శిల్పాలుగా మలిచిన మహాశిల్పి. భారతీయం గురుపరంపరలో ధన్యమైన పుణ్యభూమి. ఎందరో దార్శనికులు అంతర్ బహిర్ప్రపంచాల సమన్వయాన్ని సాధించి భారతీయులను తీర్చిదిద్దారు. విశ్వానికే భారతదేశాన్ని గురువుగా రూపొందించడానికి ఈ మహాగురువుల పరంపరయే కారణం. వారిలో ఆదిశంకరాచార్యులకు గోవింద భగవత్పాదులు గురువైతే, ఆయన నుండి మూడు తరాల వెనుక గౌడపాదుల వారు ఆదిగురువు. దదీచి, జమదగ్ని, యజ్ఞవల్కుడు, నింబార్కుడు, చ్యవన మహర్షి నుండి వ్యాసరాయలు, పతంజలి మహర్షి, రమణ మహర్షి వరకు మహనీయులందరూ తమ జ్ఞానబోధ ద్వారా మానవులకు మంచి మార్గాన్ని సూచించే దివ్య జ్యోతుల వలె ప్రకాశించారు.

దైవాంశ సంభూతులుగా చెప్పబడేవారి నుండి సామాన్య ప్రజానీకం వరకు అందరూ గురుపరంపరను గౌరవించారు, వారి బాటలో పయనించారు. రామలక్ష్మణులు తమ గురువైన విశ్వామిత్రుని ఆజ్ఞను తుచా తప్పకుండా పాటించారు. శ్రీకృష్ణ పరమాత్మ తమ గురువైన సాందీపునికి వినయ విధేయతలతో సేవ చేశారు. తమ గురువైన శ్రీరామకృష్ణ పరమహంసను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన నరేంద్రుడు విజ్ఞానఘనిగా స్వామి వివేకానందగా అవతరించారు. తమ గురువు నుండి స్ఫూర్తి పొంది కార్యసిద్ధికి నిశ్చలమైన దీక్షను పూని అద్వితీయమైన సంకల్పాన్ని కనబరిచి తాను ఆచరించి అందరినీ ఆ దిశగా

0: అడుగులు వేయించారు స్వామి వివేకానంద. మరి స్వామి మాటల్లో, కార్యతత్పరుడు నేను సముద్రాన్ని తాగివేస్తాను అంటాడు, నేను సంకల్పిస్తే పర్వతాలు చూర్ణం కావలసిందే అంటాడు. ఇటువంటి వీర్యోత్సాహవంతుడవై ఇటువంటి దృఢ సంకల్పాన్ని పూని తీవ్ర ప్రయత్నం చెయ్యి, తప్పక గమ్యస్థానం చేరతావు అని యువతకు పిలుపునిచ్చి వారిలో కొత్త ఆలోచనా విధానాన్ని, నూతన చైతన్యాన్ని నింపారు స్వామి వివేకానంద.
1: నవీన భారతదేశ నిర్మాణ దిశానిర్దేశం విద్యార్థి దశ నుండే జరగాలని, ఈ విషయాన్ని ప్రతి పౌరుడు ఆకలింపు చేసుకుని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలంటే అందుకు పునాది విద్యార్థి దశ నుండే ప్రారంభమవుతుందని, భారతదేశ తత్వచింతనను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జిడ్డు కృష్ణమూర్తి వంటి వారు భారతీయ విజ్ఞాన సంపదను, సంస్కృతిని, సాహితీ సౌరభాలను విశ్వవ్యాప్తంగా వెదజల్లారు. భారతదేశం యొక్క మేధో విజ్ఞాన సంపత్తికి అబ్బురపడిన ప్రపంచ దేశాలు ఈనాడు మన దేశాన్ని ఆదర్శవంతంగా తీసుకోవడం ఈ పుణ్యభూమిలో జన్మించిన మనందరి అదృష్టం.
0: అజ్ఞానాంధకారం నుండి సృష్టిని జ్ఞానపథంలో నడిపించిన వ్యాసమహర్షి 28 ద్వాపర యుగాలలో జన్మించి దిశానిర్దేశం చేశారు.

జ్ఞానామృతాన్ని పంచే ప్రతి గురువును గౌరవిద్దాం. పక్షపాతం లేని గురుపదాన్ని ఈ గురు పూర్ణిమ రోజున స్మరించుకుందాం. జ్ఞానానికి వెలుగునిచ్చే దివ్య వేదిక అయిన గురుపదాన్ని పూజిద్దాం.

కార్యక్రమంలో ముందుగా వినండి. ఆంధ్రుడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవర్ధని, పూర్ణిమ పాడిన పాట. సాహిత్యం అందించారు చంద్రబోస్. సంగీతం ఎంఎం కీరవాణి.

ఇంద్రా చిత్రం నుండి కెకె మహాలక్ష్మి పాడిన పాట. మణిశర్మ సంగీతం అందించగా సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

కార్తికేయ ఈ చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట, వనమాలి సాహిత్యం అందించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

చిత్రగీతాలు విన్నారు. నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Trading around 1% higher in the forenoon session today. The Sensex surged 849 points to 77,615, while Nifty rose 248 points to 24,233 when reports last came in. And that is the end of this news bulletin.
1: Akashavani Kottagudem Kendram.
2: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
3: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
2: అరే అంతేనండి, 60 రూపాయలే.
3: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
2: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
3: మరి రెండోది?
2: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
3: బాబోయ్, బతికించింది యూపీఐ.
2: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
5: ముఖాన మొటిమల
6: సైబాల్,
5: గజ్జా బొబ్బల
6: సైబాల్,
5: నడుగులో తామర
6: సైబాల్,
5: బుర్రద పుల్ల
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
8: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
9: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
8: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
10: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
12: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
13: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
12: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
14: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు.

0: శరద్రి. ఈ ఆగస్టు 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీవి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు, ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్టు 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్, భద్రాచలం.
1: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శోభాగుర్తుగారి గాత్ర సంగీతం వింటారు.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శోభాగుర్తుగారి గాత్ర సంగీతం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైనప్పుడు క్లాస్కోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టల్ని నిమడింపచేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: ప్రశ్నకాల ఇస్ చర్చా మే భాగ్ లీజియే. ఆప్ మాన్య సదస్యో కే హక్ కో నీ మార్ సక్తే, యే తరీకా ఉచిత్ నహీ హై. ఆప్ అగర్ సదన్ కో వ్యవధాన్ కర్నా చాహతే హై, నియోజిత తరీకే సే గతిరోధ్ పేదా కర్నా చాహతే హై, యే సంసదీయ పరంపరాఓ కే అనురూప్ నహీ హై. సదన్ కీ కార్యవాహీ ఆజ్ 12 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలను ఉంచారు. బొగ్గు గనులు, ఉక్కుపై సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు ఐసీ ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య అని, ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపైన విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
2: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले, इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहे हैं और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं. इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी. इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं, ये ठीक बात नहीं है.
0: హోర్మజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది.

ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్ లో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్ బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో రెండవ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యనందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనలతో, సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమెక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారత దేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులను ఆయన అభినందించారు. నాణ్యత లేని వంట నూనెలు ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పును సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 స్వర్ణం, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీస్ చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్మికుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా జగద్గురువు వేదవ్యాసుడు ప్రసంగం వింటారు.
1: మహాభారత గ్రంథకర్త అయిన వేదవ్యాస మహర్షి జన్మించినది ఆషాఢ పౌర్ణిమ నాడు. ఈ వ్యాసుడు పరాశయ ముని వలన సత్యవతీదేవికి జన్మించాడు. అందుకనే ఈరోజును వ్యాసపూర్ణిమ లేదా గురు పౌర్ణమి అంటారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు బహుమతులను సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తూ ఉంటారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈరోజుకి ఇంత ప్రత్యేకత. మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి నాలుగు శాఖలుగా ఏర్పరిచారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతో, త్రేతాయుగంలో మూడు పాదాలతో, ద్వాపరయుగంలో రెండు పాదాలతో, ఈ కలియుగంలో ఒక పాదంతో నడుస్తుంది. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చెయ్యలేరు, అర్థం చేసుకోలేరు. వేదమంటే అసలు ఎవరూ తయారు చేసింది కాదు, స్వయం భగవానుని ముఖతః వెలువడినదే వేదము. అందుకే అతనిని వేదపురుషుడు అని అంటారు. భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోని వ్యాసునిగా అవతరించి వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసం వేదాధ్యాయానికి, అవకాశం లేనివారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు. శ్రీమద్ భాగవతంలోని భగవానుని 21 అవతారాలను తెలుపుతూ వేదవ్యాసుని 17వ అవతారంగా చెబుతుంది. వ్యాసుడు నల్లగా ఉండేవాడట, అందుకని ఈయన్ను కృష్ణుడు అని అన్నారు. మహాభారత రచనకు తమ మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే అంత వేగంగా రాసేవారు ఎవరున్నారు అని విచారంతో ఉండగా బ్రహ్మవ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమై, వ్యాసా, నీ కావ్యరచనకి తగినవాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమవుతాడు. అంతటా వ్యాసుడు గణేశుణ్ణి ప్రార్థించగా గణేశుడు ప్రత్యక్షమవుతాడు. ఈ మహాభారతానికి నువ్వు లేఖకుడివి కావాలి అని తెలుపగా గణేశుడు అనుమతించాడు. వేదవ్యాసుడు చెబుతూ ఉంటే గణాధీశుడు రచన సాగించాడు. గురుశిష్య సాంప్రదాయం ఏనాటిదో అయినా వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు. వేదాలను నాలుగింటినీ తన నలుగురి శిష్యులకు బోధించి భాగవతాన్ని శకునకు బోధించాడు. శిష్యులను పరంపరగా బోధించమని కోరాడు. మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించటం వల్ల భారతీయ ఆధ్యాత్మికత విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే గురుపౌర్ణమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి పూజించాలి. ఆ గురువుకు పాదపూజ చేసి కానుకలు సమర్పించి అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. గురుబ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకంతో గురువును ప్రార్థించాలి. గు శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది, రు శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. జ్ఞానమనే అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు. శివపురాణం ప్రకారం శివుడు మహర్షులకు ఆధ్యాత్మిక యోగా జ్ఞానాన్ని ఉపదేశించిన రోజే ఈ గురుపూర్ణిమ. బుద్ధుడు సారనాథ్లో తన 5 శిష్యులకు తొలిబోధ చేసింది ఈ పూర్ణిమ నాడు.

0: జైనంలో మహావీరుడు గౌతమ స్వామిని ప్రధాన శిష్యునిగా చేసుకున్న దివసం ఈరోజే. మన పురాణాల ప్రకారం సాధువులు, యతులు చాతుర్మస దీక్ష వహించే పండుగ ఈ పర్వదినం రోజే. జగద్గురువైన వేదవ్యాస మహర్షి అవతరించిన పూర్ణిమ ఈరోజే. ఇంతమంది గురువుల మూలంగానే దీనికి గురుపూర్ణిమ అనే పేరు వచ్చింది. గురువును గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను, కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్ దాస్. అది మన భారతీయ సంస్కృతి, అర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపూర్ణిమ నాడు ప్రతి ఒక్కరూ గురువుని సేవించాలి. వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరించి చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో, మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించొద్దు. పరమ ధర్మ పదాలన్నింటిలోని పారాయణమైన ఈ ఒకే ఒక్క మాట విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిధావమవుతుంది అన్నారు వేదవ్యాసుడు. అస్మాత్ గురుభ్యో నమః. ఈ రోజున చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత, సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. హిందూ మతంలో గురువును భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధానకర్తగా భావిస్తారు. వేదవ్యాసుణ్ణి మహాజాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లాడు కాబట్టి ఆయన్ని మానవాళంతటికీ గురువుగా భావిస్తారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాలలో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసునిగా పిలవడం జరిగింది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరుతో ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు. గురుపూర్ణిమ రోజు శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువును పూజించి శక్తి మేరకు దానం చేస్తూ ఉంటారు. గురుపౌర్ణమి రోజున గీతను పారాయణం చేయడం, గోమాతకు సేవ చేసుకోవడం కూడా విశిష్ట ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం. వ్యాసపీఠాన్ని ఏర్పరచుకొని వ్యాసునితో పాటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి చిత్రపటాలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువును ఎప్పుడూ గౌరవించాలి. ఇంతటి ఆది గురువును పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరువాతి తరాలకు అందించుట మన ధర్మం. మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసులవారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాస భగవాని కృపకు మనము కూడా పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులలో భగవంతుణ్ణి స్మరిద్దాం.
1: మీరింతవరకు జగద్గురువు వేదవ్యాసుడు ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఈ చిత్రం నుండి పాట వింటారు.

0: పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్ హరిప్రసాద్ గారి స్వీయ కవితలు వింటారు.
1: దీక్షిత నేను ఆమె, అనాదిగా అహంకారాన్ని నేను, కాకుంటే అంధకారాన్ని, అయితే అధికుణ్ణి, లేకుంటే అల్పుణ్ణి. ఆమె చేయి సృజించే వరకు అర్ధం కాని వ్యర్థాన్ని నేను. అందరూ అంటారు నా నరము నుండి ఆమె పుట్టిందని. సమీకరణాన్ని రుజువు చేద్దామనుకునే ప్రతిసారి కుడి ఎడమ వైపులు సమానాలు కావు, అవాస్తవాలవుతాయి. ఎందుకంటే ఆమె నాకు జన్మనిస్తుందనేది ఎల్లప్పుడూ సత్యప్రవచం. విత్తుకెప్పుడూ భూమి అంటే చులకన భావమే, శ్రేష్టతంతా నాదేనని. నేను లేనిదే ఆమెకు పచ్చదనం ఉండదని. కానీ విత్తుకేమి తెలుసు, భూమి అహంకరించి తనను నిర్వీర్యం చేస్తే తన ఉనికికే ప్రమాదమని. అయినా నాకు నేనంటే గర్వమే. తండ్రిగా, భర్తగా, కొడుకుగా నేనిచ్చే నీడలో ఆమె పెరిగి తరిగి ఒరిగిపోతుందని. నిజం చెప్పనా, ఆలనవేళ అమ్మగా, ఆటలప్పుడు చెల్లిగా, ఆదరణలో అక్కగా, జీవిత గెలుపోటముల సంద్రంలో అండగా నిలిచే ఆలిగా, అలరించే కూతురిగా ఆమె లేకుంటే నా జీవితం అసంపూర్ణమవుతుంది, ఆత్మహత్యే శరణ్యమవుతుంది. నేను ఆమె, సంసారమనే బండికి రెండు చక్రాలు. నేను వృత్తి వ్యసన ప్రవృత్తులతో అస్తవ్యస్త చక్రాన్ని, నా భారాన్ని కూడా మోస్తూ ఒంటి చక్రమై బండి సమన్వయంగా నడపడం ఆమెకే తెలుసు. కాదు, ఆ సామర్థ్యం ఆమెకే సొంతం. చివరిగా నేనంటాను అప్పుడప్పుడు మొరటుగా, ఆమె తలుచుకుంటే ఏదైనా చేస్తుందని. నిజమే మరి, నాలోని మదమాశ్చర్యాలను ఎండుగడ్డి పోచని చేసింది, నాలోని మంచిని ఆదర్శాలను యుగయుగాలకు తెరగని ధనం చేసింది ఆమె. అందుకే మళ్లీ చెప్తున్నాను, ఆమె తలుచుకుంటే ఏదైనా చేస్తుందని. నేను అమ్మతనానికి అభిమానిని, అమ్మతనాన్ని కమ్మగా పాడుకునే చిన్నివాడిని. శ్రేష్ట నీ యాదిలో గత చిత్రం ఒకటి గడ్డపారై పెదపొరలను తవ్వుతుంటే జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయలుపడుతున్న క్షణం. అవును, క్షణాలి అన్ని నీతో గడిపినవే. ఇన్నని ఎలా చెప్పడం, కాలం సోయి ఆడది నాకు. మరుమల్లెలోలే పరిమళించినవి కొన్ని, సింగరేణి బొగ్గోలే నారాజు తెలిపినవి కొన్ని, తరకు గుండెను కరిగించినవి కొన్ని, పెయ్యంతా అల్లుకుని

కిటకిటలు పెట్టి నవ్వించినవి కొన్ని. అవి ఇవి ఎవైతేనేమి అన్నీ నీతో గడిపినవి, ఎదపొరలలో పదిలంగా దాచుకున్నవి. నిన్న ఎవరో అన్నారు నీవు పోయావని. నీకు నాకేనా లోకానికి సుత తెలుసులే, సోపతికి సావు ఉండదని. ఎదలో నాటిన జ్ఞాపకాలు ఇత్తులై మొలకెత్తి పూలు పూసి పరిమళిస్తవి, పెయ్యంతా పులకరిస్తది. లేదంటే గతంలో నడిచిన తోవల్లో, వేసిన అడుగులో, గత చిత్రాల్లో గుండెకు గాయం చేస్తే నెత్తురు కన్నీరై కన్నీరు సిరై కలం నుండి కవితై పారుతుంది నీ యారిను. శీర్షిక పారాహుష. మతన్మాదుల్లారా మతం మత్తు వదలండి, మనుషులను చంపే మారణహోమం చాలించండి. మానవత్వాన్ని వీడమని మనిషితనాన్ని చంపమని నీకేమతం చెప్పింది? మంచి చెడులను ఎంచే జ్ఞానం మానవునికే కాదా సొంతం? మలినమంటని దైవం మతం పేరిట కోరదు ఏ యుద్ధం. మనిషిని మనిషిగానే చూడండి, మతన్మాదుల్లారా మతం మత్తు వదలండి. తల్లి దాత్రి కడుపున పుట్టిన తనయులమే మనమంతా, తండ్రులు మాత్రం వేరంటూ తప్పుడు మాటల తలుపులు మించేలా తనువులు చీల్చే తాపత్రయాన్ని వీడండి. మతన్మాదుల్లారా మతం మత్తు వదలండి. పవిత్ర యుద్ధం పేరిట పసి ప్రాణాలను తీసిన, పగపట్టి పాత్రికేయులను పరలోకాలకు పంపిన, పాశవికతకు ప్రతీకలవుతారే గాని పరమాత్మునికి దగ్గర కాదు. మతోన్మాదుల్లారా మతం మత్తు వదలండి. మతమనేది ఒక జీవన విధానం, మానసిక శాంతికి అది ఆలవాలం, మనలోని చెడుని చీల్చే కరవాలం, మానవ శ్రేయస్సు కోరే సంస్కారం, మానవ మనుగడకు ఆధారం, మానవతను పంచే పరిమళం. మతమనేది పూర్తిగా వ్యక్తిగతం. మరి మీరు మతాన్ని ఒక మత్తుమందు చేశారు, మానవ వినాశక ఆయుధంగా మలిచారు, మానవ నాగరికతను మళ్లీ అడవిదారి పట్టించారు, అమాయకుల ప్రాణాలు తీశారు, అయినా ఆగక అలజడిని సృష్టిస్తూనే ఉన్నారు. అదే పని మళ్లీ మళ్లీ చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు, మంచితనాన్ని చులకన చేస్తున్నారు. మరి మీకు తెలుసో తెలీదో మాలోని మానవీయ విలువలకు మంగళం పాడితే మా అసహనం సంస్కారం వీడి మహాసముద్రపు సునామీ అయితే మతోన్మాదుల్లారా మరి మీరేమవుతారో, మతోన్మాదుల్లారా మరి మీరేమవుతారో. పరాహుషా మతం మత్తు వీడండి, మనుషులుగా జీవించండి. లేదంటే మృత్యు ఒడిలోకి మృగాలుగా చేర్చబడతారు. శీర్షిక హారతి. హే భారతావని మా గుండెల హారతివ్వని, అణువు అణువు స్పృశించని అమరగీతిక పాడని, అకుంఠిత దీక్షతో ఆ స్వేచ్ఛా సమరంలో అమరులైన అందరికీ అశేష భారతావని కోసం అశ్రువులు వాసిన అసాధ్య సురులందరికీ హే భారతావని మా గుండెల హారతివ్వని. సుమధుర సాహిత్యంతో సుదీర్ఘ స్వరాజ్య పోరాటంలో సమిదలైన సత్కవులందరికీ స్వర్ణభారతి భవిత కోసం సాధ్వి భారతి పదరథమున సంతోషముగా పవలించిన పతితులందరికీ హే భారతావని మా గుండెల హారతివ్వని. వందే మాతర నినాదంతో వైటువాడి అహంకారంలో వేటుపడిన అవలలందరికీ వచ్చే తరాల వసంతం కోసం వసుమతి ఒడిన ఒదిగిన అతిమిత వాదులందరికీ హే భారతావని మా గుండెల హారతివ్వని. రామనామ రాత్నాలతో రవి అస్తమించని బ్రిటీషు రాజ్యంలో రామ్ రహీం ఒకటే అన్న నాయకులందరికీ రామరాజ్య స్థాపన కోసం రాత్రి పవళ్ళు శ్రమించిన రణరంగ ధీర రవితేజులందరికీ హే భారతావని మా గుండెల హారతివ్వని. మాతృభక్తి నిండిన మదితో మాతృభూమి రక్షణలో మరణాన్ని వరించిన మహనీయులందరికీ మహోన్నత భారతావని కోసం మది మదిన ఐక్యత నింపిన మానవతామూర్తులందరికీ హే భారతావని మా గుండెల హారతివ్వని. పవిత్ర ఆశయంతో పామర సమాజంలో పాండిత్య పరిమళ

వాక్యాలు వెదజల్లిన పండితోత్తములందరికీ, ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలను సైతం ఒడ్డిన పత్రికా సంపాదకులందరికీ, హే భారతావని మా గుండెల హారతి ఇవ్వని. దాస్య శృంఖల ఛేదనతో ధన్యజీవుల గాథలలో చేరిన ధర్మమూర్తులందరికీ, దేశాభివృద్ధి కోసం దేవులను సైతం ఎదురించిన దయాతప్త హృదయులందరికీ, హే భారతావని మా గుండెల హారతివ్వని. నవకలలతో నవీన జగతిలో నలుదిశల దేశ వెలుగులు విరజిల్లిన కళాకారులందరికీ, నవ సమాజ నిర్మాణంలో నా మీ వేదం మరచి శ్రమించిన నవభారత నిర్మాతలందరికీ, హే భారతావని మా గుండెల హారతివ్వని. బంగారు భూములతో బాసిల్లుతున్న భారతావనిలో బతుకుతున్న రైతన్నలందరికీ, భారత భవిష్యత్తు కోసం బహువిధ పరిశ్రమలలో బలమును ఫలముగా మార్చే శ్రామికులందరికీ, హే భారత

0: నవభారత నిర్మాతలందరికీ హే భారతావని మా గుండెల హారతి ఇవ్వని. బంగారు భూములతో బాసిల్లుతున్న భారతావనిలో బతుకుతున్న రైతన్నలందరికీ భారత భవిష్యత్తు కోసం బహువిధ పరిశ్రమలలో బలమును ఫలముగా మార్చే శ్రామికులందరికీ హే భారతావని మా గుండెల హారతి ఇవ్వని. ఎవరని చెప్పను, ఎందరని చెప్పను, హే భారతావని నీ ఎదమాటున దాగిన ఎందరో మహానుభావులు వారందరికీ నా వందనాలు అని క్షేత్రయ్య కృతితో కీర్తించని కాళీసుర తులసీదాసాది కౌల కావ్యాలలో విలసిల్లుతున్న హే కనకవల్లి ఈ కవితను కానుకగా సమర్పించని. శీర్షిక గురువులు. నడిరాత్రి అజ్ఞానాంధకారంలో నలుగుతున్న నలుగురిలో నవ్యజ్ఞాన జ్యోతులను వెలిగిస్తుంటే నా కనిపిస్తారు గురువులు ఆదిత్యుని అనగజుల వలె. సతుకులబడిన బతుకు బాటసారికి సజ్ఞానంతో స్వేద తీర్చి సత్యపదంబున సాగిపొమ్మని సందేశం ఇస్తుంటే నా కనిపిస్తారు గురువులు సాక్షాత్ సరస్వతి స్వరూపుల వలె. మనుషుల మనస్సుల మాటున దాగిన మహాత్ముని వెలికి తీసి మానవ శ్రేయస్సు కోసం మలుస్తుంటే నా కనిపిస్తారు గురువులు మరో బ్రహ్మవేత్తల వలె. అత్యున్నత ఆశయంతో అడుగడుగున జయాపజయాల సమరంలో అలసిన విశ్రమించకుండా సత్యపదంబున సాగిపోవు ఆదర్శమూర్తులు వారు. మనలో జ్ఞానజ్యోతులు వెలిగించిన నవజీవిత నిర్మాతలు వారు. అంతటి మహానుభావుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? అందుకే స్మరించదం వారిని క్షణం క్షణం. శీర్షిక పల్లె విధ్వంసం. నగరాభివృద్ధికి పల్లె మూల్యం చెల్లించింది. నగరం వదిలిన వ్యర్థాలతో నరకం తలపించింది. పచ్చని పంటచేలు రక్తపుటేరులు పారే రహదారులుగా మారాయి. రాజకీయ క్రీడలో నీడలేని బతుకులు ఊరు వదిలి వెళ్లాయి. మట్టి మీద మమకారం మట్టి మనుషులను రోగాల పుట్టలుగా మార్చి మట్టికే బలిచ్చింది. అన్నదాతలు ఆటో డ్రైవర్లయ్యారు. ఆడబిడ్డలు అంగడి దుకాణాలలో అమ్మకాలు చేసే బొమ్మలైనారు. భూదందాల భూతం బంగారు బతుకులను కవలిస్తే సర్కారు సాయం సరిపోక సచ్చి బతుకుతున్న బతుకులు చూసి పల్లె కన్నీరు మున్నీరుగా పారుతుంది. పల్లె కన్నీరుని కూడా పన్నీరుగా మార్చి పారిశ్రామికవేత్తల పాదాలు కడుగుతున్నారు. పల్లెల విధ్వంసం ఇలాగే కొనసాగితే పారిశ్రామిక వ్యర్థాలుగా మనుషులు మిగిలిపోతారు.
1: మీరింతవరకు ఎస్ హరిప్రసాద్ గారి స్వీయ కవితలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం వింటారు.

0: మీరింతవరకు చిత్రగీతం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ నేపథ్యంలో

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్టంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. జ్ఞానంతో పాటు విలువలు, సద్గుణాలు బోధించే గురువుల సేవలు అమూల్యమని కొనియాడారు. విలువలతో కూడిన భావితరాలను తీర్చిదిద్దేందుకు గురువులకు అభినందనలు తెలియజేస్తూ, గురువుల పట్ల కృతజ్ఞత, వినయం, అభ్యాసాన్ని అలవర్చుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరాభవన్లో ఈ ఉదయం టీపీసీసీ సమన్వయ కమిటీ సమాపేశం జరిగింది. ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమాపేశంలో పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, త్వరలో రానున్న ఎన్నికలకు పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో విద్యార్థులపై జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అప్పట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులు, ప్రజాస్వామ్య పరిరక్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విద్యార్థుల పట్ల అనుసరించిన వైఖరిని ప్రజలు మర్చిపోలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా ముఖ్యమంత్రిని కలిశారు. విక్రమ్ 1 రాకెట్ విజయవంతమైన ప్రయోగంపై వారు వివరించారు. ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందిస్తూ, ఈ విజయం భారత అంతరిక్ష రంగానికి కొత్త గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల అభివృద్దికి ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. రాష్టంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రీసర్వేపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రవాస తెలంగాణీయులతో సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్దిలో ప్రవాస భారతీయుల పాత్రపై చర్చించారు. ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరవద్దని, రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ వేదిక ద్వారా మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, గురుదేవుని దివ్య కృప మనందరి జీవితాలను జ్ఞానం, వినయం, కరుణతో ప్రకాశింపజేయాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ధర్మపురి రహదారిలో ఆకుసాయిపల్లి సమీపంలోని లో లెవెల్ వంతెనపై వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాగారం అక్షయపల్లి రహదారిపైన వరద నీరు చేరడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. నిర్మల్ జిల్లాలో నిన్న

0: రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులకు భారీగా వరద నీరు చేరింది. పలుచోట్ల రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సూచించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సగటున 26.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లో లెవెల్ కల్వర్టులు, వంతెనల వద్ద రాకపోకలను జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 41.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్టలో భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ కె హరిత అధికారులను అప్రమత్తం చేశారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, తాండూర్, జన్నారం మండలాల్లో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఉదయం వరకు 640.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో నిన్నటి నుంచి సగటున 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం, హనుమకొండ జిల్లాలో సగటున 31.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి వస్తున్న వరద జలాలను వృధా కాకుండా జూరాల, నెట్టెంపాడు, భీమా రిజర్వాయర్లలో నిల్వ చేసి చెరువులు, కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి కొరత తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలోని గనుల్లో భారీగా నీరు నిల్వ ఉండడంతో యంత్రాల కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో సుమారు 32,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గిన తర్వాత నీటిని తొలగించి దశల వారీగా ఉత్పత్తిని పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్, హన్మకొండతో సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరితో సహా 13 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని రాష్ట మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వరంగల్లోని భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 150 క్వింటాళ్ల కూరగాయలు, పళ్లతో భద్రకాళి అమ్మవారిని శాకాంబరి మాతగా అలంకరించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. భద్రాద్రి రాముడికి తొలి పూజలు చేసిన గిరిజన మహిళ దమ్మక్కను స్మరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో ఆలయ గిరి ప్రదక్షిణలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అక్రమాల వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు, ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్టంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

మీరు విన్న ఈ పాట చలి చిత్రంలోనిది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బొమ్మరిల్లు చిత్రం కోసం సాగర్ సుమంగలి పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యం అందించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

ఈరోజు మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0874-295038, మరొక నెంబర్ 295039. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. నిలయంలో సమయం 1:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08744295038, మరొక నెంబర్ 295039. కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గాంధీనగరం. మీరాంబి.
0: మీరాంబి గారు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయమా? మిషన్ కుడుతూ ఉంటారు. మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అయిపోయిందా మరి మీ వర్క్? ఓకే. మరి మీరాంబి గారు ఏ పాటను వినాలనుకుంటున్నారు ఈరోజు? ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా ఘంటసాల గారి పాట వచ్చేస్తోంది, వినండి.
1: ఆ

0: హలో,
1: మేడం నమస్తే అండి.
0: నమస్తే అండి. మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు లక్ష్మి అండి.
0: లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను లక్ష్మీపల్లి నుంచి. సంజయ్ నగర్ అంటారండి మరి.
0: ఓకే, లక్ష్మి గారు లక్ష్మీదేవిపల్లి నుండి మాట్లాడుతున్నారు. ఓకే, మరి లక్ష్మి గారు చెప్పండి, మరి ఏ పాటని వినాలనుకుంటున్నారు?
1: నేను ఈరోజు చూసి గులేబ కావాలి కదా అన్న చిత్రం నుంచి

0: హలో,
1: మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం,
0: నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి మేడం. రాధాపాసి.
0: రాధాపాసి గారు, చెప్పండి, మరి ఏం చేస్తున్నారు? అయిందా భోజనం?
1: చాలా మేడం, పూర్తి చేయాలి.
0: ఏంటి ఇంత లేట్?
1: ఇవాళ మా పండగ అని కొంచెం మొక్కలు చేసే వరకు లేట్ అయిపోయింది మేడం.
0: ఓహో, గురు పూర్ణిమ రోజు ఏం చేస్తారు ప్రత్యేకంగా?
1: ప్రత్యేకంగా అంటే ఇప్పుడు శనగపిండితోని మీరు బెల్లం వేసి చేస్తారు కదా మేడం, మీరు మీ పండగకు మాకు ఈ రోజు మాకు అట్లా అప్పలు చేస్తాం అన్నమాట.
0: ఏం చేశారు?
1: గోధుమ పిండిలో కలిపి పూర్ణాలాగా చేస్తాం మేడం మేము. ఇవాళ
0: చెప్పండి మరి ఆ రెసిపీ మాకు కూడా పరిచయం చేయండి, మాకు తెలియదు కదా.
1: అది మీరు చేస్తాం కదా మేడం.
0: ఏంటి పూర్ణాలా?
1: అవును, పూర్ణాలు చేస్తాం మేము.
0: కానీ మీరు గోధుమ పిండితో చేస్తా అంటున్నారు, అంతేనా?
1: అంటే గోధుమ పిండితో మసాలా వేసి కూడా చేస్తాము, స్వీట్ కూడా చేస్తాం అన్నమాట మేము ఈరోజు.
0: ఓకే, అంటే ఎందుకని అలా, దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా?
1: అంటే ఇవాళ మాకు ఫస్ట్ పండగ, మాకు మా పార్టీ వాళ్ళకు ఈ రోజు ఫస్ట్ పండగ అన్నమాట. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఈ పండగ ఎట్లా చేసుకుంటారు అన్నమాట మేడం.
0: ఓకే, మరి అయితే అందుకోసమని మీ భోజనం లేట్ అయింది కాస్త.
1: అవును మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు మెకానికల్ సినిమా నుంచి గురు ఆ గురు ఆ గురు రవికు శిశు అని పాట కావాలి మేడం. ఈరోజు గురు పౌర్ణమని, ఆ పాట మా అన్న చిన్నపాసి కోరుకోమన్నాడు, అందుకోసం కోరుకున్నా ఈ పాట ఇవ్వాల.
0: ఓకే, మరి మీరు కోరుకునే విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి. మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు ఝాన్సీ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఝాన్సీ, జుడూర్పాడు మండలం పాపపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే ఝాన్సీ గారు, చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: దమరకం చిత్రం నుండి నేస్తమా నేస్తమా సాంగ్ చేశాను.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. మరి ఈరోజు ఏం చేశారు వంట?
1: వంకాయ కర్రీ అండి.
0: వంకాయ చేశారు. ఓకే, మరి కానీ వర్షాకాలంలో కొన్ని కూరగాయలు తినకూడదు అని చెప్తారు, అవేంటో తెలుసా మీకు?
1: తెలియదండి, చెప్పండి మీరే.
0: అంటే నార్మల్గా ఈ ఆకుకూరలు ఎక్కువగా తేమ, బురద, ఈ పురుగుల ముప్పు ఎక్కువగా ఉంటుంది కదా ఆకుకూరల్లో, కాబట్టి ఆకుకూరలు కానీ, క్యాబేజీ కానీ, క్యాలీఫ్లవర్, మష్రూమ్స్, వంకాయ కూడా కాస్త జాగ్రత్తగా పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసుకొని తినాలి,
1: అవునవును మేడం.
0: ఎస్పెషల్లీ ఈ వర్షాకాలం ఒక్కటే. ఓకే అండి, మరి మీరు కోరుకున్న విధంగా డమరుకం చిత్రం నుండి పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను పుల్పాటి సత్యమ్మ వైద్యనగర్కి వెళ్ళి మాట్లాడుతున్నా మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఏం చేస్తూ ఉంటారు సత్యమ్మ గారు?
1: ఏం మేడం?
0: ఏం చేస్తూ ఉంటారు అంటున్నాను.
1: టైలరింగ్ చేస్తుంటా మేడం. నేను టైలరింగ్ చేస్తా మేడం.
0: ఓకే, మరి అయిపోయిందా మీ పని?
1: లే మేడం, ఇంకా ఉంటది. నైట్ వరకు 8 గంటల వరకు చేస్తాం. ఉదయం 11 గంటలకు వస్తాము. స్టాప్ ఉంది ఈరన్నపేట, మైనారి ఈరన్నపేట షాప్ ఉంది. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తాము. ఉదయం 11 గంటలకు వచ్చి రాత్రి 8 గంటల వరకు ఉంటాం మేడం.
0: ఒక రోజులో ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు?

0: ఇప్పుడు జర ఆటాడము ఉంది కదా, డౌన్ గిరాకీలు మామూలుగా ఉన్నాయి మేడం.
1: శ్రావణ మాసం వస్తే గానీ కాస్త గిరాకీ రాదు,
0: ఇప్పుడు
1: ఎందుకంటే
0: మామూలుగా ఉన్నాయి. ఇంకా కుడతా రోజుకు 4, ఇంకా గిరాకీ బాగుంటే కుడతా, ఎక్కువ కుడతా. ఇంకా మామూలుగా ఉన్నప్పుడు జర ఇంట్రెస్ట్ ఉండదు కదా మేడం. అట్లా
1: మీరు ఒక్కరే ఉంటారా, వర్కర్స్ ఉన్నారా?
0: లేదు, నేను మా ఆయననే ఉంటాం. ఎంబ్రాయిడర్ వేస్తారు మా ఆయన, ఎంబ్రాయిడర్.
1: ఆహా, ఓకే ఓకే అండి. మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: ప్రేయస్ రావే మేడం, ప్రేయస్ రావే. దాంట్లో అదే తెంచుకుంటే తెగిపోతుందా దేవుడి ఇచ్చిన బంధం అనేది ఉంటది కదా.
1: నెక్స్ట్ టైం పాడి, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాట పాడాలి.
0: అట్లానా మేడం?
1: ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
0: సరే మేడం, థ్యాంక్స్ మేడం.

0: హలో,
1: నమస్తే. నమస్తే అండి.
0: నమస్తే అండి, చెప్పండి మీ
1: పేరు. కాలనీ పాతపాలంత నుంచి శారద సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి. బాగున్నారు సుష్టి గారు?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి.
0: ఓకే, మరి ఈరోజు చెప్పండి ఏ పాటని వినాలనుకుంటున్నారు?
1: ఇవాళ సిరి సంపద చిత్రంలో ఘంటసాల జానకి గారు పాడిన పాట వినిపించండి.
0: ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే, మీ పేరు?
1: రేణుక మేడం, సుజాత నగర్.
0: రేణుక గారు శ్రీజాత నగర్ నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి రేణుక గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: పనికి వెళ్తామండి, స్కూల్ పనికి వెళ్తాం.
0: పనికి వెళ్తారు, మరి ప్రస్తుతం వెళ్ళలేదా ఈరోజు?
1: వెళ్ళలే మేడం, ఈరోజు వాన వస్తుందని వెళ్ళలే.
0: ఓకే, అంటే ఏం పనికి వెళ్తారు? నర్సరీకి వెళ్తారా లేదంటే?
1: నర్సరీ మేడం, గింజలు వేస్తాం, మిర్చి గింజలు, టమాటా.
0: టమాటా వేస్తారు?
1: అవును మేడం.
0: ఓకే, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: డాడీ సినిమాల నుంచి వాన వాన మల్లెల వాన అనే పాట కావాలి మేడం.
0: ఎందుకు వానలు పడుతున్నాయనా?
1: చాలా సంతోషంగా ఉంది మేడం, వర్షం పడ్డందుకు.
0: కానీ చాలా మంది ఎదురు చూసారు ఈ వానల కోసం.
1: అవును మేడం,
0: రైతులకి కొంచెం ఈ వానలతో హ్యాపీ.
1: అవును మేడం, అందరికి హ్యాపీ మేడం, మనకు కూడా. రైతులు బాగుంటే మనం బాగుంటాం మేడం.
0: బాగుంటాం, అవునండి.
1: రైతులు పండించకపోతే మనకు ఎక్కడి నుంచి వస్తుందండి?
0: అవును కదా.
1: అవును కదా మేడం.
0: ఓకే, మరి
1: రైతులు బాగుంటే మనం బాగున్నట్టే,
0: అంతే కదా. ఓకే, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్స్ మేడం.

0: హలో, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. హలో
1: హలో, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్తగూడెం బర్మన్ క్యాంప్ నుంచి నూర్జహాన్ మాట్లాడుతున్నా మేడం.
0: నూర్జహాన్ గారు, చెప్పండి, ఈరోజు ఏ పాటని వినాలనుకుంటున్నారు? మరి
1: ఈరోజు ఇంద్ర సినిమాలో నుంచి కళ్ళు కళ్ళు మన చిరుమువల్లేగా ఆ పాట కావాలి మేడం. ఎందుకంటే మేడం వర్షం పడుతుంది కాబట్టి రైతులు అందరం సంతోషంగా ఉంటున్నారు ఈ వర్షం వల్ల అని ఈ పాట కోరుకున్నా మేడం.
0: ఓ, తప్పకుండా అండి. మరి పంటలు ఈ పంటలకు జీవం పోసి రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ఈ వానల వల్ల. తప్పకుండా మీకోసం ఈ పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై మహిళలు మహారారులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0874295038, మరొక నెంబర్ 295039. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? నాగమణి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి నాగమణి గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: నర్సరీకి వెళ్తారు.
0: మరి ఈ రోజు వెళ్ళలేదా?
1: వర్షం వస్తుందని ఆగిందా?

0: కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అమ్మా, మీ పేరు?
1: నమస్తే మేడం, నా పేరు నాగమణి. మేడం,
0: నాగమణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం
0: చెప్పండి, నాగమణి గారు ఏం చేస్తూ ఉంటారు?
1: పనికి వెళ్తాం మేడం, నర్సరీకి వెళ్తాం.
0: నర్సరీకి వెళ్తారు, మరి ఈ రోజు వెళ్ళలేదా?
1: వర్షం వస్తుందని.
0: ఓకే, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: రాజా సినిమా నుండి మల్లెలవాన అనే పాట కావాలి.
0: ఏంటి, అందరూ మా వర్షం కోసం పాటలే కోరుకుంటున్నారు. మరి ఈ వానాకాలంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఎక్కువగా వస్తూ ఉంటాయి, అంటే జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి, వీటికి ఏమైనా చిట్కాలు పాటిస్తారా మీరు? అంటే బాడీ ఇలాంటి వాతావరణం ఇప్పుడు చల్లగా ఉండడం వల్ల మన బాడీలో హీట్ అనేది జనరేట్ అవ్వాలి, అంటే ఇమ్యూనిటీ కూడా కొంచెం పెంచుకోవాలి మనము. కాబట్టి పాలల్లో పసుపు వేసుకొని తాగడం కానివ్వండి, లేదంటే ఎక్కువగా మునక్కాయల సూపు ఈ టైంలో తీసుకుంటూ ఉండాలంట ఎక్కువగా లేడీస్, చాలా మంచిది వర్షాకాలంలో. అదేవిధంగా నల్ల మిరియాలు ఇలాంటివి కూడా పాలల్లో వేసుకొని తాగడము, పాలల్లో పసుపు వేసుకొని తాగడం, ఇవన్నీ కూడా బాడీకి ఏంటంటే బ్యాక్టీరియాని మొత్తం నశింపజేసి ఇమ్యూనిటీని పెంచుతాయన్నమాట.
1: ఓకేనా,
0: మీరు కూడా ఇవన్నీ పాటించండి. మరి మీరు కోరుకునే విధంగా రాజా సినిమా నుంచి పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: తప్పకుండా వినిపిస్తాం. మరి మీకు ఉన్నారా అన్నయ్య కాని తమ్ముడు కాని ఉన్నారా?
1: ఉన్నారు మేడం.
0: ఎవరు?
1: తమ్ముడు మేడం.
0: తమ్ముడు ఉన్నాడు. ఓకే, తమ్ముడు ఏ క్లాస్ చదువుతున్నాడు?
1: ఫిఫ్త్ క్లాస్ మేడం.
0: నీకు మరి తమ్ముడికి ఇష్టమేనా నువ్వు అంటే? చాలా
1: ఇష్టం మేడం.
0: కొట్టుకుంటూ ఉంటారా?
1: అవును మేడం.
0: తమ్ముడు కూడా హాస్టల్లా?
1: కాదు మేడం, స్కూలే మేడం.
0: మరి నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు మీ తమ్ముడిని మిస్ అవుతావు కదా.
1: అవును మేడం.
0: ఇంటికి వచ్చాక మరి ప్రేమగా చూసుకుంటావా? హలో,
1: హలో మేడం.
0: చెప్పమ్మా, మీ తమ్ముడిని మంచిగా చూసుకుంటావా అంటున్నాను.
1: చూసుకుంటా మేడం.
0: ఓకే, మరి ఈరోజు పౌర్ణమి, నెక్స్ట్ 1 మంత్, కరెక్ట్ 1 మంత్కి నెక్స్ట్ రాఖీ పౌర్ణమి వస్తుంది. ఎవ్రీ ఇయర్ రాఖీ పౌర్ణమి మీ తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇస్తాడు? డ్రెస్ ఇస్తాడా? ఓకే సరే. మరి కరుణ, నువ్వు కోరుకున్న విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: ഹലോ ഹലോ
1: ഹലോ മേഡം, നമസ്കാരം.
0: നമസ്തേ അണ്ടി, മീ പേരു?
1: സാളം കരുണ മേഡം.
0: കരുണ ఏం చేస్తూ ఉంటారు?
1: ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్ మేడం.
0: 9th క్లాస్ చదువుతున్నావు, మరి వెళ్ళలేదా ఈరోజు స్కూల్కి?
1: హాస్టల్ మేడం.
0: ఏమైంది మరి ఇంటికి వచ్చేసావు?
1: వేడి పుడగలేదు మేడం.
0: ఓకే, సరే. ఈరోజు మరి ఏ పాట కోరుకుంటున్నావు?
1: గోరింగ్ టాక్ సినిమాలో నుంచి.
0: ఏం పాట?
1: అన్నా చెల్లెలని బంధం.
0: ఓకే.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మరి షేర్ నగర్ అండి. ఫర్జానా నేను మాట్లాడుతున్నాను.
0: ఫర్జానా గారు ఏం చేస్తూ ఉంటారు? కొంచెం
1: హలో,
0: దూరండి. ఫర్జానా గారు, రేడియోని కొంచెం తగ్గించండి వాయిస్.
1: సరే,
0: వాల్యూమ్ తగ్గించండి అమ్మా.
1: సరే.
0: హలో చెప్పండి
1: చెప్పండి.
0: ఫర్జానా గారు, ఎంతమంది పిల్లలు మీకు?
1: మాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు.
0: ఏం చేస్తున్నారు వాళ్ళు?
1: బాబు ఆటో తోలుతారు, పాపకు మ్యారేజ్ అయిపోయింది. పాపకి ఒక కొడుకు పుట్టిండు, 3 మంత్స్ అయింది.
0: ఓ, పాపకి మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓకే, ఎక్కడ ఉంటారు మరి వాళ్ళు?
1: పాపకి ఎల్లం తెచ్చినండి.

0: జరిగేటువంటి విలంబించిన
1: ఓకే. ఈరోజు ఏ పాటను కోరుకుంటున్నారు మరి?
0: పవిత్ర బంధుమించుకుంది.
1: ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
0: సరే.

0: హలో
1: హలో మేడం.
0: హలో నమస్తే అండి. మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: బెల్లూరుపాడు నుంచి మేడం, పద్మావతి.
0: పద్మావతి గారు ఏం చేస్తూ ఉంటారు?
1: టైలరింగ్ చేస్తాం మేడం.
0: ఓ, మీరు చాలా మంది కాలర్స్ టైలరింగ్ చేసే వాళ్ళకే కలిసింది. ఓకే, ఈరోజు మరి ఏ పాటని వినాలనుకుంటున్నారు?
1: శ్యామ్ సింగర్ ఆయన నుంచి అమ్మవారి సాంగ్ ఉంటుంది కదా మేడం.
0: తప్పకుండా వినిపిస్తాం. మరి మీరు బోనాల పండుగ చేశారా?
1: లేదు మేడం, ఈ సండే చేస్తాం.
0: ఈ సండే చేస్తారు
1: అవునండి.
0: అంటే అందరూ కలిసి సామూహికంగా చేస్తారా లేదంటే సింగిల్గా చేసుకుంటారా?
1: అందరం కలిసి చేస్తాం మేడం.
0: అందరూ కలిసి చేస్తారు. ఓకే, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఖమ్మం నుంచి నీలోఫర్ని మేడం.
0: నీలోఫర్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా సూపర్ ఫైన్. ఈరోజు మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు నాయకుడి చిత్రం నుండి సందెపొట్టు మేఘం పూల జల్లు కురిసెను నేడు.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాం మరి ఆ పాటని. కానీ మీకు విషయం తెలుసా, మామూలుగా మీరు అంటే అంట్లు క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఆ స్క్రబ్బర్ని ఎన్ని డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు?
1: 15 డేస్కి ఒకసారి మేడం. గతంలో కాస్త 1 మంత్ టైం పట్టేది, కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి 15 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూనే ఉన్నాను.
0: అయితే ఏమైందంటే, ఇటీవల ఒక అధ్యయనంలో తెలియంది ఏంటంటే, ఈ మధ్య క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంది కదా అందరికీ, చాలా పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అయిపోతూ ఉన్నారు. దానికి ఒక కాజ్ అంటే ఒక కారణం ఏంటి అని అంటే, ఈ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా మనము డిషెస్ వాష్ చేసే స్క్రబ్బర్స్, 1 వీక్ ఒకసారి కంపల్సరీగా చేంజ్ చేయాలంట వాటిని.
1: తప్పకుండా కొత్త విషయం తెలుసు.
0: మన
1: నిజంగా మేడం,
0: శ్రోతలు మహిళా మనందరూ కూడా తెలుసుకోండి,
1: బ్యాక్టీరియా ఉంటుందంటారు, నిజమే.
0: దానికి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా అంటుకుంటూ ఉంటుందంట. మనం ఎంత క్లీన్ చేసి ఎంత కడిగినా కానీ దానికి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుందంట. అందుకోసమని తప్పనిసరిగా 1 వీక్ ఒకసారి ఆ స్క్రబ్బర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి.
1: షూర్ మేడం, తప్పకుండా.
0: ఓకేనా? అలా చేంజ్ చేస్తూ
1: ఓకే
0: ఉండడం
1: మేడం,
0: వల్ల ఎంతో కొంత మనం మంటారు సేఫ్ జోన్లో ఉన్నట్టు అవుతుంది.
1: అవును, తప్పకుండా.
0: ఓకే అండి, మరి మీకోసం మీరు
1: మంచి
0: కూడా
1: విషయాలు
0: విధంగా
1: చెప్పారు.
0: మన శ్రోతలందరూ కూడా పాటించండి ఈ విషయాన్ని. మీకు మీకు కోరిన విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కావ్యశ్రీ మేడం, మాది రామచంద్రపురం.
0: ఓకే, కావ్యశ్రీ గారు ఏం చేస్తూ ఉంటారు?
1: హౌస్ వైఫ్ మేడం.
0: హౌస్ వైఫ్. ఓకే, మరి కావ్యశ్రీ గారు ఏదైనా టిప్ చెప్తారా మా మహిళా శ్రోతలందరికీ?
1: చెప్తాను మేడం, ఈ వర్షాకాలంలో కొంచెం చేంజ్ అయ్యే వాళ్ళకి బాడీ పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి కదా మేడం, వాళ్ళు కొంచెం స్నానం చేసేటప్పుడు హాట్ వాటర్ లో కొంచెం కల్లుప్పు పసుపు వేసుకొని స్నానం చేస్తే బాడీ పెయిన్స్ అనేవి కొంచెం రిలీఫ్ అవుతాయి మేడం.
0: ఓకే, మంచి టిప్ తెలియజేశారు. మరి ఈ అంటే సాల్ట్ ఇది ఉంటుంది చూసారా, గల్లుప్పు అనేది ఒంట్లో కూడా కొంచెం పాజిటివిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది, నెగిటివిటీని తొలగించడానికి కూడా.
1: మేడం చెప్తారు మేడం,
0: ఓకే, అంటే మీరు యూజ్ చేశారు అందుకోసమే చెప్తున్నారు. మా శ్రోతలు, మహిళా శ్రోతలు అందరూ కూడా మీరు చెప్పిన టిప్ని తప్పనిసరిగా పాటిస్తారు. ఈరోజు మరి ఏ పాటని వినాలనుకుంటున్నారు కావ్యశ్రీ గారు? ఓకే అండి, మరి మీరు కోరుకునే విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నమస్తే మేడం, నా పేరు సాధినేని రమాదేవి,
0: రమాదేవి
1: కర్నగర్
0: గారు.
1: నుంచి మాట్లాడుతున్నా.
0: ఓకే రమాదేవి గారు, మరి ఈరోజు ఏ పాట కోరుకుంటున్నారు?
1: శివరామరాజు సినిమా నుంచి

మీరింతవరకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ గొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ పి ఆనందరావు. నేను మీ రేడియో నిస్తం బిశ్రుతి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన శ్రీ చక్రా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రం నుండి పాటలు వింటారు.

సదిక్కులనే ముఖద్వారాలుగా, పంచభూతాలనే కంచుకోటలుగా భావించి వాటి మధ్య జీవించే బాబా ఓ కుష్ఠిరోగికి వర్షం నుంచి ఆశ్రయం కల్పించడానికి తొలిసారిగా పాడుబడ్డ మసీదులోకి ప్రవేశించారు. ఆ మసీదే కాలగమనంలో ద్వారకామాయిగా రూపొందింది. బాబా పారస్పర్శతో మసీదు భువనాలయం కాబోతుంది అనే భావానికి సంస్కృత భాష్యం గల శ్లోకాన్ని యేసుదాసు తాదాత్మ్యంతో ఇలా పలికారు.

అన్ని ధర్మాల్లోనికి ఉత్తమమైనది దానం. అందులోనే నోరులేని పశుపక్షాదులకు దానం చేయడం అత్యుత్తమమైన ధర్మం. ఈ సత్యాన్ని శ్లోక రూపంలో యేసుదాసు ఈ విధంగా మధురంగా పలికారు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన శ్రీ చక్ర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రం నుండి పాటలు విన్నారు.

0: బాడీ మాత్రం బేషుగ్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపా దడపా గాలి కొడితే సరిపోతుంది.

0: కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
1: అన్ని ఏర్పాట్లు చేస్తేనే ముసలి అయినా ఏ

0: వధు కాదు, అదేదో వింత వస్తువు.
1: బాబాయ్, నీ ఫేస్ అలా సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది.
0: కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది
1: నీ మొహం. ఆవిడ మా పిన్ని పిన్ని

ಈ ಗುಮ್ಮಾಡಿ ಆಷಾಢಂ ಅಲ್ಲಾಡಿ ವೇಟಾಡಿ ವೆಂಟಾಡಿ

0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: కార్యక్రమంలో తర్వాతి పాట ఇష్క్ చిత్రం నుండి విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: కార్యక్రమంలో తరువాతి పాట మనం చిత్రం కోసం అర్జిత్ సింగ్ పాడిన పాట విందాం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: కార్యక్రమంలో తర్వాత పాట వానా చిత్రం కోసం చిత్ర రంజిత్ ఆలపించిన గీతం విందాం.

శ్రోతలు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని ఈ పూట ప్రసారంలో 6:35 ప్రసారం అవుతాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

నగ రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రామంతపూర్లోని దూరదర్శన్ కేంద్రాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని అన్నారు. దూరదర్శన్లోని సాంకేతిక విభాగాలను ఆయన పరిశీలించారు. దూరదర్శన్ అందిస్తున్న విశ్వసనీయమైన ప్రజాసేవలను ప్రశంసిస్తూ నషాముక్త భారత్ ప్రచారానికి మద్దతుగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఏక్ పేడ్ మాకే నామ్ పర్యావరణ ఉద్యమంలో భాగంగా మొక్కను నాటారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోసిపుచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షాకాలం 30% వర్షపాతం లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. 6 తడి పంటలు ఆయిల్ పామ్ సాగు చేసేలా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను విని పరిష్కరించేందుకు గాంధీభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. జాతీయ గీతం జనగణమనతో పాటు వందే మాతరంకు సమానమైన చట్టబద్దమైన రక్షణ కల్పిస్తూ జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతాన్ని అవమానిస్తే గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష లేదా జరిమానా, కొన్ని సందర్భాల్లో 2 విధించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని గౌరవించడమేనని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావును విమర్శించారు. వారి ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే బ్యారేజీలకు ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, కేవలం 2-3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాల్సిన బ్యారేజీలో గత ప్రభుత్వం 10 టీఎంసీల నీటిని ఎందుకు నిల్వ ఉంచిందని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా నిపుణుల సాయంతో బ్యారేజ్ మరమ్మతులను త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్దిలతో ముందుకు సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో సింధు క్యాన్సర్ ఆసుపత్రి భాగస్వామ్యంతో 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. వ్యాధిని ముందుగా గుర్తించవలసిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. అత్యాధునిక పరీక్షా పరికరాలతో కూడిన మొబైల్ స్క్రీనింగ్ సౌకర్యాన్ని 40 ఏళ్లు పైబడిన మహిళలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్యల వల్ల సింగరేణి సంస్థ తన అస్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణిని పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని టీఎస్ జెన్కో చేత వేలంలో బిడ్లు వేయించడం ద్వారా బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ భూముల రక్షణ, వాటి వివరాలపై స్పష్టత ముఖ్యమని, ఎలాంటి నిర్లక్ష్యాలకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. నేడు కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ పరిధిలో గతంలో స్వతంత్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా 6 తడి పంటలను

0: సాగు చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాజ్ సూచించారు. జిల్లాలో నిర్వహించిన విత్తనాల మేళాలో ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను గురించి వివరించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 15 రైతు వేదికలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు విత్తన మేళాని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. మేళాలో కంది విత్తనాలు అధికంగా అమ్మకాలు జరిగినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 280,000 ఎకరాలకు పైగా సాగుభూమి ఉండగా వాటిలో 172,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేస్తున్నారని అన్నారు. మిగిలిన 110,000 ఎకరాల్లో కంది, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుకు ప్రణాళికలు సిద్దం చేశామని తెలియజేశారు. రానున్న 36 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్ పునరుద్దరణ వంటి అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై వార్డెన్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ విక్రమ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ
1: అంతర్జాతీయ పుల్ల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. మన యొక్క భద్రాద్రి సర్కిల్ లో 2 ఎకో టూరిజం సర్కిల్స్ వస్తున్నాయి. ఒకటి ఏదైతే మన గుబ్బల మంగమ్మ, పులిగుండాల, వైల్డ్ లైఫ్ కిన్నర్స్ అని, ఇక్కడ 2 సర్క్యూట్ మనము పాకాల్, అదేవిధంగా ములుగు జిల్లాలో కొన్ని టూరిజం స్పాట్లు కలిపి 2 సర్కిల్ డెవలప్ చేయడం జరుగుతుంది.
0: జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా పులులు, సింహాల వంటి జంతుజాతాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా నల్గొండ రేంజ్ పరిధిలోని గొల్లగూడ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ వద్ద పులుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రజా అవగాహన బైక్ ర్యాలీని డీఎఫ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో రాష్టంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హనుమకొండ, కరీంనగర్తో సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్ సహా మరో 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్కూటర్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో 1200 ఈ స్కూటర్ల పంపిణీకి గాను 28,045 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ నేతృత్వంలోని మండల కమిటీలు, ఆర్టీఏ అధికారులు దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేస్తారని అన్నారు. వీరరత్న ఫౌండేషన్, తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సంయుక్తంగా వీరనారీమణులు, వారి కుటుంబాల కోసం మహిళా సాధికారత అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది లబ్దిదారులు పాల్గొని సంక్షేమ పథకాలను గురించి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ కె హరిత, జిల్లా ఎస్పీ నితికా పంత్ వరద ప్రాంతాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్లి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ల కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా.

సమయే కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచార కార్యక్రమంలో ఖరీఫ్ సాగులో చేసే పంటల్లో వివిధ రకాల పురుగులు నివారణ పరిచయం వింటారు. అనంతరం రొయ్యలు చేపలు పెంపకంలో నర్సరీ యాజమాన్యం వివరాలు తెలుసుకుంటారు. చివరగా జానపద గేయం. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రగీతాలు వింటారు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. చివరగా మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి మన ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. 6:35 గులాబీ సాగు సస్యరక్షణ మన రైతు సమాచారంలో. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు జాగ్రత్తలు డాక్టర్ ఈ బాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇక 7:45 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చేయి చేయి కలుపుదాం అక్రమ మానవ రవాణాను వ్యతిరేకిద్దాం ప్రసంగం వింటారు. ఇక 8:00 సమాచార ప్రభాత హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగ వాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసీ నటరాజన్ గారి క్లారినేట్ వాద్యం వింటారు. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 1:20 వనితాలోకం ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 1:50 ఉర్దూలో వార్తలు ప్రసారమవుతాయి. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 2:15 దోపహార్ సమాచార్ హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 2:30 కిన్నెర లహరి. 3:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 4:00 నాకు నచ్చిన పాట. 5:00 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద సంగీత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో పురుగులు నివారణ ప్రసంగం వింటారు. అనంతరం వంగ సాగు యాజమాన్య పద్ధతులు తెలుసుకుంటారు. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:15 పార్లమెంటు సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. ఇక 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్. 9:30 అఖిల భారత జానపద లలిత సంగీతం. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక చివరగా చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారాలు. శ్రోతలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా అపరిచితుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ హరిని పాడిన పాట విందాం.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989707158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: శ్రోతలు చిత్రగీతాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఈ కార్యక్రమాలన్నీ. ముందుగా వ్యవసాయ సూచనలు.

0: పత్తి పంటలో ఎరువుల వాడకం, ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణులు అందించే వివరాలు ఇప్పుడు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రతి పంటలో ఎరువుల వాడకం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంట సుమారు 60 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. పెరిగిన సాగు వ్యయంతో పాటు ఆశించిన దిగుబడులు పొందలేకపోవడానికి గల కారణాలు పరిశీలించినప్పుడు ఎరువుల వాడకంలో సరైన అవగాహన లేకపోవడం ముఖ్య కారణంగా కనిపిస్తుంది మన శాస్త్రవేత్తలకు. జూన్ జులై మాసాలు ప్రతి సాగుకు అనుకూలం కావున ఇప్పటికే రైతులు ప్రతి విత్తుకున్నారు. అయితే చాలా మంది రైతులు జూన్లో వర్షాభావం వలన దుక్కిలో ఎరువులు వాడకుండానే విత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పైపాటుగా ఎరువులు ఎంత మోతాదులో వేయాలనే అంశాలపై చక్కటి అవగాహన అవసరము, ఈ అవసరం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. బీటీ ప్రతి సంకర రకాలకు సిఫారసు చేయబడిన పోషకాల మోతాది ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్. ఈ పోషకాలను ఎరువుల రూపంలో లెక్కించినప్పుడు ఎకరానికి 105 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అవసరమవుతుంది. అయితే పోషకాలను డీఏపీ రూపంలో వేస్తే ఎకరాకు 50 కిలోల డీఏపీ, 80 కిలోల యూరియా, 40 కిలోల పొటాషు అవసరమవుతుంది. సిఫారసు చేయబడిన ఎరువుల మోతాదుతో పాటు ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు చివరి దిక్కులో వేసుకోవాలి. ప్రతి పంట వేర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోతాయి కాబట్టి అధిక మోతాదులో పోషకాలను వినియోగించుకుంటాయి. ప్రతి 100 కిలోల ప్రతి తయారీకి 6-7 కిలోల నత్రజని, 1.9 నుండి 2.5 కిలోల భాస్వరం, 6 నుండి 8 కిలోల పొటాషు, ఇంకా 1.2 నుండి 2 కిలోల గంధకం భూమి నుండి తీసుకుంటాయి. అందువలన సిఫారసు మేరకు ఎరువులు వాడాలి. ఎరువులు వేసుకునే సమయం కనుక చూసినట్లయితే సిఫారసు చేయబడిన భాస్వరం మొత్తాన్ని, అంటే 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను లేదా 50 కిలోల డీఏపీని దుక్కిలో వేసి విత్తుకోవాలి, లేదా విత్తిన 15 రోజులలోపు వేసుకోవచ్చు. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషులను 4 సమభాగాలుగా చేసి విత్తిన 20 రోజులకు ప్రతిసారి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ అందించాలి మొక్కలకు. ముఖ్యంగా పైపాటుగా డీఏపీ లేదా 20-20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీని వలన ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తాయి. ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా భూమిలో తేమ ఉన్నప్పుడు మొక్కకు 8 నుండి 10 అంగుళాల దూరంలో 3 నుండి 4 అంగుళాల లోతులో వేసి మట్టితో కప్పివేయాలి. సాధారణంగా రైతులు గుంటకతో అంతరకృషి చేయనప్పుడు ఎరువులు వేయడం వలన భూమిలో కలిసిపోతుంది. బీటీ ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే ద్వితీయ సూక్ష్మ పోషకాలైన గంధకం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, బోరాన్ అవసరం చాలా ఉంటుంది. రైతులు భాస్వరం ఎరువును డీఏపీ కంటే సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం వలన గంధకం 12%, కాల్షియం 21% నేలకు చేరుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారుతాయి. ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. ఆకులు ఎర్రబారి రాలిపోతాయి. ఈ లోప నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు లీటర్ నీటికి పైరు వేసిన 45 నుండి 70 రోజులకు 2 సార్లు పిచ్చికారి చేసుకోవాలి. ఇక జింక్ లోపం వలన లేత మధ్య ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపచ్చగా మారుతుంది. ఆకులు చిన్నవిగా ముడతలు పడి ఉండి కరుపుల మధ్య దూరం తగ్గుతుంది. మొక్క గిడసబారిపోతుంది. నివారణకు జింక్ సల్ఫేటు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారీ చేయాలి. బోరాన్ లోపం ఉన్నప్పుడు చిగురాకుల స్వరూపం మారి ఆకర్షక పత్రాలు చిన్నవై ముడుచుకొని పోతాయి. ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశలో ఎండిపోవడము, చిన్న కాయలు రాలిపోవడంతో పాటు మొక్కలు గిడసబారి పగులు ఏర్పడతాయి. నివారణకు బోరాక్స్ 1 నుండి 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైరు విత్తిన 60 నుండి 90 రోజులప్పుడు పిచికారీ చేయాలి. మొక్క 50 నుండి 60 రోజుల దశ దాటినప్పటి నుండి పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్తో పాటు 20 గ్రాములు యూరియా, 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అధిక వర్షాలు, నీటి లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు పూత పింజరాలను అధికంగా గమనించవచ్చు. దీని నివారణకు నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్,

0: ద్రావణాన్ని 1% డిఏపి ద్రావణంతో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే ప్రతి పంటలో చక్కటి ఎరువులు ఉపయోగించిన వారవుతారు రైతులందరూ. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సూచించిన విధంగా ప్రతి పంటలో ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా మొక్కలకు అందించాలన్న విధానాలను చక్కగా పాటించి చక్కటి పంటను పండించి చక్కటి లాభాలు పొందగలరని ఆశిద్దాం.
1: పత్తి పంటలో ఎరువుల వాడకం, ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణులు అందించిన వివరాలు విన్నారు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు అనగా 30వ తేదీ సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణిక సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు, మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, సరియకు సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353. ఫోన్ నెంబర్లు మరోసారి 040 ఎస్టిడి కోడ్ జత చేస్తూ 2324085252, 2324085353. ఈ నంబర్లకు ఫోన్ చేయండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి బృందం ఆలపించిన గీతం వినండి. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: చిత్రగీతం విన్నారు.
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్

సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో 6వ రోజున భారత బాక్సర్ సాక్షి చౌదరి మహిళల 51 కేజీల విభాగంలో 5-0తో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ ను ఓడించి సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక

0: లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలలలోపు విచారణను ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్, యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆరోపించారు.
2: ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ రీఅషోర్డ్ బై వాట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ డిడ్ ఆన్ అవర్ స్ట్రీట్స్. దిస్ వాజ్ నాట్ యాంగర్, దిస్ వాజ్ నాట్ వైలెన్స్, దిస్ వాజ్ నాట్ హేట్రెడ్, దిస్ వాజ్ డీప్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ ఐ ఫీల్ దట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ మస్ట్ రిస్పెక్ట్ దిస్ ఎక్స్ప్రెషన్.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. గాంధీ తన వ్యాఖ్యలకు సభలో క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీని కేవలం బిల్లుపైనే మాట్లాడాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని కోరారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సభ 2 సార్లు స్వల్పంగా వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు జాతీయ గీతం అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరిస్తుంది. ప్రతిపాదిత చట్టం జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరంకు కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించాలని కోరుతోంది. వీటిపై నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ రెండూ విధించబడతాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ఈ బిల్లులోని సవరణ కేవలం ఒక శాసనపరమైన మార్పు మాత్రమే కాదని, ఇది దేశ ఆత్మ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాల ఆదర్శం పట్ల సామూహిక నిబద్దతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో, వందే మాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి కూడా అదేవిధంగా శిక్ష విధించబడుతుందని రాయ్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టింది. ఇందులో సభ్యులు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు 1 కోటి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొనే వారంతా మత్తు పదార్థాల విముక్తి ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం అనేది దేశవ్యాప్తంగా 100 వారాల పాటు

0: జరిగే ఒక జన భాగస్వామ్య ఉద్యమం, యువత మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ ర్యాలీలు, నషాముక్త్ ప్రతిజ్ఞలు నిర్వహించబడతాయి. ఈ ప్రచారంలో యువతను భాగస్వాములను చేసేందుకు మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనిలో భాగస్వాములు కావాలనుకునేవారు మై భారత్ ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో భారతీయ సాంప్రదాయ కళారూపాలకు చెందిన ఒక కళాకారుల బృందాన్ని కలుసుకుని వారి కళాఖండాలను వీక్షించారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం కింద బనారస్ మురళి, ఢాంకా నాయక, కేరళ మురళి, బసోహిలి, సుర్పుర్, మైసూర్ వంటి సాంప్రదాయ కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది కళాకారులు ప్రస్తుతం రాష్టపతి భవన్లో బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ కళా సాంప్రదాయాల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది, అలాగే సాంస్కృతిక గుర్తింపును కాపాడడంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నేటి మ్యాచ్లో సాక్షి 5-0 తేడాతో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి చివరి దశకు చేరుకున్నారు. అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించారు. హర్జీందర్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇది వరుసగా 2వ పతకం. గతంలో 2022 బర్మింగ్హామ్స్లో గేమ్స్లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో గ్లాస్గో గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ సాగులో వివిధ పంటల్లో పురుగులు నివారణ ఈ అంశంపై పరిచయం వినండి.
1: ఆకాశవాణి రైతు సోదరులకు నమస్కారం. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్న కీటక శాస్త్రవేత్త వి రత్నాకర్ గారు ఈరోజు మన స్టూడియోస్కి విచ్చేశారు. వారిని అడిగి ఈ ఖరీఫ్ సీజన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ప్రధాన పంటగా ఒక జొన్న, పత్తి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ పంటల్లో కూడా ఎలాంటి పురుగులు ఏ స్థాయిలో, అంటే ఎప్పటి నుంచి ఈ పురుగులు ఆశిస్తాయి అని అనేక అంశాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి రత్నాకర్.

0: నమస్కారం అండి.
1: సార్, ఖరీఫ్ సీజన్ మొదలయ్యింది, అక్కడక్కడ వరి నాట్లు వేయడం, వరి నారు పోసుకోవడం కొంత ఆలస్యం అయింది కాబట్టి పత్తి కూడా కొంతమంది విత్తారు, కొంతమంది విత్తుదామని చూస్తూ ఉన్నారు. అలాగే మొక్కజొన్న మిర్చి పంటకు కూడా రైతులు సన్నద్దమయ్యారు. మొక్కజొన్న పంటలో ఆశించే పురుగులు ఏ దశ నుంచి ఆశిస్తూ ఉంటాయి? ఏ విధమైనటువంటి పురుగులు ఆశించే అవకాశాలున్నాయి?
0: భద్రాద్రి కొత్తగూడెంగా చేసినట్టయితే ప్రధానంగా మనకు పంటలు చేసి మొక్కజొన్న, వరి, పత్తి, మిర్చి. ఇందులో మొక్కజొన్నలో ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే కత్తెర పురుగు అనేది చాలా వరకు ఉంది. అది దాదాపు అన్ని ప్రదేశాల్లో కూడా ఇది వ్యాపిస్తుంది. అయితే కత్తెర పురుగు నిర్మూలనకి ఒక యాజమాన్య ప్రణాళికను మనం పాటించాలి ముందుగానే. దీని గురించి చూసుకున్నట్లయితే ముందుగా మనము విత్తకన ముందే, ఒక వారం రోజుల ముందే మనము రక్షణ కవచంలాగా జొన్నని 2-4 పొరల్లాగా ఒత్తుగా వేసుకోవాలి. తరువాత మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని ఫోర్టెన్జా డ్యూవో అనే కెమికల్ని మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. తరువాత మనము అంతరపంటగా ఈ కందిని 1:4 నిష్పత్తిలో అంతరపంటగా వేసుకోవచ్చు. కందిలో చూసుకున్నట్టయితే మనకు వివిధ రకాలు ఉన్నాయి, పిఆర్జీ, డబ్ల్యూఆర్జీ, తర్వాత మారుతి వంటి రకాలున్నాయి. తర్వాత ఈ గుడ్ల సముదాయం అనేది మనకు చాలా ఈజీగా గుర్తుపడతారు రైతులు. ఆ గుడ్ల సముదాయాన్ని మనం ఎప్పటికప్పుడు తీసివేసేయాలి. తర్వాత వెంటనే మనము మార్కెట్లో మనకు లభ్యమవుతుందండి ఇది 10,000 ppm నీమ్ ఆయిల్. దీంట్లో వచ్చేసి మూల పదార్థం వచ్చేసి అజాట్రక్టిన్. ఇది 10,000 ppm మార్కెట్ లభ్యమవుతుందండి. ఇది లీటర్ నీటికి 1 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి.
1: ఇలా మనం వచ్చినప్పుడు
0: మనము 1-2 లోపల పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం కెమికల్స్కి వెళ్ళాలి. ఈ యాక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనం కెమికల్స్ అంటే మన క్రిమిసారక మందులు వాడుకోవచ్చు. అప్పుడు మనం క్రిమికల్స్ మందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు నివారించడానికి ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే కెమికల్ ఉందండి. అది 0.4 grams లీటర్ నీటికి. అది మార్కెట్లో మనం ప్రొక్లేమ్ అనే ట్రేడ్ నేమ్తో లభ్యమవుతుంది. తర్వాత స్పైనోసాడ్ అనే మందు ఉందండి, ట్రేజర్, అది మార్కెట్లో లభ్యమవుతుంది. అది కూడా 0.4 grams లీటర్ నీటికి. ఇది మనము ఆ సుడలలో మనము వేసుకోవాలండి. అది పిచికారీ చేసే పద్ధతి కూడా ఆకుల మీద నేరుగా కాకుండా మనము సుడలలో వేసుకోవాలి. సుడలో వేసుకుంటే ఆ కత్తెర పురుగు నివసించే ప్రదేశం అంతా సుడులనే కాబట్టి డైరెక్ట్ దాని యాక్షన్ అనేది దాని మీద అవుతుంది. అలా నివారించుకోవచ్చు. ఇలా మనము 1-30 days దాకా ఇలా మనం ఈ కార్యాచరణ చేసుకోవాలి. తర్వాత ఈ 4 ఈ పద్ధతి పాటించిన తర్వాత 30 తర్వాత నుంచి మనము కంప్లీట్ గా క్రిమిసంహార మందుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఇలాంటి పద్ధతులు ఎక్కువగా సమర్థవంతంగా పనిచేయవు. సో అప్పుడు మన కెమికల్స్ వచ్చేసి అంటే క్రిమిసంహార మందులు వచ్చేసి కొరాజన్ వాడుకోవచ్చు. మనకు మార్కెట్లో అది కొరాజన్ అనే ట్రేడ్ నేమ్తో లభ్యమవుతుంది. దాని లోపల మూల పదార్థం వచ్చేసి క్లోరాంథిమిప్రోనిల్. అది 0.3 grams లీటర్ నీటికి చలుగో పిచికారీ చేసుకోవచ్చు. లేకుంటే మనము ఫేమ్ అని దొరుకుతుందని మార్కెట్లో, అది ఫ్లూబెండమైడ్ కెమికల్ పేరు. అది కూడా మనం 48 SC అనేది తీసుకొని అది 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేకపోతే రైతు సోదరులకు అందరికీ సుపరిచితమే ఈ మధ్యలో స్పైనట్రమ్ అనేది డెలికేట్ అనే మార్కెట్లో దొరుకుతుందండి. అది కూడా మనము 0.3 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు.
1: ముఖ్యంగా చెప్పండి, ఈ మందులు పిచికారీ చేసుకోమని చెప్పారు, బాగానే ఉంది. అసలు రైతు ఏ విధంగా గుర్తించాలంటారు కత్తెర పురుగు ఆశించింది మా పంటకు అని, దాని లక్షణాలు ఏమైనా చెప్తారా?
0: కత్తెర పురుగు అనేది చాలా సులభంగా ఇప్పుడు రైతు సోదరులు గమనిస్తున్నారండి. అది ఎందుకంటే ఇది కొత్త పెస్ట్, అంటే కొత్తగా వచ్చిన
1: పురుగు.
0: అండ్ ఇంకా విషయానికి వచ్చేస్తుంది, అంతకుముందు ఉన్న కాండం తులచి పురుగుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది చూసుకున్నట్టయితే లార్వాలు 4 చుక్కలు చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. తర్వాత అది దాని యొక్క తల్లి పురుగుల యొక్క రెక్కలు చూసుకున్నట్టయితే మనకు చివరి భాగంలో ఒక వైట్ డాట్ లాగా కనిపిస్తుందండి. ఇట్లా మనము గమనించుకోవచ్చు. దీన్ని
1: కత్తెర పురుగు ఆశించిందని గమనించి ఇప్పుడు మీరు చెప్పిన మందులు పిచికారీ చేయాలంటారు. ఇంకా ఏ విధమైనటువంటి మందులు ఉన్నాయంటారు?
0: అయితే మనము ఇదంతా మనం చెప్పుకున్నదంతా కూడా కేవలం 60
1: పంటకు
0: మాత్రమే. 60 తర్వాత మనము పిచికారీ చేద్దాం అనుకుంటే అది క్రిమిసంహారం అనేది ఒక రెసిడ్యూ లాగా ఆ విత్తనాలకు అంటుకుంటుంది కాబట్టి. సో మనము అప్పుడు బయో ఏజెంట్స్ కు వెళ్ళాలండి. బయో ఏజెంట్స్ చూసుకున్నట్టయితే మనకు మార్కెట్ లో మనకు మెటారైజియం బవేరి అనే మందులు దొరుకుతాయి. అవి శిలీంద్ర నాశనులు. అవిటిని మనము వాడుకోవచ్చు. అది 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇలా మనము సమర్థవంతంగా పిచికారీ చేసుకోవచ్చు. మనము ఎప్పుడైతే లార్వాలు 3-4 ఉన్నప్పుడు అయితే మనము సుడుల్లో ఇలా గోళీల రూపంలో 10 kg తవుడు, 2 kg బెల్లం కలిపి బాగా పులియబెట్టి ఒకరోజు

0: పులియబెట్టిన తర్వాత అర్ధగంట ముందు మనం లార్విన్ అనే మందు మనకు మార్కెట్ లో లభ్యమవుతుందండి, థియోడి కార్బ్. అది 100 గ్రాములు కలిపి చిన్న చిన్న గోళీల మాదిరి చేసుకుని సుడులలో వేసేయాలి. అలా చేసినట్లయితే ఈ లద్దె పురుగు ఏదైతే 4 దశలో ఉన్న 4వ దశలో 5వ దశలో ఉన్న లద్దె పురుగు నేరుగా దాన్ని ఆశించి సాయంత్రం వేళ మనం దీన్ని మనకి వేసుకున్నట్టయితే అవి భూమి నుంచి బయటకు వచ్చేసి అవి తినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ విధంగా మనము మొక్కజొన్నలో కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: మొక్కజొన్నలో 60 రోజుల తర్వాత మీరు గుర్తించిన తర్వాతనే ఈ మందులు వాడాలని చెప్పారు. మొక్కజొన్న వేసిన తర్వాత తొలి దశలో ఏమైనా ఆశించే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తొలి దశలో చూసుకున్నట్లయితే మనము లింగార్షిక బుట్టలని అమర్చుకోవాలండి. అవి ఎకరానికి 4 అమర్చుకున్నట్లయితే మనకు వెంటనే గుర్తించుకోవచ్చు. లింగార్షిక బుట్టలో ముఖ్యంగా మనకు ఈ రెక్కల పురుగులు పడతాయండి. సో దీన్ని మనం చూసుకుని వెంటనే సస్యరక్షణలు ఇప్పుడు చెప్పినాయని మనం పాటించవచ్చు.
1: మరి ఈ విధంగా మీరు మొక్కజొన్నలో గనక సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే మన పంటను కాపాడుకోవచ్చని శాస్త్రవేత్త తెలియజేస్తున్నారు. ఇంకా మన తెలంగాణలోనే కాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పత్తి పంటను ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. సార్, మరి పత్తి పంటలో ఏ దశ నుంచి పురుగులు ఆశించే అవకాశాలున్నాయి? ఎక్కువగా ఎలాంటి పురుగులు ఆశిస్తాయి?
0: పత్తి పంటలో చూసుకున్నట్లయితే ముందుగా మనకు 1 నుంచి 45 రోజుల దాకా రసం పీల్చే పురుగులు అనేవి చాలా ఉంటాయండి. తామర పురుగు గానీ, తర్వాత పేనుబంగ పురుగులు గానీ అలాంటివి ఉంటాయి. తర్వాత 45 రోజుల నుంచి వెళ్ళి మనకు ఈ గులాబీ రంగు పురుగు అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది మనకు. తర్వాత ఈ మధ్యలో మనము ఈ భద్రాద్రి కొత్తగూడెం విషయానికి వచ్చేస్తే కొమ్ము పురుగులు కూడా ఎక్కువగా ఆశిస్తున్నాయని మా అబ్జర్వేషన్ లో తేలిందండి. ఇప్పుడు చూసుకున్నట్టే ముఖ్యంగా ముందుగా మనము రసం పీల్చే పురుగులు మనం నివారించుకోవడానికి ముందుగా మనము కాండానికి పూత పూసే పద్ధతి మనం చేసుకోవాలి. అది ఎలా అంటే 1:4 నిష్పత్తిలో 1 పావు మోనోక్రోటోఫాస్ అయితే 4 పావులు వాటర్ అంటే నీళ్ల ద్రావణానికి కలిపి మనం కాండనానికి మనం ఎలా అయితే మన ఎదుట బొట్టు ఎలా పెట్టుకుంటామో అలా బొట్టు పూసే పద్ధతి లాగా పెట్టుకుంటా వెళ్ళాలి.
1: కాండం చుట్టూ పెట్టాలంటారా?
0: కాండం చుట్టూ పెట్టాలండి. అలా పెట్టినట్లయితే మనకు ఆ యొక్క యాక్షన్, ఆ కెమికల్ యొక్క యాక్షన్ అనేది ఆ కాండానికి మొత్తం వ్యాపించి అది ఒక 15 డేస్ దాకా, ఒక 15 రోజుల దాకా సమర్థంగా పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మనం
1: మళ్ళీ చేయాలి.
0: అలా 3 సార్లు చేసినట్లయితే మనకు మొదటి 45 రోజులు
1: కాపాడుకోవచ్చు.
0: 45 రోజుల దాకా మనం రసం పీల్చే పురుగుల బెదడి నుంచి
1: తప్పించుకోవచ్చు.
0: తర్వాత మనకు ప్రధానమైన సమస్య వచ్చేసి గులాబీ రంగు పురుగు. ఈ గులాబీ రంగు పురుగుని నివారించడానికి 45 రోజుల తర్వాత వెంటనే మనం లింగార్షిక బుట్టలు అనేవి ఎకరానికి 8 పెట్టుకోవాలి. ఈ లింగార్షిక బుట్టలు విలువ వచ్చేసి 50 రూపాయలు మాత్రమే. ఇలాంటి మనం 8 పెట్టుకున్నట్టయితే ఎక్కువ మొత్తంలో మగ రెక్కల పురుగులు అనేవి దానిలో పడిపోతాయి. సో అట్లా కూడా మనం ఎంతో కొంత వరకు పురుగులను తగ్గించుకోవచ్చు. ఈ మగ రెక్కల పురుగులు దీనిలో వాడడం వల్ల సంపర్కం అనేది చెంద ఆడ రెక్కల పురుగులకి, అలా కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే మనము మగ రెక్క పురుగులు అనేవి 3 రోజుల్లో వరుసగా 8 గనుక పడినట్లయితే మనం వెంటనే దాన్ని చూసి మన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సస్యరక్షణ చేపట్టే పద్ధతి కూడా ఎలా అంటే ఏ పురుగు మందు అయినా కూడా మనము ఒకే విధంగా ప్రతిసారి అదే కొట్టకుండా మనం మార్చి కొట్టాలి. ఒక మందు ఒకసారి కొడితే ఇంకొక డిఫరెంట్ కెమికల్ అనేది నెక్స్ట్ టైం వాడుకోవాలి. ఈ మందుల విషయానికి వచ్చేస్తే మనకు సాధారణంగా మార్కెట్లో దొరికే మందులు ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి, లేకుంటే క్వినాల్ఫాస్ 2 ml లీటర్ నీటికి, లేకపోతే థియోడి కార్బ్ అనేది మనకు 1.5 grams లీటర్ నీటికి వాడుకోవచ్చు. ఇందులో ఇంకా బెటర్ కెమికల్స్, మంచిగా మనకు పర్యావరణం కూడా రక్షించే కెమికల్స్ లో కూడా చేసినట్టయితే ఎమామెటిన్ బెంజోయిడ్ ప్రొక్లేమ్ అనేది కూడా మనం 0.5 grams వాడుకోవచ్చు, లేకపోతే ట్రేజర్ 0.5 grams లీటర్ నీటికి వాడుకోవచ్చు. ఎప్పటిదప్పు గుడ్డి పూల ఏరి వాడడం వల్ల మనకు ఆ గులాబీ రంగు పురుగు నివసించే ప్రదేశం నుంచి వెళ్ళి మనం వేరు చేయడం మంచిదని కోరుకుంటున్నాం.
1: కొమ్ము పురుగులు కూడా ఆశించే అవకాశాలు ఉంటాయి పత్తిలో, మరి అప్పుడు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటారు?
0: ఈ కొమ్ము పురుగు అనేది మనకు ఈ భద్రాద్రి కొత్తగూడెంలోనే ఎక్కువ ప్రామినెంట్ గా ఉన్నది. ఎందుకంటే ఎక్కువ మనకి కొండ ప్రాంతాలు కాబట్టి ఇది కొమ్ము పురుగు కూడా ఒక రకమైన ఫారెస్ట్ పెస్ట్. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పత్తిలో ఆశిస్తుంది. సో దీన్ని నివారించడానికి మనము ఏం చేయాలంటే ముందుగా 100 కిలోల వేప పిండిని ఎకరానికి చల్లుకోవాలి. తర్వాత వెంటనే మనం క్లోరోఫైరిఫాస్ అనే మందు ఉంటుందండి, అది 2.5 ml లీటర్ నీటికి పిచికారీ చేయాలి. ఎప్పుడైతే మనకు ఆ కొమ్మ అనేది కంప్లీట్ గా ఇట్లా వేలాడుతూ చాలా బరువు తేలికగా ఉండి గాలికి అటు ఊతున్నట్టు అబ్జర్వ్ చేస్తే మనం వెంటనే అప్పుడు కార్బోఫ్యూరాన్ గులికలు 3G వాడుకోవాలి.
1: అప్పుడు ఈ కొమ్ము పురుగును నివారించవచ్చు.
0: ఈ విధంగా మనం కొమ్ము పురుగును కూడా నివారించుకోవచ్చు.
1: ఈ కొమ్ము పురుగు మొదటి దశలోనే ఆశించే అవకాశాలు ఉంటాయా, మధ్యలో ఆశిస్తాయంటారా?
0: ఇది కొమ్ము పురుగు వచ్చేసి దీని యొక్క యాక్షన్ అంటే దీని యొక్క ప్రభావం అనేది 20 రోజుల చెల్లి దాదాపు 60 రోజుల దాకా ఎక్కువగా ఉంటుందని అబ్జర్వేషన్ అయ్యింది.
1: అయితే ఈ విధంగా మనము పత్తి

0: లో అనేక రకాల మందులు కూడా ఉన్నాయి. ఏ రకం పురుగైనా కానీ వెంటనే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మన తెలంగాణ మొత్తం మీద, అలాగే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వరిని ప్రధాన పంటగా పండిస్తూ ఉంటారు. వరిలో విత్తన శుద్ధి చేసి విత్తినా కానీ, మరి ఈ కలుపు నిర్మూలన చేసినా కానీ ఎన్నో రకాల పురుగులు ఆశిస్తూ ఉంటాయి. తొలి దశలో ఈ వరిలో ఆశించే పురుగులు ఏంటంటారు?
1: మనం ఈ ఖరీఫ్ సీజన్లో చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకు సుడిదోమ అనేది చాలా ఎక్కువగా ఉంది. అదే రబీలో అయితే మనకు సుడిదోమతో పాటు ఈ కాండం తొలచు పురుగు సమస్య కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ సుడిదోమ గురించి చెప్పుకున్నట్లయితే, ఇది దీన్ని నివారించడానికి ముందుగా మనము ఖాళీ బాటలు తీసుకోవాలి. ఎలా అంటే 2 మీటర్లకి 20 సెంటీమీటర్లు ఒక స్పేసింగ్ లా తీసుకొని ఖాళీ బాటలు తీసుకున్నట్లయితే నేరుగా సూర్యరశ్మి కిరణాలు ఆ కాండం దగ్గర పడడం వల్ల ఆ ఏదైతే సుడిదోమ ఆ గుడ్లు అనేవి లోపల పెడుతుంది. ఆ కాండం లోపల పెట్టడం వల్ల అవి ఎప్పుడైతే బయటకు వస్తాయో ఆ సూర్యరశ్మి కిరణాల వల్ల నేరుగా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి కూడా మనము నేరుగా మన క్రిమి సంహార మందులు ఏవైతే వాడతామో పురుగు మందులు, అవి డైరెక్ట్ మనము ఆ కాండం భాగంలో కొట్టడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఖాళీ బాటలు అనేవి 2 మీటర్లకి 20 సెంటీమీటర్లు తీసుకోవడం చాలా మంచి శ్రేయస్కరం. తర్వాత మనం వేప నూనె, ఇది వచ్చేసి ఇక్కడ 1500 PPM కొట్టాలి. 1500 PPM మార్కెట్ లో దొరుకుతుంది. అది 5 ml నీటి కొట్టుకున్నట్లయితే ఏవైతే గుడ్ల నుంచి అప్పుడే వచ్చిన పురుగులే ఉంటాయో అవి ఆ వేప నూనె ఆ చేదుతనంకి మాక్సిమం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ సుడిదోమకి మన ఆ స్ప్రే నాజిల్ అనేది కూడా మనం కింది భాగంలో పెట్టి డైరెక్ట్ దాని యొక్క పవర్ అనేది, అంటే దాని యొక్క స్ప్రే కెమికల్ అనేది ఆ కాండం పడేటట్టు చూసుకున్నట్లయితే చాలా వరకు మనం పురుగులు నివారించుకోవచ్చు.
0: గుడ్లని నిర్మూలించవచ్చు అంటారు ముందే,
1: గుడ్ల నుంచి వెలువడే ఆ పురుగులు నివారించుకోవచ్చు. అయితే కెమికల్స్ విషయానికి వచ్చేసినట్టయితే దీనికి స్పెషల్ గా చెప్పినట్టయితే అసిఫేట్ అనేది చాలా ప్రాముఖ్యము. అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేకుంటే మనము డైనోటోఫ్యూరాన్ అనేది మార్కెట్ లో మనకు టోకెన్ రూపంలో లభ్యమవుతుంది, అది 0.4 గ్రాములు లీటర్ నీటికి వాడుకోవచ్చు. లేకుంటే మనం చెస్ అనేది మార్కెట్ లో లభ్యమవుతుంది, దానిలో ఉండే పదార్థం వచ్చేసి పైమెట్రోజెన్, ఇది 0.5 గ్రాములు లీటర్ నీటికి వాడుకోవచ్చు. ఈ విధంగా మనం సుడిదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
0: ఈ సుడిదోమ కాకుండా ఇంకా ఎలాంటి పురుగులు ఆశించే అవకాశాలు ఉంటాయి?
1: సుడిదోమ కాకుండా మనం రబీలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాండం తొలచు పురుగు అనేది ప్రధాన సమస్య. సుడిదోమతో పాటు కూడా ఈ కాండం తొలచు పురుగు నివారించుకోవడానికి కూడా మనం ముందుగానే లింగార్ష బుట్టలు అమర్చుకోవాలి. లింగార్ష బుట్ట అమర్చుకోవడం వల్ల ఎకరానికి 4 ముందుగా మనం దీనికి రెక్కల పురుగుని గుర్తించవచ్చు. తర్వాత మనం కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు దొరుకుతుందండి, ఆ ద్రావణాన్ని మనం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనము కాండం తులచి పురుగును కూడా నివారించుకోవచ్చు.
0: ఈ విధంగా వరిలో పురుగులు నివారించినట్లయితే మరి పంటను రక్షించుకోవచ్చు అంటారు. మరి ప్రధానంగా మిర్చి పంటను కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది.
1: ప్రధానంగా మనకు మిర్చిలో చూసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులే ఎక్కువగా ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగులు కేవలం ఆకుని నష్టపరచకుండా ఇది వైరస్ ని కూడా వ్యాపింపజేస్తుంది. ఆ వైరస్ రావడానికి అంటే ఒక వెక్టర్ లాగా, అంటే ఒక క్యారియర్, ఒక ఏజెంట్ లాగా ఈ పురుగు అనేది పనిచేస్తుంది. పురుగుని సమర్థంగా నివారిస్తే ఆ వైరస్ కూడా మనం నివారించినట్లయితుంది. ఈ రసం పీల్చే పురుగు నివారించడానికి మనము ఎలా అంటే ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి మనము 1 kg విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిరిడితో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. తర్వాత నారుమడిలో మనము ఫిప్రోనిల్ గుళికలు 80 గ్రాములు 1 సెంటు నారుమడికి వేసుకోవాలి. తర్వాత మనం ఎప్పుడైతే మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తామో అక్కడ బార్డర్గా ఒక బార్డర్ క్రాప్ లాగా మనము ఈ జొన్న కానీ మొక్కజొన్న కానీ చాలా దగ్గరగా ఒత్తుగా విత్తుకోవాలి. ఇలా విత్తుకున్నట్లయితే మనకు వేరే ప్రదేశం నుండి మన ప్రదేశానికి అంటే మన పంట దగ్గరికి రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది ఈ తెల్లదోమ కానీ తర్వాత తామర పురుగులు కానీ. తర్వాత మనము ఈ జిగురు పదార్థాలు అంటే యెల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారు, అంటే పసుపు రంగు ప్లస్ నీలి రంగు ఉన్న జిగురు అట్టల్ని మనం అమర్చుకోవాలి. దాదాపు 1 ఎకరానికి 8 కనుక అమర్చుకున్నట్లయితే ఈ తెల్లదోమ ప్లస్ తామర పురుగులు అనేవి నేరుగా దాని మీద ఎప్పుడైతే అవి మూమెంట్ ఉంటాయో ఇవి ముఖ్యంగా ఆకర్షించబడతాయి. తెల్లదోమ అనేది పసుపు రంగుకు ఆకర్షించడం, తర్వాత తామర పురుగు నీలి రంగుకు ఆకర్షించడం వల్ల చాలా వరకు కూడా అలా కూడా మనకు కంట్రోల్ ఉంటుందండి.
0: ఈ లింగాకర్షక బుట్టలు కాకుండా ఇవి కూడా పెట్టుకోవచ్చు అంటారు?
1: లింగర్ష బుట్టలు అనేవి మనం దీనికి సిఫార్సు చేస్తలేము, దీనికి ఓన్లీ జిగురు అట్టలు. లింగర్ష బుట్టలు అనేవి మనం ఎక్కువగా రెక్కల పురుగు
0: వాటికే పనిచేస్తాయి. మరి ఈ విధంగా ఖరీఫ్ సీజన్ లో మనం పండించే పంటలు వరి కావచ్చు, మొక్కజొన్న, పత్తి, మిర్చి కావచ్చు, ఎందులోనైనా గానీ ముందుగా రైతుకు అవగాహన కలిగి ఉంటే మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉంటాయని ఈ శాస్త్రవేత్త తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
2: ఖరీఫ్

0: జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత రొయ్యలు చేపల పెంపకంలో నర్సరీ యాజమాన్యం వివరాల గురించి తెలుసుకుంటారు.
1: రొయ్యల చేపల పెంపకంలో మనకి జూన్ జూలై స్టార్ట్ అయ్యేటప్పుడు మనము స్టాకింగ్ చేసుకుంటాం. అంటే రొయ్యల్ని చేప పిల్లల్ని మనం చెరువులో వదులుకుంటామండి. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు వదులుకొని వాటిని పెంచితే మనకి నీళ్లు సదుపాయంగా ఉండి పెరుగుదల కూడా బాగుంటది. కాబట్టి మనం ఫస్ట్ నర్సరీ యాజమాన్య ప్రాముఖ్యతని తెలుసుకుందాం. మన రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు గల కోస్తా తీర ప్రాంతంలో రైతులు చెరువులు నిర్మించి కొన్ని వేల ఎకరాలలో రొయ్యల చేపల పెంపకాన్ని చేపట్టారు. ఈ పెంపకం ప్రతి సంవత్సరం విస్తృతమవుతుంది. పెంపకానికి కావలసిన టైగరు లేదా పప్పు రొయ్య అంటే పీనియస్ మోనోడన్, తెల్ల రొయ్య పీనియస్ ఇండికస్ల విత్తనానికి, పాలచేప కోయంగల విత్తనానికి ప్రధానంగా సహజ వనరులపై ఆధారపడి ఉన్నారు. కొందరు రైతులు విశాఖపట్నం వద్ద నెలకొల్పబడిన హ్యాచరీలో ఉత్పత్తి అయిన టైగర్ రొయ్య విత్తనాన్ని పెంపకానికి ఎన్నుకుంటున్నారు. రెండు సందర్భాల్లోనూ రైతులు విత్తనాన్ని నేరుగా పెంపక చెరువుల్లో వదలడం జరుగుతుంది. ఇందువలన రైతుకి జరిగే నష్టమేమిటో తెలుసుకుందాం. విత్తనాన్ని నేరుగా పెంపక చెరువుల్లో ఎందుకు వదలరాదో మనం ముందుగా తెలుసుకుందాం. సహజ వనరుల్లో అమావాస్యకు పౌర్ణానికి రెండు రోజుల ముందు, మూడు రోజుల తర్వాత వరకు 10 నుంచి 13 మిల్లీమీటర్ల సైజులోనున్న పోస్ట్ లార్వా 20 దశ టైగర్ రొయ్య విత్తనం, అది 4 నుంచి 10 రోజుల వరకు 10 నుంచి 20 మిల్లీమీటర్ల సైజులో కొంత నలుపుకు మారిన విత్తనం జరుగుతుంది. 10 నుంచి 13 రోజుల వరకు 20 నుంచి 20 మిల్లీమీటర్ల పిల్ల రొయ్యలు లభిస్తాయి. తెల్ల రొయ్య విత్తనం ఇదే రోజుల్లో గాజు రొయ్య విత్తనం కంటే కొద్దిగా పెద్ద సైజుకు లభిస్తాయి. పాలచేప విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. కాబట్టి మనం సహజ వనరుల్లో సేకరించబడే రొయ్య విత్తనంలో కూడా 80% ఈ సైజు విత్తనమే ఉంటుంది. ఈ దశలోనున్న విత్తనం, ముఖ్యంగా రొయ్య విత్తనం చూసుకుంటే చాలా సున్నితంగా ఉంటుంది. కావున చెరువు నీటి నాణ్యతలో ఏ కాస్త తేడా వచ్చినా విత్తనమంతా ఒకేసారి చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువ కనిపిస్తుంది. వదిలిన 30 నుంచి 45 రోజుల వరకు రొయ్య

విత్తనం మామూలు పరిస్థితుల్లోనూ ట్రయల్ నెట్టింగ్ లో నమూనా చూడడానికి రావడం కష్టం. కాబట్టి రైతు వేసిన విత్తనం అంతా బతికిందన్న అంచనాతో బరువు ప్రకారం లెక్క కట్టి ఇచ్చే విలువైన అనుబంధాహారం వృధా అవుతుంది. ఒకవేళ తక్కువ శాతం విత్తనం మాత్రమే బతికితే దిగుబడిని గూర్చిన రైతు అంచనాలు తారుమారవుతాయి. పైగా రొయ్యలు పట్టుబడి సైజుకు పెంచడానికి పట్టే కాలం కూడా కనీసం 30 రోజుల వరకు పెరుగుతుంది. దీనికి రైతు చేయవలసింది ఏమిటి తెలుసుకుందాం. ఉప్పునీటి రొయ్య చేపలను నేరుగా చెరువులోనే పెంచే ఒకే అంచా పెంపక విధానం కాకుండా ముందుగా కొంతకాలం నర్సరీలోను తర్వాత చెరువులోను పెంచే రెండంచెల పెంపక విధానాన్ని రైతులు అవలంబించాల్సి ఉంటుంది. పెంపక కాలం దాదాపు సగమే కాబట్టి మంచినీటి పెంపకంలో వలె మూడంచెల విధానం ఉప్పునీటి పెంపకం విషయంలో సాధ్యం కాదు. నర్సరీ దశ తర్వాత పెద్ద సైజు విత్తనాన్ని పెంపక చెరువుల్లో వదలడం వలన యాజమాన్యం లోపం లేకుండా 80% కంటే ఎక్కువ పిల్ల బ్రతుకుతుంది. చెరువులోని విత్తనం బరువును దాదాపు ఖచ్చితంగా అంచనా వేసి అనుబంధాహారాన్ని ఇవ్వవచ్చు. దిగుబడి విషయంలో కూడా రైతుకి అవగాహన ఉంటుంది. పెంపక కాలం 30 నుంచి 40 రోజుల వరకు కలిసి వస్తుందన్నమాట. రొయ్య పిల్ల నర్సరీ. మనం రొయ్య పిల్ల నర్సరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. రొయ్య పిల్లల నర్సరీలు 2.5 × 1.5 × 1 మీటర్ కొలతలతో సిమెంట్ తో నిర్మించాలి. ఎందుకంటే మట్టి నర్సరీల్లో రొయ్య విత్తనం తిరిగి సేకరించడం శ్రమతో కూడిన పని. పిల్ల చనిపోతే శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. నర్సరీ కింద భాగంలో నీరును బయటకు పంపే రంధ్రం పావు వంతు లోతులో నీటిని లోనికి తీసుకునే రంధ్రము అమర్చుకోవాలి. రెండు రంధ్రాలకు సూక్ష్మమైన కన్నులు గల నైలాన్ గుడ్డ గట్టిగా అమర్చాలి. నర్సరీలో 75 సెంటీమీటర్ల లోతు వరకు స్వచ్ఛమైన నీటిని తోడాలి. నర్సరీలోని నీటిని నీటి పరిమాణాన్ని లెక్కించి లీటర్కు 5 పిల్లల సాంద్రతతో పోస్ట్ లార్వా దశలోనున్న రొయ్య విత్తనాన్ని వదలాలి. ప్రతిరోజు 50% వరకు నీరు తీసేసి కొత్త నీటితో నింపితే విత్తనం ఆరోగ్యంగా చురుగ్గా పెరుగుతుంది. అదేవిధంగా చేప పిల్లల నర్సరీలు ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. చేప విత్తనాన్ని చిచ్చురు చేప అంటే 10 నుంచి 15 మిల్లీమీటర్ల దశ నుంచి చిరు చేప అంటే 20 నుంచి 30 మిల్లీమీటర్ల దశ వరకు మొదటి 15 రోజుల్లో సిమెంట్ నర్సరీలోను తర్వాత మట్టి నర్సరీలోను పెంచవచ్చు. సిమెంట్ నర్సరీల వివరాలు రొయ్య పిల్ల నర్సరీలవే. లీటర్ నీటికి 2 పిల్లలను వదలవచ్చు. మట్టి నర్సరీలు 20 నుంచి 15 మీటర్లు కొలతలతో 1 మీటర్ నీరు నిలిచేట్టు ఉండాలి. సిమెంట్ నర్సరీల నుండి మట్టి నర్సరీల్లోకి పిల్లను వదలడానికి 10 రోజుల ముందు మట్టి నర్సరీలను తయారు చేసుకోవాలి. హెక్టార్కు 200 కిలోల సున్నము, 1500 కిలోల కోళ్ల ఎరువు, 100 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వాడి మీటర్ లోతురు వడగట్టిన నీటిని పెడితే 10 రోజుల్లో సహజ ఆహారమైన ల్యాబ్ సమృద్ధిగా పండుతుంది. హెక్టార్ విస్తీర్ణానికి 2 లక్షల వరకు చిరు చేపలను వదలవచ్చు. మట్టి నర్సరీల్లో చేప విత్తనాన్ని పెద్ద సైజు కాక పెంపకం చెరువుల్లో వదలడానికి అనువైన ఫింగర్లింగ్ దశకు అధిక సాంద్రతలో పెంచడం మాత్రమే ఉద్దేశం. నర్సరీ దశలో మనం చేపలకి రొయ్యలకి ఇచ్చే ఆహారం గురించి తెలుసుకుందాం. రొయ్య పిల్లలకు అనుబంధాహారంగా చెత్త చేప మాంసము అంటే డ్రై ఫిష్, ఎండు చేప మాంసము, నత్తల ఆల్చిప్పల మాంసము మెత్తగా చేసి ఇవ్వవచ్చు. వీటిలో ఏదో ఒక ఆహారాన్ని తవుడు, రాగి పిండే 3:1:1 పాలలో కలిపిన తాజా మిశ్రమ ఆహారాన్ని కూడా ఇవ్వవచ్చు. రొయ్య పిల్లల మొత్తం బరువులో 10% వరకు ఆహారాన్ని 2 సంభాగాలుగా చేసి ఉదయం సాయంత్రం నర్సరీలలో వేలాడదీసిన పాత్రలలో ఇవ్వాలి. ఇస్తున్న అనుబంధాహారంలో ఎంత రొయ్య పిల్ల తింటుందో గమనించి పరిమాణం పెంచడం లేక తగ్గించడం చేయవచ్చు. చేప విత్తనాన్ని సిమెంట్ నర్సరీల్లో పెంచేటప్పుడు ఎండు చేప పొడి, తవుడు, రాగి పిండి 1:1:1 నిష్పత్తిలో కలిపిన మిశ్రమాన్ని బయట నుంచి తెచ్చిన ల్యాబ్ను తగిన పరిమాణమును ఆహారంగా ఇవ్వవచ్చు. అనుబంధాహారం పరిమాణం మొత్తం చేపపిల్ల బరువులో 10% వరకు ఉండవచ్చు. మట్టి నర్సరీలలో అనుబంధాహారాన్ని వెదజల్లవచ్చు. అదేవిధంగా నర్సరీ దశలో పెరుగుదలను మనం ఎలా పరిశీలించాలో తెలుసుకుందాం. రొయ్య విత్తనం నర్సరీ దశలో

0: 30 రోజుల్లో 10 నుంచి 12 మిల్లీమీటర్ల పోస్ట్ లార్వా దశ నుంచి 20 నుంచి 30 మిల్లీమీటర్ల సైజుకు దశకు పెరుగుతుంది. చేప విత్తనం 15 రోజుల్లో సిమెంట్ నర్సరీల్లో 10 నుంచి 15 మిల్లీమీటర్ల సైజు నుంచి చిచ్చురు చేప దశ 20 నుంచి 30 మిల్లీమీటర్ల చిరుచేప దశకు పెరుగుతుంది. మట్టి నర్సరీల్లో చిరుచేప దశ నుంచి స్టాక్ సైజు అంటే 50 నుంచి 60 మిల్లీమీటర్ల ఫింగర్లింగ్ దశకు పెరుగుతాయి. నర్సరీ దశ తర్వాత ఈ సైజుకు పెరిగిన రొయ్య చేప పిల్లలను పెంపక చెరువుల్లో వదిలి మంచినీటి ఆహార యాజమాన్యం తోడ్పడితే రొయ్యలు చేపలు అధిక సంఖ్యలో బతికి రైతు ఎక్కువ నికర లాభం సాధించవచ్చు. అలానే కొన్ని నర్సరీ యాజమాన్యంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. రొయ్య చేపల విత్తనాన్ని బయట నుంచి తెచ్చి నర్సరీలోకి వదిలే ముందు నర్సరీ నీటికి నర్సరీల నుండి పెంపక చెరువుల్లో వదిలే ముందు పెంపక చెరువుల నీటిని క్రమేణా అలవాటు చేసిన తర్వాత మాత్రమే వదలాలి. నేరుగా వదిలితే చనిపోయే ప్రమాదం ఉంది. నర్సరీలోనికి తోడే నీటి లక్షణాలను ముందు పరీక్షించాలి. నర్సరీ నీటి లక్షణాలను బాగా తేడా ఉంటే నర్సరీలోకి తోడరాదు. నర్సరీ నీటి లక్షణాలు ఉత్పదనం 15 నుంచి 17 PPT అంటే సెలినిటీ, కరిగిన ప్రాణవాయువు 15 నుంచి 8 PPM, నీటి ఉదజని అంటే pH 7 నుంచి 8 ఉండేట్లు సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకోవాలి. వడగట్టిన అన్ని రకాల కాలుష్యాలకు అతీతంగా ఉన్న నీటిని మాత్రమే నర్సరీలోకి వదిలిపెట్టాలి. నీరు నర్సరీ అంచుల నుంచి ఎప్పుడు పొంగి పొరలకుండా చూడాలి. ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నప్పుడు సిమెంట్ నర్సరీలకు నీడ కల్పించాలి. సిమెంట్ నర్సరీలలో అడుగున మిగిలిపోయిన అనుబంధ ఆహారం అణువులను సైఫను సహాయంతో ఎప్పటికప్పుడు బయటకు తీసుకోవాలి. 200 గ్రాముల సున్నం వారానికి సమానం మోతాదులో ప్రతి కుండీలో సమానంగా కలపాలి.
1: మీరింతవరకు రొయ్యలు చేపల పెంపకంలో నర్సరీ యాజమాన్యం గురించి తెలుసుకున్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:40 కావస్తుంది. మరొక దీక్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: దేశ పురోభివృద్ధికి ప్రాథమిక పునాది ప్రజా ఆరోగ్యం. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారతను అత్యంత కీలకమైన బాధ్యతలుగా గుర్తించి అనేక సంక్షేమ పథకాల అమలుతో వాటిని సుస్థిరం చేస్తోంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ సంస్కృత శ్లోకాన్ని బట్టి మన సంస్కృతిలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు అర్థమవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబానికి ఆనందాన్నిస్తే,

0: ప్రజారోగ్యం దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే దేశ ప్రజలందరికీ కూడా నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజా ఆరోగ్య రక్షణ కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు ప్రతి దశలోనూ ప్రజలకు భరోసా కల్పించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పేద కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల అప్పులపాలు కాకుండా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అద్భుతమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేద ప్రజలు ఉచితంగా నాణ్యమైన చికిత్సలు పొందే వీలును కల్పిస్తున్నాయి. ఇవే కాక కొన్ని ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది టీబీ ముక్త్ భారత్ అభియాన్. ఈ పథకం గురించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారి ద్వారా.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన దేశంలో అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. క్షయవ్యాధి టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు ప్రభావితం చేస్తుంది. అయితే మెదడు, ఎముకలు, మూత్రపిండాలు, లింఫ్ గ్రంథులు వంటి ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోకి వ్యాపించే సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి. సరైన సమయంలో గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకుంటే టీబీని పూర్తిగా నిర్మూలించవచ్చు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా టీబీ ముక్త్ భారత్ అభియాన్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని క్షయవ్యాధి రహిత దేశంగా మార్చడం. దీనిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ముఖ్య లక్ష్యాలు ఏమంటే ప్రతి టీబీ రోగిని గుర్తించడం, అనగా 2 వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని టీబీ పరీక్షలు చేయించడం, అధిక ప్రమాదంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడం, టీబీ మరణాలు తగ్గించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించడం, నాణ్యమైన మందులు, సరైన పర్యవేక్షణ, పోషకాహారం అందించడం ద్వారా ఈ టీబీ మరణాలను తగ్గించడం, టీబీ రోగులతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు అవసరమైన టీబీ నివారణ చికిత్స అందించడం, టీబీ ప్రివెంటివ్ థెరపీ, ప్రజల భాగస్వామ్యం. టీబీ నిర్మూలనకు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి. ఇతర వ్యాధులను గుర్తించడం, టీబీతో పాటు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహార లోపం, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా గుర్తించి చికిత్స అందించడం. టీబీ లక్షణాలు మరి ఏమంటే 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, కఫంలో రక్తం రావడం. టీబీని ఎలా నిర్ధారణ చేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న పరీక్షలు కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్రే, ట్రూనాట్, సిబినాట్ వంటి నాట్ పరీక్షలు, ఔషధ నిరోధక పరీక్షలు, ఇవి అతివేగంగా ఖచ్చితంగా వ్యాధిని గుర్తిస్తాయి. టీబీ చికిత్స. టీబీకి ప్రభుత్వం పూర్తిగా ఉచిత చికిత్స అందిస్తోంది. రోగి తప్పకుండా ప్రతిరోజు మందులు వాడాలి. వైద్యులు చెప్పినంత కాలం చికిత్స పూర్తి చేయాలి. మధ్యలో మందులు ఆపకూడదు. మందులు మధ్యలో ఆపితే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిక్షయ పోషణ యోజన. టీబీ రోగుల ఆరోగ్య పునరుద్ధరణ ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. పోషకాహారం తీసుకోవడం వలన చికిత్స ఫలితం మెరుగుపడుతుంది. నిక్షయమిత్ర కార్యక్రమం. స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, దాతలు టీబీ రోగులకు పోషకాహారం, అవసరమైన సహాయం అందించేందుకు నిక్షయమిత్రాలుగా నమోదు కావచ్చు. ఇది ప్రజల భాగస్వామ్యానికి ఒక మంచి ఉదాహరణ. టీబీ నివారణకు మనం చేయాల్సిన పనులేమి? దగ్గినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవాలి. ఇంట్లో గాలి వెలు

0: త్రూ బాగా వచ్చేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు అవసరమైన పరీక్షలు చేయించాలి. వైద్యులు సూచించిన నివారణ చికిత్స తీసుకోవాలి. టీబీపై అపోహలు తొలగిద్దాం. చాలా మంది టీబీ అంటే భయపడుతున్నారు. ఇది నిజం కాదు, గుర్తుంచుకోండి. టీబీ పూర్తిగా నయమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. టీబీ రోగులకు దూరం పెట్టుకోకుండా వారికి ధైర్యం చెప్పాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. టీబీ నిర్మూలనలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి. ప్రియమైన శ్రోతలారా, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు 2 వారాలకు పైగా దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోండి. టీబీకి ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. టీబీకి పరీక్షలు ఉచితం, చికిత్స ఉచితం, టీబీ పూర్తిగా నయమవుతుంది. మనమందరం కలిసి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి టీబీ రోగికి అండగా నిలిచి టీబీ ముక్త భారత్, ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి మనవంతు సహకారం అందిద్దాం.
1: ఆరోగ్యవంతమైన పౌరుడే నవభారత నిర్మాణానికి ప్రధాన శిల్పి. అయితే ఆరోగ్యకరమైన సమాజానికి ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. అందులోనూ మహిళా సాధికారత అనేది దేశ ప్రగతికి అత్యంత కీలకం. ఒక దేశం లేదా సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని అంచనా వేయడానికి ఆ సమాజంలోని మహిళల స్థితిగతులే ప్రధాన కొలమానం. స్త్రీ కేవలం ఒక కుటుంబానికే కేంద్ర బిందువు కాదు, నవ సమాజ నిర్మాణానికి కూడా ఆమె అత్యంత కీలకమైన భాగస్వామి. అందుకే స్త్రీలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల రక్షణ, ఆరోగ్యం, విద్య, ఆర్థిక ఉపాధిని పెంపొందించడానికి అద్భుతమైన యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు ఆరోగ్య భారతాన్ని నిర్మించే దిశగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య విప్లవం, మరొకవైపు మహిళలను ప్రగతి శిఖరాల వైపు నడిపిస్తున్న డిఆర్డీఏ సంక్షేమ పథకాలు, మన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక రూపురేఖల్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను పెంచడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
2: నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఈ పథకం పేద కుటుంబాలకు లాభదాయకమైన స్వయం ఉపాధి మరియు నైపుణ్యంతో కూడిన వేతన ఉపాధిని పొందేలా సహాయపడడం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో సర్ప ఆధ్వర్యంలో జీవనోపాధుల విభాగం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా రైతుల కోసం, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 2000 మంది మహిళా రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సమైక్యపరుస్తూ 20 మండలాల్లో 20 FPOలు అంటే మహిళా రైతు ఉత్పాదక సంస్థలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 FPOల్లో 23,484 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 7 మండలాల్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ అంటే సమీకృత వ్యవసాయ క్షేత్రాలుగా ఏర్పాటు చేసి దానిలో సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వీరి ద్వారా మహిళా రైతులకు విభిన్న జీవనోపాధులు ఏర్పాటు చేసుకుని తద్వారా ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మిశ్రమ పంటల సాగు వలన రైతుకి ఒక పంటలో నష్టం వచ్చినప్పటికీ మిగతా పంటల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే 20 మండలాల్లో మహిళా రైతుల సామర్థ్య అభివృద్ధి పెంపొందించడానికి శిక్షణలు ఇవ్వడము, జీవన ఉపాధుల సేవా కేంద్రాలు అంటే లైవ్లీహుడ్ సర్వీస్ సెంటర్స్ అంటాము, LSCలు ఏర్పాటు చేయడము, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ CHCs అంటాము, వాటిల్లో వ్యవసాయ పనిముట్లని మనం కొనుగోలు చేసి వాటిని తక్కువ రేటుకి FPG మెంబర్స్ అందరికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయము, చేపల పెంపకము, మేలు రకం పశువుల పెంపకము, బ్యాంబూ కల్టివేషన్, అలాగే కోళ్ల పెంపకం వంటి బహుళ ప్రయోజన వ్యవసాయ కార్యక్రమాలని సర్ప ఆధ్వర్యంలో మనం కాకినాడ జిల్లాలో

0: డిఆర్డీ తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 1000 మంది వెదురు సాగు చేయడానికి మహిళా రైతులు మేము గుర్తించడం జరిగింది. అలాగే సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ ద్వారా మరి జిల్లాలో 200 మంది మహిళా రైతుల్ని కొరమైన చేపల పెంపకానికి గుర్తించడం జరిగింది. అలాగే మహిళా రైతు ఉత్పాదక సంస్థ ఎఫ్పిఓల ద్వారా కొనుగోలు చేయబడిన ఉత్పత్తులకు గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయడము, వాల్యూ ఎడిషన్, అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ ఎఫ్పిఓకి సంబంధించి కాకినాడ జిల్లాలో రివాల్వింగ్ ఫండ్ నిమిత్తం 2 కోట్ల రూపాయలు, అలాగే 20 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ నిమిత్తం 3 కోట్ల రూపాయలు, అలాగే ఈ సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే మహిళలకి మొదట విడతగా 40,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్, అలాగే సక్రమ నిర్వహణ జరిగిన తర్వాత వాళ్ళకి 2వ విడతగా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 80,000 మంది మహిళల్ని మనం లఖపతి దీదీలుగా గుర్తించడం జరిగింది. ఇలాంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు మరియు మహిళా రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగడానికి అవకాశం ఏర్పాటు చేసినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషను మరి కాకినాడ జిల్లాలో మహిళల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
1: స్వయం సహాయక సంఘం అనేది కేవలం ఒక సముదాయం మాత్రమే కాదు, అది మహిళల జీవితాన్ని మార్చే ఉద్యమం. స్వయం ఉపాధి మహిళల స్వాభిమానానికి దర్పణం. వివిధ పథకాల ద్వారా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో నేడు గ్రామీణ మహిళలు అసాధారణమైన ప్రతిభను కనబరుస్తూ సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను ఆహ్వానిస్తూ తాము కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో లఖపతి దీదీలుగా అవతరించి ప్రగతి పథంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ మహిళా శక్తిని యావత్ ప్రపంచానికి చాటుతున్నారు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మనసుని హత్తుకునే స్వరాలు, జ్ఞాపకాల తలుపులు తట్టే మధురమైన చిత్రగీతాలతో మీ ముందుకు వచ్చింది మీ కిన్నెరలహరి. మీరు ఉత్తరాల ద్వారా కోరుకున్న మీ మదిని దోచే చిత్రగీతాలను మీకు అందించడానికి సిద్ధంగా ఉంది మా ఆకాశవాణి.

కార్యక్రమంలో ముందుగా కేడి చిత్రం కోసం అర్జిత్ సింగ్ నేహా కక్కర్ పాడిన పాటను మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు ఇల్లందు కాలరీస్ కాలాసీ బస్తీ నుండి మోకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, ఉమాశంకర్ దూడెం, రజిత, జాడిపెంటయ్య, మురళీధరన్, భూతాడ, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, శ్రీనివాస్ యాదవ్, నరహరి నాయక్, కొండూరి రామచందర్, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం కేడి చిత్రం నుండి ఈ గీతం విందాం.

కార్యక్రమంలో తర్వాతి పాట కేడీ నెంబర్ 1 చిత్రం కోసం సుశీల ఆలపించిన వేటూరి సాహిత్య గీతం సంగీతం అందించారు కేవీ మహాదేవన్. వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు, ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నా పాసి, కన్నా పాసి, భాలా పాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, అక్షయ్, కృష్ణ చరిత, అమృత, చాపెల్, చైతు, రోహిత్, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాధాపాసి, భవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, పురణ్ పాసి, ఉమాశంకర్, షాకిర్, షాహిజాది, ప్రవీణ్, రామ్ఫల్ పాసి, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరంతా

కార్యక్రమంలో తర్వాతి పాట కేడీ నెంబర్ 1 చిత్రం కోసం సుశీల ఆలపించిన వేటూరి సాహిత్య గీతం సంగీతం అందించారు కేవీ మహాదేవన్. వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు, ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నా పాసి, కన్నా పాసి, భాలా పాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, అక్షయ్, కృష్ణ చరిత, అమృత, చాపెల్, చైతు, రోహిత్, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాధాపాసి, భవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, పురణ్ పాసి, ఉమాశంకర్, షాకిర్, షాహిజాది, ప్రవీణ్, రామ్ఫల్ పాసి, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం కేడీ నెంబర్ 1 చిత్రం నుండి సుశీల ఆలపించిన గీతం విందాం.

కార్యక్రమంలో తర్వాతి పాట దీపారాధన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజుకోటి, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గారావు, లావణ్య, కుమారి, ఇంకా వీరి స్నేహ బృందం, మరి వీరందరి కోసం దీపారాధన చిత్రం నుండి ఈ గీతం విందాం.

0: మీసాలంటే నాకు భయం అండి. అబ్బాయి వద్దు, గిబ్బాయి వద్దు, నాకు అమ్మాయే కావాలి.
1: నీకు అమ్మాయే కావాలా? అమ్మాయే కావాలా? అయితే తూర్పు తిరుగు దండం పట్టు.

ఎందుకు వెళ్ళాలి? తిరుపతి ఎందుకు వెళ్ళాలి? తిరుపతి ఎందుకు వెళ్ళాలి? బొంబాయి బొంబాయి బొంబాయి బొంబాయి బొంబాయి అయితే రైలు ప్లేను ఎక్కు.

0: గుండంటే నాకు భయంగా.
1: అయితే తూర్పు తిరిగి దండం పెట్టండి.
0: తూర్పు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడ గారు. తూర్పు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడ గారు.
2: కార్యక్రమంలో తర్వాతి పాట కల్పన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి ఆలపించిన వేటూరి సాహిత్య గీతాన్ని మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు నెహ్రూ బస్తీ భద్రాద్రి కొత్తగూడెం నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తిక మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారందరి కోసం కల్పన చిత్రం నుండి ఈ గీతం

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
2: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
3: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
4: కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట మహామంత్రి తిమ్మరుసు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన గీతాన్ని మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ

నుండి నాగనాథ్ గుప్త, గోదావరి గుప్త, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం మహామంత్రి తిమ్మరుసు చిత్రం నుండి ఘంటసాల సుశీల ఆలపించిన గీతం విందాం.

100.1 మెగాహెచ్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఖుషి చిత్రం కోసం ఉదిత్ నారాయణ కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరుతున్న మన ఆకాశవాణి శ్రోతలు, ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రు, ఇంకా వీరి స్నేహ బృందం, మరి వీరందరి కోసం ఖుషీ చిత్రం నుండి ఈ గీతం

కార్యక్రమంలో తర్వాతి పాట యజ్ఞం చిత్రం నుండి వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు గుండేటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, దుర్గారావు, మణి, స్వరూప, నాగయ్య, లక్ష్మీనారాయణ, పుల్లారావు, నాగమణి, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరంతా కోరుతున్నారు సుజాతానగర్ మండలం రాఘవాపురం నుండి.

యమదుంగ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సునీత ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్య గీతాన్ని మా కోసం వినిపించమని కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారేబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపారాణి, దివ్యభాను, పెద్దిబోయిన సుధాకర్, లలిత, కాగితపు వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం యమదొంగ చిత్రం నుండి ఈ గీతం.

శ్రోతలు, ఈనాటి మన కిన్నెర లహరి కార్యక్రమంలో చివరగా బడిపంతులు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఆత్రేయ సాహిత్య గీతం సంగీతం అందించారు కేవీ మహాదేవన్. ఈ పాటను మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ.

కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొన్ని చిత్రగీతాలు 9:30 వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

కార్యక్రమంలో తర్వాత పాట బొబ్బిలి బ్రహ్మన్న చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సాహిత్య గీతం సంగీతం అందించారు చక్రవర్తి

కార్యక్రమంలో చివరగా దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన వేటూరి సాహిత్య గీతం సంగీతం అందించారు చక్రవర్తి.

ఈనాటి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

రాగం తానం పల్లవి. గానం శ్రీమతి వీరగంట లలితా చంద్రశేఖర్. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్. మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. కీరవాణి రాగం కండజాతి త్రిపుట తాళం. రెండు కలల పల్లవి ఎత్తుగడ. సమం నుంచి మూడు అక్షరములు వదిలి. పదగర్భం ఆరు అక్షరములు. పల్లవి సాహిత్యం సరిగమ పదని పాడేద వాగ్దేవి గీర్వాణి.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం, తానం, పల్లవి, గానం శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మధుర గీతాలు

0: కార్యక్రమంలో ముందుగా వినండి గులే బకావళి కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పిసుశీల ఆలపించిన డాక్టర్
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. మరి ఈనాటి మన ఈ కార్యక్రమంలో ఆస్తిపరులు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన గానం విందాం.

మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమంలో చివరగా ఘంటసాల ఆలపించిన గీతం విందాం. చిత్రం ఇల్లరికం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు విందాం. రేపటి మన ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. 6:35 గులాబీ సాగు సస్యరక్షణ మన రైతు సమాచారంలో. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు జాగ్రత్తలు డాక్టర్ ఇ బాబురావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:40 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చెయ్యి చెయ్యి కలుపుదాం అక్రమ మానవ రవాణాను వ్యతిరేకిద్దాం ప్రసంగం వింటారు. ఇక 8:00 సమాచార ప్రభాత హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినేట్ వాదనం ప్రసారమవుతుంది. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 వనితాలోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 1:50 ఉర్దూలో వార్తలు ప్రసారమవుతాయి. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 దోపహార్ సమాచార హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 2:30 కిన్నెరలహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట. 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద సంగీత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పురుగులు నివారణ ప్రసంగం. అనంతరం వంగ సాగు యాజమాన్య పద్ధతులు తెలుసుకుంటారు. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:15 పార్లమెంటు సమీక్ష వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. ఇక 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 న్యూస్ ఎట్ 9

ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత జానపద లలిత సంగీతం, 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక చివరగా చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:03 దాటి 15 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 100.1 మెగాహెడ్స్పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. జై హింద్.